ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీ బుధవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఆకాశంలో మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నమే అంతరిక్ష పరిశోధన. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు మనం నిర్వహిస్తాం. అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత మన జీవితాలకు అందిస్తున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించడం, విద్యార్థుల్లో ఖగోళ శాస్త్రంపై ఆసక్తిని పెంచడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం.

భారతదేశం కూడా అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించింది. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్వన్ వంటి మిషన్లు భారత శాస్త్రవేత్తల ప్రతిభను ప్రపంచానికి చాటాయి. అంతరిక్ష సాంకేతికత కేవలం రాకెట్లు, ఉపగ్రహాలకే పరిమితం కాలేదు. వాతావరణ సమాచారం, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, టెలికమ్యూనికేషన్, నావిగేషన్, రక్షణ వంటి రంగాల్లో ఉపగ్రహాలు మనకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పటి పిల్లల్లో చాలా మందికి అంతరిక్షంపై ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని శాస్త్రీయ ఆలోచనగా మార్చేందుకు పాఠశాల నుంచే మనం ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించేందుకే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. చందమామరావే జాబిలిరావే అంటూ గతంలో పాటలు పాడుకునేవాళ్లు. ఒకప్పుడు చంద్రుణ్ణి అందుకోవడం కలగా ఉండేది. కానీ నేడు మనిషి చంద్రుడిపై పరిశోధనలు చేసే స్థాయికి చేరుకున్నాడు. అంతరిక్ష పరిజ్ఞానం కోసం నిరంతరం పరిశోధనలు అవసరం. అలాంటి పరిశోధనలకు నేటి విద్యార్థులను సిద్ధం చేసి రేపటి శాస్త్రవేత్తలుగా మార్చేందుకు అంతరిక్ష పరిశోధనలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడ్డమే

ఇక ఈ రోజుకున్న మరో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మన దేశంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో పత్తి పంటకు ప్రత్యేక స్థానం ఉంది. రైతుల జీవితాలతో పాటు వస్త్ర పరిశ్రమకు నేడు పత్తి ఎంతో కీలకం. పత్తి ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడం, పత్తి సాగు చేసే రైతులను ప్రోత్సహించడం, పత్తి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. పత్తిని కేవలం దుస్తుల తయారీకే ఉపయోగిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ పత్తి విత్తనాల నుంచి నూనె, పశువుల దాణా వంటి అనేక ఉత్పత్తులు కూడా లభిస్తాయి. అందుకే పత్తిని తెల్ల బంగారం అని కూడా పిలుస్తారు. భారతదేశంలో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పత్తి విస్తారంగా సాగుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన విత్తనాలు, నీటి పొదుపు, పంట రక్షణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం నేడు చాలా అవసరం. ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా రైతుల కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. రైతు పొలంలో వేసిన చిన్న విత్తనం కొంతకాలానికి పత్తి కాయగా మారుతుంది. ఆ పత్తి మార్కెట్కు చేరి అక్కడ నుంచి నూలుగా, చివరిగా మనం వేసుకునే దుస్తులుగా మారుతుంది. ఈ మొత్తం ప్రయాణం వెనుక రైతు శ్రమ ఎంతో ఉంటుంది. ఎండైనా వానైనా పంట కోసం రైతు కష్టపడుతూనే ఉంటాడు. అందుకే రైతు కష్టం, పత్తి పంట ప్రాధాన్యత మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలనే ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. ప్రభాత వేళ, దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తిగీత వినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తిశుద్ధ. మరి ఈనాటి సూక్తిశుద్ధ వ్యాఖ్యాత కందూరు రాజా గారు.
1: నామమంత్రం. ప్రతి ఒక్కరూ తమ కోరికలను తీర్చుకోవడానికి, ముక్తిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పూర్వం ఋషులు తపస్సు చేయడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకుని అనేక వరాలను పొందారు. అదేవిధంగా రాక్షసులు కూడా తపస్సు చేసి అనేక వరాలను పొందారు. వీరందరూ కూడా నిరంతర భగవద్నామోచ్చారణ చేస్తూ వారి యొక్క కోరికలను తీర్చుకోవడం జరిగింది. కాబట్టి భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించడం వలన మరి మనకు అనేక కోరికలు తీరడమే కాకుండా ఇహ పర లోకాలలో మనము ముక్తిని పొందడానికి ఇదే మార్గం అవుతుంది. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే అన్న శ్లోకంలో ఎవరైతే నిరంతరము నన్నే మరిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తూ ఉంటాను అని చెప్పడం జరుగుతుంది. కలియుగంలో ప్రస్తుతం మనము తపస్సులు చేయడం, యజ్ఞయాగాదులు చేయడం అనే పనులు చేయలేం. కాబట్టి భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి నామోచ్చారణ మాత్రం ఒక్కటే మనకు సరైనటువంటి మార్గం. దీనినే అన్నమాచార్యుల వారు నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు అని వివరించడం చెప్పడం జరుగుతుంది. ఈ నామాన్ని జపించడం ద్వారా ప్రహ్లాదుడు, ధ్రువుడు, హనుమంతుల వారు ఇంకా అనేక మంది సాధువులు ముక్తిని పొందినట్లుగా తెలుస్తోంది. నామములో అంత గొప్పతనం ఏముంది అని లోకానికి తెలియచెప్పుటకు నారదుల వారు ఒకరోజు యయాతిని పిలిచి మహాసభలోకి నువ్వు హాజరైనప్పుడు ఒక్క వశిష్ఠుల వారికి తప్ప మిగతా అందరికీ నమస్కరించమని చెప్పడం జరుగుతుంది. యయాతి అలానే చేసి కూర్చుంటాడు. అప్పుడు వశిష్ఠుల వారికి ఆగ్రహం వచ్చి రాముల వారి దగ్గరికి వెళ్లి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే లోపల యయాతి తలని తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది. గురు ఆజ్ఞగా రాముల వారు కోదండాన్ని తీసుకుని యయాతిని వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు యయాతి భయంతో పరిగెడుతుండగా మరలా నారదుల వారు యయాతి వద్దకు వచ్చి ఆంజనేయ స్వామి తల్లి అయిన అంజనీదేవిని శరణు వేడమని చెప్పడం జరుగుతుంది. యయాతి అలానే అంజనీదేవి దగ్గరికి వెళ్లి శరణు కోరగా తల్లి ఆంజనేయ స్వామిని పిలిచి ఆయనకు ఆ ప్రాణ భయం ఉన్నది, అభయం ఇమ్మని, శరణు వేడాడు కాబట్టి అభయం ఇమ్మని చెప్తుంది. తల్లి ఆజ్ఞగా హనుమంతుల వారు అభయం ఇస్తారు. ఇచ్చిన తర్వాత రామచంద్రుల వారికి ఆంజనేయ స్వామికి చాలా వాగ్వివాదాలు జరుగుతాయి. అంటే ఆంజనేయ స్వామి ఏమో అభయాస్తం ఇచ్చానని, రాముల వారేమో యయాతిని వదలమని అడుగుతూ ఉండడం జరుగుతుంది. ఇలా చివరికి రాముల వారు బాణాలను సంధించి హనుమని కొట్టబోతే హనుమంతుల వారు భక్తితో రామనామ స్మరణ జరుపుతూ ఉంటారు. చివరికి రాముల వారు రామ బాణాన్ని వదిలినప్పటికీ కూడా ఈ హనుమంతుల

0: వారు చెలించకుండా భక్తి పారవశ్యంతో రామనామాన్నే జపిస్తూ ఉంటాడు. అప్పుడు రామనామము రామ బాణానికి మధ్య జరిగినటువంటి పోరాటం వల్ల లోకాలన్నీ భీతిల్లి తల్లదిల్లుతూ ఉంటాయి. అప్పుడు దేవతలు అందరూ ప్రత్యక్షమయ్యి రామాంజనేయులను శాంతింపచేసి, నాయనా రామ బాణము గొప్పదా, రామనామము గొప్పదా అని తెలియచెప్పుటకే ఈ పరీక్ష పెట్టాం అని చెప్పడం వల్ల అందరూ శాంతించడం జరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామంలోని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే భగవద్గీతలోని చెప్పినట్టు, అంత్యకాలేన మామేవ, ఎవరైతే అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ ప్రాణాలను విడుస్తారో వారు నన్నే చెందుతారు అని చెప్పడం జరిగింది. అందుకనే ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో ముక్తిని పొందగలరని ఆశిస్తున్నాం. శుభం భూయాత్.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత కందూరు రాజా గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

బీట్రూట్ను వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా విత్తుకోవాలి. కందలో ఆఖరి దఫాగా 33 కిలోల నత్రజని, 33 కిలోల పొటాష్ను మొక్కలకు రెండు వైపులా గుంతల్లో వేసి మట్టిని కప్పి తేలికపాటి తడులు ఇవ్వాలి. పెండలంలో అవసరాన్ని బట్టి నీటి తడులు క్రమం తప్పకుండా ఇవ్వాలి. ఆంథ్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు ఈ పైరుపై ఆశించినప్పుడు మాంకోజెప్ 3 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే మొజాయిక్ తెగులు ఆశించినప్పుడు డైమిథోయట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చేమగడ్డకు అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. పేనుబంక ఆశిస్తే గనక డైమిథోయట్ లేదా మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకులపైన కింది భాగాలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. ఉల్లిలో అవసరాన్ని బట్టి కలుపును తీసి మట్టిని ఎగదోయాలి. నీటి తడులు 10 రోజులకు ఒకసారి అందించాలి. ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఎండిపోతే మాంకోజెప్ 3 గ్రాములు లేదా క్లోరోధలోనిల్ 2.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే అక్టోబర్ చివరి వారంలో రబీ పంటకు నారు పోసుకోవాలి. కూరగాయల పంటల్లో మునగ విషయానికొస్తే మునగకు నీటి తడులు ఇచ్చుకోవాలి. మొక్కల ఎత్తు 75 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత మొక్కల చివర్లు తుంచివేయడం వల్ల పక్క కొమ్మలు బాగా వచ్చి దిగుబడులు పెరుగుతాయి. పూల తోటల విషయానికొస్తే గులాబీలో పూలు కావలసిన సమయాన్ని బట్టి సుమారు 42 నుంచి 45 రోజులకు కొమ్మలను కత్తిరించుకోవాలి. కొమ్మలను కత్తిరించిన వెంటనే బోర్డో మిశ్రమాన్ని లేదా బైటాక్స్ పేస్ట్ ను పుయ్యాలి. చేమంతి పంటలో కలుపు తీసుకోవాలి. ఎండుటాకులు పరిచి మల్చింగ్ చేసుకోవాలి. చేమలో వచ్చే పేనుబంక నివారణకు 2 మిల్లీలీటర్లు డైమిథోయట్ లేదా 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక చేమంతిని ఆశించే నల్లమచ్చ నివారణకు మాంకోజెప్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. బంతి పూల సాగులో బంతిలో నీరు పెట్టిన మరుసటి రోజు పూలు కోస్తే ఎక్కువ కాలం పూలు తాజాగా ఉంటాయి. బంతిలో వచ్చే ఆకుమచ్చ నివారణకు మాంకోజెప్ 2.5 గ్రాములు లేదా కార్బెండిజం 1 గ్రామును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తోట పంటల విషయానికొస్తే కొబ్బరి చెట్ల చుట్టూ 2 మీటర్ల దూరం 25 సెంటీమీటర్ల లోతు పళ్లాలు చేసి సిఫారసు చేసిన రసాయన ఎరువుల్లో సగం మోతాదు అంటే 1/2 కిలో యూరియా, కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను ఒక్కో చెట్టుకు వెయ్యాలి. అవసరమైతేనే నీరు పెట్టాలి. కొబ్బరిపై ఆశించే ఎర్రముక్కు పురుగు, మొవ్వుకుళ్ళు, నల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎర్రముక్కు తల్లి పురుగులను గుంపులుగా ఆకర్షించి కృత్రిమ ఎర్రను

బకెట్లో ఉంచి కొబ్బరి చెట్టు కాండానికి 1.5 మీటర్ల ఎత్తులో అమర్చితే ఎర్రముక్కు తల్లి పురుగులు ఆకర్షితమై బకెట్లోని విషాహారంలో పడి చనిపోతాయి. సగం డొల్ల అయిన కాండంలోని చెత్త కుళ్ళు పదార్థాన్ని శుభ్రం చేసి పుండుపై కోల్కతా లేదా జపాన్ బ్లాక్ ను పూతగా పుయ్యాలి. చెట్టు తొర్రను సిమెంటు ఇసుక రాళ్లు మిశ్రమంతో పూడ్చితే చెట్లు బలంగా ఉండి పెద్ద గాలులు వచ్చినప్పుడు పడిపోకుండా దృఢంగా ఉంటాయి. కొబ్బరిను మొవ్వుకుళ్ళు తెగులు ఆశిస్తుంది. మొవ్వు భాగం తడిచేలా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి ఇతర గెలలు మొవ్వు భాగం తడిచేలా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. జీవ నియంత్రణ పద్ధతిలో కొబ్బరి మొక్క మొవ్వు భాగంలో సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ టాల్క్ పొడిని వెయ్యాలి. మొక్క వయస్సును బట్టి 7 లోపు మొక్కకు 5 గ్రాములు, 7 మొక్కకు 10 గ్రాములు, అదేవిధంగా 2, 3, 4, 5 ఏళ్ల ఆపై వయసు గల మొక్కలకు 75, 100, 150, 200 గ్రాములు చొప్పున పొడిని వెయ్యాలి. కొబ్బరిలో కాయకుళ్లు సోకిన గెలలను తొలగించి ఇతర గెలలు మొవ్వు భాగం తడిచేలా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కల్చర్ ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. కొబ్బరికి నల్లమచ్చ తెగులు ఆశించినప్పుడు కొబ్బరి చెట్టు కాండంపై ఎటువంటి గాయం కలిగించకూడదు. ఈ తెగులు లక్షణాలు కాండంపై కనిపించిన వెంటనే ఆ భాగంపై ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రపు పొడిని పేస్టుగా తయారు చేసి పుయ్యాలి. 50 గ్రాముల పొడికి 25 మిల్లీలీటర్ల నీటిని కలిపి పేస్టుగా తయారు చేసి వాడుకోవాలి. ఇక తమలపాకు పంట విషయానికొస్తే, తమలపాకు తీగ నాటిన తర్వాత పొగాకు లద్దె పురుగును గనక గమనిస్తే 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి తమలపాకు తీగలపై పిచికారీ చేయాలి. ఆకుమచ్చ ఆశించకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కర్రపెండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు అవసరాన్ని బట్టి తేలికపాటి తడులు ఇవ్వాలి. నీటి తడులు ఇవ్వలేని చోట 1% యూరియా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్రావణాన్ని లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పైరు తడిచేలా నెలకు 1 సారి ఎకరాకు 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రాపర్ గైట్ 2 మిల్లీలీటర్ల చొప్పున ఆకుమచ్చ తెగులు గమనిస్తే మాంకోజెప్ 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున తెల్లదోమకు డైమిథోయట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిపేట్ 1 గ్రాం లేదా ప్రొఫెనోఫాస్ లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. జీడిమామిడి పంట విషయానికొస్తే, జీడిమామిడి చెట్లకు పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి. సస్యరక్షణ చర్యలు తప్పితే మరే విధమైన సేద్యపు పనులు చేయకూడదు. ఈ మాసంలో శాఖ్య మొగ్గలు పూ మొగ్గలుగా మార్పు చెందుతాయి. జిబ్బరిల్లన్ లాంటి హార్మోన్ల ఉత్పత్తి మోతాదు తగ్గి పూతకు దోహదపడే హార్మోన్ల ఉత్పత్తి మోతాదు పెరిగి పూ మొగ్గలు ఏర్పడతాయి. కాండం వేరు తొలిచే పురుగుల నివారణకు చెట్ల కాండం మొదలు భూమిపై కనపడే వేర్లను సన్నటి ఇనుప వైరుతో చేసిన బ్రష్ తో బాగా రుద్ది ఆ తర్వాత లీటర్ నీటికి వేప నూనె 50 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్ 10 మిల్లీలీటర్ల చొప్పున కలిపి బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి లేదా పూతగా పుయ్యాలి. కాండాన్ని చెక్కి పురుగును తొలగించి చంపివేయాలి. వెంటనే బెరడు చెక్కిన చోట కాపర్ ఆక్సిక్లోరైడ్ శిలీంద్ర మందును చిక్కగా కలిపి పూసుకోవాలి. సుగంధ ద్రవ్య పంటల విషయానికొస్తే, పసుపు పంట పెరుగుదలకు నేలలో తేమ సంరక్షణకు కలుపు తీతతో అంతరకృషి చెయ్యాలి. 2/2 ఎరువు వేపపిండితో కలిపి వెయ్యాలి. దుంప ఈగ లేదా కుళ్ళు నివారణకు ముందు జాగ్రత్తగా 1 కిలో ట్రైకోడెర్మా విరిడి, 1 కిలో సూడోమోనాస్, 200 కిలో వేపపిండితో కలిపి నేలలో తేమ ఉన్నప్పుడు మొక్కల మొదళ్లలో వెయ్యాలి. ఆలస్యంగా వేసిన మిరపనారును ప్రధాన పొలంలో అక్టోబర్ నెలాఖరులో నాట్లు పూర్తి చేయాలి. అవసరాన్ని బట్టి గొర్రు గుంటుకతో అంతర కృషి చేసి కలుపు తీసుకోవాలి. అలాగే ఎకరాకు 4 నుంచి

నుంచి 5 లింగాకర్షక బుట్టలు, 10 పక్షి స్థావరాలు ఏర్పాటు చేసి కాయతొలచే పురుగులను నియంత్రించాలి. ఆముదం లేదా గ్రీజు పోసిన 20 పసుపు రంగు అట్టలను అమర్చి తెల్లదోమ ఉనికిని అరికట్టాలి. బీట్రూట్ ను

ఇంతవరకు శ్రోతలు పలుము కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మర్కూకు మండలం ఎర్రవల్లి వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, భూ కొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాదులో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. 2 గ్రామాల్లో భూముల సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నెంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APSPDCL పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 138 కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీల ఫ్యామిలీస్ 200 యూనిట్ల కంటే పవర్ వినియోగించుకున్న ఇళ్లకి 6 లక్షలు కనెక్షన్స్ మనం చేసే పనిలో ఉన్నాం. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని టేకప్ చేయలేదు, మనం రాష్ట్రం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా 4th ప్లేస్ కు రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కుసుమ్ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
0: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

0: ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
1: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా వాళ్ళు మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి ఒక 10 కోట్ల రూపాయలు కూడా మెషిన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నతాధికారులు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రమం ఎలా చేయాలని చెప్తూ సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింక్ చేస్తూ
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1,020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: దాదాపుగా 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా గాని బయట రాష్ట్రాల నుంచి కానీ వస్తారు అనేటువంటిది వాళ్ళు మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగాని అన్ని ఏర్పాట్లు పాలకవర్గం గాని ప్రభుత్వం
0: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్తు వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం

0: వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభా భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా స్విట్జర్లాండ్ దేశస్య రాష్ట్రపతి గీ పామలా చ అద్య భారత మండపం ఇత్యత్ర ద్వితీయం భారత్ ఈఎఫ్టీఏ సమృద్ధి శిఖర సమ్మేళనం సంబోధయిష్యతః. భారత్ ఈఎఫ్టీఏ వ్యాపారార్థిక సహమతి సంధేః ప్రథమ వార్షికోత్సవస్య అవసరె సమ్మేళనమిదం ఆయోజ్యతే. అస్మిన్ సమ్మేళనే భారతస్య తథా ఈఎఫ్టీఏ సంఘటనే అంతర్భూతానాం స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్ చేతిరేషాం దేశానాం వరిష్ఠాః ప్రశాసకీయాధికారిణః, ఉద్యోగక్షేత్రస్య నేతారః, ప్రముఖ హితధారిణశ్చ సమ్మిళితాః భవిష్యంతి. సమ్మేళనస్య ఉద్దేశ్యం ఆర్థిక సహకారం సుదృఢీకర్తుం, వ్యావసాయిక సహమతిం ప్రవర్ధయితుం తథా వ్యాపార నివేశ ప్రౌద్యోగికీ సహకార నవోన్మేష చేత్యతేషు క్షేత్రేషు నూతనానాం అవసరాణాం సృజనమస్తి. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః సార్వజనిక జీవన యాత్ర అద్యైవ ఆరబ్ధా ఆసీత్, యస్యాః అద్య 25 వర్షాణి పూర్ణాని భవంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ భాజపా దళస్య రాష్ట్రీయాధ్యక్షః నితిన నవీనః చ అద్య వికసిత భారత సంకల్ప సభాం సంబోధయిష్యతః. ప్రధానమంత్రిణః తథా భాజపా దళస్య రాష్ట్రీయాధ్యక్షస్య సంబోధనాభ్యాం సహ దళస్య అనేకే వరిష్ఠ నేతారః అపి ఉత్తరప్రదేశస్య విభిన్నేభ్యః క్షేత్రేభ్యః దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన కార్యక్రమే సహభాగం కరిష్యంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే ఎట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
1: కేంద్రీయ మంత్రిమండలేన బహుమాధ్యమ సంబద్ధ పరివహన యోజనాం సువ్యవస్థతాం కర్తుం ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన ప్రాధికరణస్య స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః అధ్యక్షతాయాం సంపన్నస్య మంత్రిమండలోపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః ఉక్తవాన్ యత్ ఇదం ప్రాధికరణం దశవర్షీయ యోజనావధిం ఆధృత్య దీర్ఘకాలికం రాష్ట్రియ పరివహన మహాయోజనాపత్రం సజ్జీకరిష్యతి. సః ఉక్తవాన్ యత్ ఇదం దేశే ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన యోజనాయై శీర్ష సంస్థారూపేణ కార్యం కరిష్యతి. శ్రీవైష్ణవః ఉక్తవాన్ యత్ మంత్రిమండలేన లఘు మధ్యమోద్యమేషు స్వామిత్వ నివేశాయ 10,000 కోటి రూప్యకాణాం లఘు మధ్యమోద్యమ వికాస నిధి స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. భారత ఘానా దేశయోర్ మధ్యే వైజ్ఞానికానుసంధానస్య శైక్షణిక క్షేత్రస్య

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన విందాం. వీటితో పాటు నట్టుతాత కథానిక విందాం. రచన మరియు సమర్పణ శ్రీ ఇంద్రగంటి మధుసూదన్ రావు. అలాగే తెలుగు ప్రవచనాల గురించి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం విందాం.

8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం విందాం. 9:00 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం, 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచి వింటారు.

10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలు ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15కు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

సాయంత్రం 5 గంటలకు ప్రసార విశేషాలు విందాం. 5:05 వనితా వాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకం జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అలాగే 5:30 యువతరంగం. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటూ యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు కవిత గానం విందాం. రచన మరియు సమర్పణ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు. అనంతరం కొన్ని జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 ఉద్యాన పంటల్లో ఎన్నెన్నో సమస్యలతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం వింటారు. 7:40 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచి వింటారు.

8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. ఇక 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, భారత్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సు టీఈపీఏ పురోగతిని సమీక్షించడం, కొత్త పెట్టుబడులను ప్రకటించడం, పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాల అన్వేషణపై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పూర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం

0: రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3,500 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావడే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యకుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్ర మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है, इसके लिए कैबिनेट ने अभिनंदन किया माननीय प्रधानमंत्री जी का और एक प्रस्ताव पारित किया. जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने. तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురు చూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రూదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా

0: చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్దికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: స్టూడియోల సమయం 7:30 ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమం విందాం.

సోలార్ వినియోగదారులకు 78,000 వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీని ఇస్తోందని, దీన్ని వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సుధాకర్ కోరారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ఈ నెల 7, 8, 9 తేదీల్లో అన్ని సబ్ డివిజన్ కార్యాలయాల్లో రూఫ్ టాప్ సోలార్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. నెల్లూరు నగరం గాంధీనగర్లో నందమూరి తారక రామారావు నైపుణ్యాభివృద్ది మహిళా సాధికారత కేంద్రంలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పిల్లల వృద్ధుల సంరక్షణ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లు మహిళా ప్రాంగణం మేనేజర్ మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువత దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కుష్టు ఎయిడ్స్ క్షయ నివారణ అధికారి ఎస్కే ఖాదర్వలి అన్నారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులను పూర్తి స్థాయిలో గుర్తించారని, స్వచ్ఛంద సంస్థలు మెరుగైన సేవలు అందించారని తెలిపారు. సమావేశంలో ఎయిడ్స్ నివారణ విభాగం, టీబీ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. లోక్ అదాలత్తో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని న్యాయమూర్తి వైజే పద్మశ్రీ తెలిపారు. బుచ్చిరెడ్డిపాడెం మండలం జొన్నవాడలో న్యాయ విజ్ఞాన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలకు అనుకూలంగా లేదని భావిస్తే ఏ పక్షమైనా మధ్యవర్తిత్వాన్ని ముగించే అవకాశం ఉంటుందని అన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, నేర నియంత్రణ చట్టాలు వివరించారు. ఎల్నినో ప్రభావం నుంచి ప్రజలను కాపాడాలని

వర్షం కురిపించారని వరుణదేవుని ప్రార్థిస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో యాగాలు చేపట్టారు. మూలాపేటలోని ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు ఆయన కుమార్తె శరణి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాధారణ వర్షపాతం కంటే 54% తక్కువగా నమోదై తీవ్ర వర్షాభావం నెలకొందని అన్నారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు స్వరార్చన విందాం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం నుంచి శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నట్టుతాత కథానిక విందాం. రచన మరియు సమర్పణ శ్రీ ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రీ ఇంద్రగంటి మధుసూదన రావు గారు మనకు అందించిన కథానిక
3: నట్టుతాత హాస్య కథ. మా రాజారావు తాత ఈ మధ్య తరచూ కడుపులో బాగలేదని డాక్టర్కు చూపించుకోవాలని అనుకుంటున్నాడురా. ఆయన నెల్లూరులో డాక్టర్కు చూపిద్దామంటే నాకేమో పొలం పనులతో తీరిక ఉండడం లేదు. నేను ఆయన నీ దగ్గరకు పంపిస్తా గాని ఆయన్ని డాక్టర్కు చూపించి పంపించరా. ఎరా ఈ సాయం చేయగలవా అన్నట్టు మా తాతను నువ్వు నా పెళ్లిలో చూశావుగా అంటూ మిత్రుడు ఉమాకాంత్ ఫోన్ చేయడంతో చూశాలేరా అలాగే పంపించు ఆయన విషయం నేను చూసుకుంటాలే భరోసా ఇచ్చాడు పాణి. ఒంగోలు నెల్లూరు బస్సు బస్టాండ్లో వచ్చి ఆగింది. పాణి గబగబా బస్సు దగ్గరకు వెళ్లాడు. బస్సులోని ప్రయాణికులతో పాటు రాజారావు అనే భారీ ఖాయం కూడా నేలపై పాదం మోపింది. తాతగారు అని కేక పెడుతూ రాజారావు దగ్గరకు వెళ్లి ఆయన చేతిలోని బ్యాగును తన చేతిలోకి తీసుకున్నాడు పాణి. ఓ వచ్చావా త్రిస్సు అంటూ పాణి భుజంపై చెయ్యి వెయ్యగానే 25 కిలోల బియ్యం బస్తా పడ్డట్టు అనిపించింది. తాతేమో లావుగా బలంగా ఉంటే తనేమో పేలగా ఉన్నాడు. నా పేరు త్రిశూల పాణండి, పెద్దాయన మర్చిపోయాడేమోనని గుర్తు చేశాడు. నాకు తెలుసులేవయ్యా, మా ఉమ్మి చెప్పాడు. ఉమ్మి ఎవరండి? ఉమ్మి అంటే నా మనవడు ఉమాకాంత్ గారయ్యా. ఓహో, ఈయన ఎవరిని సరైన పేరుతో పిలవడన్నమాట. ఉమాకాంత్ గారిని ఉమ్మి చేశాడు. ఈయన నాకు అంటగట్టినందుకు వాడికి అదే సరైన పేరు. అయినా నాకు త్రిశూల పాణి అని సలక్షణమైన పేరు మా నాన్న పెడితే ఈయనేంటి త్రిస్సు త్రిస్సు అంటూ పిలుస్తూ కించిత్ మనసులో నొచ్చుకుంటూనే బస్టాండ్ బయటకు వచ్చి ఆటోలో ఆయనను ఎక్కించి తను ఎక్కి కూర్చున్నాడు. ఇంటికి రాగానే ఈమె నా భార్య త్రిపుర అంటూ భార్యను పరిచయం చేశాడు పాణి. నమస్కారం తాతగారు, నమస్కరించిందామె. చల్లగా ఉండు తల్లి అంటూనే త్రిప్పు కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా కుర్చీలో కూర్చుంటూ స్వతంత్రంగా అడిగాడు. ఆమె కోపంగా ఒక్కసారిగా గిరుక్కున వెనక్కు తిరిగి చీరచెంగు విదిలిస్తూ కిచెన్లోకి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళింది. పాణికి పరిస్థితి అర్థమైంది. ఈ ముసలోడు నా భార్య దగ్గర నన్ను బతకనిచ్చేట్టు లేడు అనుకుంటుండగానే ఏమండి లోపల నుంచి పెద్ద గాండ్రింపు. ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తాడు. ఎవరండి ఆయన నన్ను త్రిప్పు తుప్పు అని పిలుస్తున్నాడు. ఆమె ముఖం కందగడ్డలా మారింది. ఆ ఏదోలే పెద్దవాడు, సర్దుకుపో త్రిపుర, నన్ను కూడా త్రిస్సు అంటున్నాడు, 2 రోజులుండి వెళ్ళిపోతాళ్లే అంటూ ఆమె చేతిలోని మంచినీళ్ల గ్లాసు తీసుకుని హాల్లోకి వచ్చి రాజారావుకి ఇచ్చాడు. త్రిస్సు హాస్పిటల్కి ఎప్పుడు పోదామాయ్ అడిగాడు రాజారావు. ఆయన్ని ఉన్న ఫలంగా మింగేయాలన్న తుపాపం వచ్చింది పాణికి. అయినా తమాయించుకుని రేపు వెళదామండి అన్నాడు.

సరే నోయ్, రేపు పొద్దున డాక్టర్కు చూపించుకుని సాయంత్రం బస్సుకు ఊరు వెళ్లిపోతా. మహాభాగ్యం మనసులో అనుకున్నాడు పాణి. దేవుడు వరమిచ్చినంత ఆనందం కలిగింది అతనికి. సాయంత్రం 5 గంటలైంది. పాణి కొడుకు రూపేష్ స్కూలు నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో

అడిగాడు. ఆ ఏట్లో రంగనాథం చెప్పింది. ఆమెకింకా రాజారావుపై కోపం తగ్గలేదు. ఓహో రంగనాథం తాత, మన ఇంటికి ఈయన ఎప్పుడూ రాలేదు కదమ్మా. నీ బొంద, ఆయన రంగనాథం తాత కాదు, బొంగునాథం మోతా కాదు. ఆయన పేరు రాజారావట. ఆయన ఎందుకు వచ్చాడమ్మా? ఆ తిరుస్సును తిప్పును చూసిపోవడానికి. ఆ చెప్పడంలో మూతి 30 వంకర్లు పోయింది ఆమె. అవేంటమ్మా? అవేమీ జంతువుల పేర్లు వస్తువుల పేర్లు కాదు నాన్న, అవి మేమే. త్రిస్సు అంటే మీ నాన్న, త్రిప్పు అంటే నేను. అదేంటమ్మా, నాన్న పేరు త్రిశూలపాణి, నీ పేరు త్రిపుర కదా అమ్మా. అది నువ్వు ఈరోజు బడికి వెళ్లక ముందు పేర్లు నాన్న. నువ్వు బడికి పోగానే అడుగో హాల్లో కూర్చుని ఉన్నాడే రౌండ్గా గుమ్మటంలా ఉన్న పెద్ద ఆయన, మాకు తాత నీకు ముత్తాత అయిన పరమపూజ్యులు శ్రీ రాజారావు గారు. వారు మాకు కొత్తగా నామకరణ మహోత్సవం చేశారులే, దాని ప్రకారం నేను త్రిప్పు, మీ నాన్న త్రిస్సు. కసిగా అంది. ఒరే రూపాయ్, ఇటొచ్చి ఏమైనా కబుర్లు చెప్పరా హాల్లోంచి రాజారావు గొంతు. ఒక్క క్షణం త్రిపురకు ఎవరిని పిలుస్తున్నాడో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఒళ్ళు మండిపోయింది. అమ్మా, తాత ఎవరినో పిలుస్తున్నాడే అమాయకంగా అన్నాడు. ఎవరినో కాదు నాన్న, నిన్నే, ఇప్పుడే ఈ శుభముహూర్తానే. నీకు కూడా విజయవంతంగా నామకరణ మహోత్సవం పూర్తి చేశాడు బాబు. ఇక నుండి నీ పేరు రూపేష్ కాదు, రూపాయి. రాజారావుపై అక్కసనంతా వ్యంగ్యంగా వెళ్లగక్కింది. దాంతో కోపంతో ఉడుక్కున్న రూపేష్, రూపాయి అర్ధ రూపాయి అంటే నేను రాను తాత, గట్టిగా అరిచి నాన్నేడమ్మా అడిగాడు. ఆ నూతన నామకరణాలు అలవోకగా చేయగల ఉద్దండ పురోహితులు శ్రీమాన్ రాజారావు గారికి రేపు విందు భోజనం పెట్టాలట, అందుకని సరుకులు తేవడానికి వెళ్లారు అంది బుస కొడుతున్న నాగులాగా. ఇంతలో బయట నుండి పాణి పాణి అని ఎవరో పిలుస్తుండటంతో హాల్లోకి వచ్చిన త్రిపుర, రండన్నయ్య గారు, ఆయన ఇంట్లో లేరు, కూర్చోండి వచ్చేస్తారు అంటూ అక్కడే నిలబడింది. నీకేమన్నా పనుంటే చూసుకోమ్మా, ఇంత నేను మాట్లాడుతుంటాలే అని రాజారావు అనడంతో వెంటనే ఏదో పని ఉన్నట్టు లోపలికి వెళ్ళింది. నీ పేరేమిటబ్బాయ్? మా త్రిస్సు నీకెట్లా తెలుసు? నా పేరు సతీష్ అండి. ఇంతకు మీరు చెప్పే త్రిస్సు సందిగ్ధంలో ఉండగానే, అదేనయ్యా త్రిశూల పాణి, మీరంతా పాణి అని పిలుస్తారనుకుంటాను. కిసుక్కున నవ్విన సతీష్, ఓహో అలాగా, నేను పాణి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నామండి చెప్పాడు. సరేగాని సత్తు, నీకు పెళ్ళయిందా, పిల్లలెంతమంది? ఆరాదీయడం మొదలుపెట్టాడు రాజారావు. సత్తు అన్న పిలుపుతో ఒక్కసారిగా కంగు తిన్న సతీష్, ఈ వృద్ధ జంబుక వేయింది నన్ను ఇలా పిలిచాడు అనుకుంటూ ఎలా స్పందించాలో తెలియక వెర్రిచూపులు తోడసాగాడు. ఇంతలో ఆపద్బాంధవుడిలా పాణి వచ్చాడు. రాజారావు బాత్రూంలో దూరాడు. ఏరా సతీష్, ఎంతసేపు అయింది వచ్చి? ఒరే ఈయనవర్రా, నన్ను సత్తు ఇత్తడి అని పిలుస్తున్నాడు, ఇంకాసేపు ఇక్కడే ఉంటే రాగి కంచు అని కూడా పిలిచేవటట్టున్నాడు రా, రేపు ఆఫీసులో కలుస్తాలేరా బాబు అంటూ పాణి పిలుస్తున్నా వినిపించుకోకుండా పలుపు దావుడు తెంచుకున్న గేదెలా బయటకు బరిగెత్తాడు. ఇంతలో రాజారావు మనవడు ఉమాకాంత్ నుండి ఫోను. ఏరా పాణి, మా నట్టుతాత ఎలా ఉన్నాడు? నట్టుతాత ఎవర్రా? అయోమయంగా అడిగాడు. అదేరా మా రాజారావు తాత, ఆయన పేరు నటరాజారావు. మా ఊళ్ళో ఆయన కొంతమంది నట్టు రాజారావు అని, నట్టు తాత అని పిలుస్తారా. ఆయన అసలు పేరుని మా ఊళ్ళో చాలా మంది మర్చిపోయారా. ఏదో నాలాంటి కొద్ది మంది మాత్రమే ఆయన పేరును గుర్తుపెట్టుకుని ఉన్నాం. మీ తాత మారు పేరు చెప్పి మమ్మల్ని ఉద్ధరించావు, థ్యాంక్స్ రా ఉమ్మిగా. రాజారావును పంపింది వీడే కదా అన్న కసితో ఉమ్మిగా అనే పదాన్ని గట్టిగా ఒత్తి పలికాడు. ఓహో, తాత నా షార్ట్ కట్ పేరు కూడా చెప్పేశాడన్నమాట అన్నాడు నవ్వుతూ ఉమాకాంత్. ఆయన్ని రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను రా. ఓకే బాయ్ అంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు. ఇంతలో రాజారావు బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు. త్రిపురా, నట్టు తాత కాఫీ తెచ్చి లోపలికి వినిపించేట్టు కేకబెట్టాడు ఆనందంగా. ఆ మాటతో ఉలిక్కిపడ్డాడు రాజారావు. ఇంతలో నట్టు తాత ఎవరండి అంటూ బయటకు వచ్చిన భార్యకు, ఇడిగో ఈయనే అంటూ రాజారామును చూపించాడు. ఛా, అదేంటండి రాజారావు తాతగారిని నట్టు తాత అంటున్నారు. మనసులో ఆనందపడుతూ పైకి మాత్రం మందలిస్తున్నట్టుగా అంది. రాజారావు ముఖం
వాడిపోయిన వంకాయ ఎలా తయారైంది. విషయం అర్థమైన ఆయన, మా ఉమ్మిగాడు ఏమైనా ఫోన్ చేశాడా అడిగాడు.

కట్టు తాత, రాబోతున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు పాణి. ఇంతలో అక్కడికి వచ్చిన రూపేష్, ఏ నట్టు తాత నట్టు తాత అంటూ ఆయన దగ్గరకు వెళ్లాడు. నట్టు తాత ఏడవలేక నవ్వుతూ వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వెర్రి చూపులు చూడసాగాడు.

0: ఇంతవరకు శ్రోతలు నట్టుతాత కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం నుంచి శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు ప్రహసనాలు గురించి నాగలక్ష్మి గారి ప్రసంగం విందాం.
2: తెలుగు సాహిత్యం కావ్యం, ప్రబంధం, నాటకం, శతకం, వచన కవిత్వం మొదలైన విభిన్న రూపాలను ధరించి సమాజాన్ని జాగృతం చేసే ఇతివృత్తాలతో సుసంపన్నమైంది. సామాన్య జనులకు ఒక ధర్మాన్ని ప్రబోధించాలన్నా, ఒక సందేశాన్ని అందించాలన్నా ఇతర సాహిత్య ప్రక్రియల కంటే నాటకం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మనిషి ప్రవర్తనకు, జీవన గమనానికి ఉపకరించే ధర్మాలను వ్యక్తి స్వయంగా చదువుకొని ఆకళింపు చేసుకుని ఆచరించటం అంత సుసాధ్యం కాదు. దృశ్యకావ్యం అయితే పామరుడు కూడా దాన్ని చూసి ఆస్వాదించి ఆచరించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కవి తాను సమాజానికి అందించాలనుకున్న సందేశం సమర్థంగా వారికి చేరువవుతుంది. ఈ పరమ లక్ష్యంతోనే దృశ్యకావ్య ఆవిర్భావం జరిగింది. సంస్కృత భాషలో శ్రవ్యకావ్య ప్రక్రియలతో పాటు దృశ్యకావ్య ప్రక్రియలు కూడా బహుముఖీనంగా విస్తరించాయి. అనేక ఉపభేదాలతో, ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చెందాయి. నాటకాంతం హి సాహిత్యం అన్న నానుడి దీనివలననే ఏర్పడింది. నాటకం, ప్రకరణం, బాణం మొదలైన దశవిధ దృశ్యకావ్య భేదాల్లో ప్రహసనం ఒక విశిష్టమైన, ప్రయోజనవంతమైన శాఖగా సంస్కృతంలో వర్ధిల్లింది. తెలుగులో నాటక ప్రక్రియతో పాటు ప్రహసన ప్రక్రియ కూడా సమాజ చైతన్య స్ఫూర్తిని రగిలించటంలో ప్రముఖ పాత్ర వహించింది. ప్రహసతి తత్ర అని, ప్రహసతి అనేన అని వ్యుత్పత్తిని బట్టి చూస్తే ప్రహసనం హాస్య ప్రధానమైనదని తెలుస్తుంది. సామాన్య జనులకు అర్థమయ్యే హాస్య ప్రధానమైన రూపకం ప్రహసనం. రూపకంలోని కథాంశం గంభీరమైనప్పుడు ప్రేక్షకులకు ఉల్లాసాన్ని కలిగించడానికి మధ్య మధ్య హాస్య సన్నివేశాలను కల్పించవలసి వస్తుంది. కనుక హాస్యం అన్ని రూపక భేదాల్లోనూ సముచితమైన స్థానం ఆక్రమించుకుంటుంది. అయినప్పటికీ ప్రత్యేకమైన రూపక భేదంగా, హాస్య ప్రధానమైన రూపకంగా ప్రహసనం రూపుదిద్దుకుంది, విస్తరించింది కూడా. దీన్ని బట్టి ప్రేక్షకులను ఉత్తేజితులను చేయడంలో హాస్యానికి ఎంతటి ప్రముఖ స్థానమున్నదో స్పష్టమవుతుంది. ఉదాత్తమైన రీతిలో అశ్లీలత ఎక్కడా చోటు చేసుకోక సాంఘిక సమస్యలను అత్యంత రసస్ఫోరకంగా చిత్రించి ప్రేక్షకులను మెప్పించిన హాస్య ప్రహసనాలు తెలుగులో అనేకం కనిపిస్తాయి. నవ్యాంధ్ర సాహిత్య ప్రక్రియలకు స్థితిని, ప్రాచుర్యాన్ని కల్పించిన అఖండ సాహితీ స్రష్ట, సంఘ సంస్కరణ దీక్షా దక్షులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు తెలుగులో ప్రహసన రచనకు ఆద్యులు. సమాజంలో అంధవిశ్వాసాలు, అర్ధంపర్ధం లేని ఆచారాలు రాజ్యమేలుతున్న కాలంలో జన్మించి హేతువాదమనే ఆయుధం ధరించి అరటి చెట్టు నరుకుడులాంటి విధ్వంసానికి ఉద్యుక్తులైన వారు వీరేశలింగం పంతులుగారు. వారి సంఘ సంస్కరణోద్యమానికి ప్రహసనాలు త్రిశూలాల్లాగా పనిచేశాయి. ఆంగ్లంలోని ప్రసిద్ధ ప్రహసనాలను వారు తెలుగులోనికి అనువదించారు. అపూర్వ బ్రహ్మచర్యము, విచిత్ర వివాహము,

మహాబధిర ప్రహసనము మొదలైనవి వీరు రచించిన అనువాద ప్రహసనాలు. అభాగ్యోపాఖ్యానం, సరస్వతీ నారద విలాపం అనే ప్రహసనాలు తెలుగు భాషకు సంక్రమించిన దుస్థితిని వ్యంగ్యరీతిలో వెల్లడించాయి. వ్యక్తుల ప్రత్యేక గుణాల వలన, పరిస్థితుల వలన జనించే హాస్యం వీరి ప్రహసనాల్లో కనిపిస్తుంది. వీరేశలింగం గారు కలం పట్టేనాటికి హిందూ ప్రజలందరూ భూత ప్రేత పిశాచాల్లాగా వారి మనోనేత్రం ముందు కనిపించారు. వారి అవగుణాలను ఎత్తి చూపిస్తూ సమాజ సంస్కరణ కోసం ప్రహసన రచన చేశారు పంతులుగారు. కలి శనైశ్చర విలాసం ప్రహసనం హిందువుల మూఢ విశ్వాసాలను, దేవతల ప్రసిద్ధ గుణాలను ప్రదర్శించింది. దేవతల ఉత్సవాల్లోనూ, వివాహ సందర్భాల్లోనూ వేశ్యల నృత్యాలను ప్రదర్శించటం అనే సంప్రదాయాన్ని వీరు దీనిలో నిరసించారు. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను వేలెత్తి చూపించారు. వేశ్యాప్రియ ప్రహసనం వేశ్యాప్రియుల కూటమిని, వారి ఆశలను, ఆశయాలను, మోసాలను బయటపెట్టింది. పరుగు ప్రతిష్టల కోసమని మంగళప్రదమన్న విశ్వాసంతోనూ వేశ్యావృత్తిని సమర్థించే వ్యక్తులను హాస్యపూర్వకంగా వీటిలో నిరసించారు. ఆ దురాచారాన్ని మాయం చేసే ప్రయత్నం చేశారు. ఆ మార్గంలోనే కౌతుకవర్ధని, హాస్య తరంగిణి అనే రచనల్లో కూడా ఆచారం పేరిట ప్రదర్శించబడే ఛాందసాలు, దానం పేరిట కనిపించే కులాభిమానాలు, గురు శుశ్రూష పేరిట వెట్టి చాకిరీలు, వైద్యం పేరిట అఘాయిత్యాలు మొదలైన సాంఘిక సమస్యలు వ్యంగ్య హాస్య ధోరణిలో చిత్రించబడ్డాయి. తెలుగులో ప్రహసనమనేది ఒక సాహిత్య ప్రక్రియగా రూపుదిద్దుకోవడానికి పంతులుగారి ప్రహసనాలు దోహదం చేశాయి. తెలుగు సాహిత్యంలో వీరి చలువ వలన అంకురించిన ప్రహసన సాహిత్య ప్రక్రియ అత్యున్నత ప్రమాణాలతో చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి చేతిలో మొగ్గ తొడిగింది. సమాజ సంస్కరణలో సహకరించింది. సాహిత్య ప్రక్రియ ప్రయోజనాన్ని చక్కగా సాధించింది. ప్రజల అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని వైదిక సిద్ధాంతుల వేషం వేసుకుని ధర్మశాస్త్రాలు ఆమూలాగ్రం చదివామని గొప్పలు చెప్పుకునే పండితం మన్యులు కొందరు ఆ కాలంలో పెత్తనం చెలాయిస్తూ ఉండేవారు. చిన్న చిన్న లోపాలకు కూడా పెద్ద ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుందని, చేయని పక్షంలో మరింత అనర్థం వారికి సంభవిస్తుందని అభూత కల్పనలు చేసి ప్రజలను మోసగించటం వారి నిత్యకృత్యం. అటువంటి మోసగాండ్ర బారి నుండి ప్రజలను రక్షించి వారిలో జాగృతిని కలిగించడానికి చిలకమర్తివారు రచించిన ప్రముఖ హాస్య ప్రహసనం కనక సునక ప్రహసనం. కామశాస్త్రి తనకు ధర్మశాస్త్రాలు బాగా తెలుసుదని ప్రజలను నమ్మించి అర్థం పర్థం లేని కర్మకాండలు వారిచేత చేయించి డబ్బు గుంజుతూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వివాహ విషయంలోనూ, సంతానం విషయంలోనూ, జరగకూడని పనులు జరిగినప్పుడు చేయవలసిన ప్రాయశ్చిత్తాల విషయంలోనూ కామశాస్త్రి పాండిత్యం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఆ గ్రామంలోని రామదీక్షితులు అన్న వ్యక్తి తన 8 ఏళ్ల కుమారుడు ఆదివారం నాడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ కుక్కపాలు త్రాగాడని, దానికి తగిన ప్రాయశ్చిత్తం తెలుపవలసిందని ఒకరోజు కామశాస్త్రిని కోరాడు. కామశాస్త్రి తనకు మంచి అవకాశం లభించిందని, రామదీక్షితులను మోసం చేయవచ్చని లోపల ఆనందించాడు. కుక్కపాలు త్రాగిన వారి నాలుకను తెగగోయటమే ప్రాయశ్చిత్తమని, అలా చేయని పక్షంలో గ్రామ బహిష్కరణ విధింపబడుతుందని, కనుక వెంటనే ప్రాయశ్చిత్తం జరుపవలసినదని భయపెట్టాడు. రామదీక్షితులు వేరొక మార్గం సూచించమని ప్రార్థించాడు. బంగారు కుక్కను చేయించి తన వంటి పండితుడికి దానం చేయటమే వేరొక ప్రాయశ్చిత్తంగా కామశాస్త్రి పేర్కొన్నాడు. కుక్కపాలు త్రాగిన వారిలో తన కుమారుడు కూడా ఉన్నాడని తరువాత తెలుసుకున్న కామశాస్త్రి వెంటనే మాట మార్చాడు. ఇతరులను మోసం చేయాలని ఆలోచించిన కామశాస్త్రికే అనుకోని సంకటం ఏర్పడింది. చివరకు ఆదివారం నాడు 4 గడియల ప్రొద్దువేళ 8 ఏళ్ల పిల్లవాళ్లు నల్ల కుక్క పాలు త్రాగినట్లయితే అది తప్పు కాదని గండాయన స్మృతిలో ఉన్నది. అందుచేత మన పిల్లలు కనకసునక దానం చేయనవసరం లేదని తప్పించుకున్నాడు కామశాస్త్రి. ధర్మశాస్త్రాలు ఆమూలాగ్రం తెలిసిన పండితుడుగా చలామణి అవుతున్న అతడు తన కుమారుడి విషయంలో ప్రవర్తించిన తీరు హాస్యరసస్ఫోరకంగా ఉంది. ఇతివృత్తపరమైన హాస్య ప్రహసనం ఇది. మనుషుల మనస్తత్వాల్లో లోటుపాట్లు, తారుమార్లు కనిపిస్తే అవి హాస్యాస్పదాలు.

ప్రక్షాళనార్హాలు అవుతాయి. ఒకడు తిండిపోతుగా, ఒకడు సోమరిపోతుగా, మరొకడు పరమలోభిగా ప్రవర్తిస్తూ వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక జీవితాన్ని కూడా దుఃఖమయం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రవర్తనలను సున్నితంగా ఎత్తిచూపించి వాటిని ప్రక్షాళనం చేయటం రచయిత బాధ్యత. దీనికోసమే బెన్ జాన్సన్ కామెడీ ఆఫ్ హ్యూమర్స్ అనే విధానాన్ని తన రచనలో ప్రారంభించాడు. ఈ కోవకు చెందిన హాస్య ప్రహసనం అపూర్వ నరకం అనేది. దీనిలో ధనగుప్తుడనే పరమలోభి మరణించి నరకానికి చేరుకున్నాడు. యమధర్మరాజు అతడి నేరాలను వివరించవలసినదని చిత్రగుప్తుడిని ఆదేశించాడు. ధనగుప్తుడు మరణించడానికి 15 రోజులు ముందుగానే తాను అనేక దుర్మార్గాలు చేసి సంపాదించిన సొమ్ము దాచిపెట్టిన గదిలోనే తనను పడుకోబెట్టమని కోరాడు. ఆహారం మానివేసి కేవలం నీళ్లు మాత్రమే స్వీకరించి కాలం గడిపాడు. ఆహారం లేకపోయినా ధనాన్ని చూసుకుంటూనే అతడు జీవించగలిగాడని వైద్యులు భావించారు. ఆ నీరు కూడా సాధారణమైన నీరు కాదు. గదిలో దాచిన సొంత నగలు, ఇతరులు తాకట్టు పెట్టిన నగలు శుభ్రంగా కడిగించి ఆ కలక నీటిని ఒక పాత్రలో పోసుకుని దాహం వేసినప్పుడు కొద్ది కొద్దిగా త్రాగుతూ ప్రాణం నిలబెట్టుకున్నాడు. బ్రతికినంతకాలం తాను ఎవరికీ అన్నదానం చేయలేదు సరికదా, ఎవరైనా అన్నదానం చేస్తున్నారన్న వార్త విన్నా అతడికి అసహ్యం కలిగేది. అతడు చనిపోయే ముందు వ్రాయించిన మరణశాసనం కూడా కడు చిత్రంగా ఉంది. తాను చనిపోతానని భావించినప్పుడు వెంటనే తనను ఇంటి నుండి బయటకు తీసుకుని పోవాలని, డబ్బు ఇచ్చి శవవాహకుల చేత తన దేహాన్ని మోయించరాదని, బంధువులు ఎవరైనా మోసినా వాళ్లు తరువాత తిరిగి సహాయం కోరతారు కనుక వాళ్లచేత కూడా మోయించకూడదని, కనుక తన కుమారులే శవవాహనము శవదహనము చెయ్యాలని, తనకు రోగం తగ్గలేదు కనుక వైద్యం చేసిన వైద్యుడికి డబ్బు ఇవ్వరాదని, ఇలా అనేక సూచనలు దానిలో చేశాడాయన. పిసినారితనం వలన మనిషి ఏ స్థాయికి దిగజారుతాడో దీనిలో ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది, కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ విషయాలు విన్న యమధర్మరాజు అతడు ఆత్మరూపంలో వారి ఇంటిలోనే నివసించాలనే శిక్ష విధించాడు. ఇది ఒక అపూర్వ నరకం. ఆ లోభి కుమారులు తండ్రి మరణించిన తరువాత స్వేచ్ఛగా జీవించటం ప్రారంభించారు. క్రొత్తగా ఇంటిని అలంకరించుకున్నారు. విలువైన వస్త్రాలు ధరించి పుష్టికరమైన ఆహారం స్వీకరిస్తున్నారు. ప్రజలు తాకట్టు పెట్టిన వస్తువులు నగలు అన్నిటినీ తిరిగి వారికే ఇచ్చివేశారు. దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూసి తండ్రి ఆత్మ ఘోషించింది. ఆ లోభగుణం ఎంత దూరం వ్యాపించింది అంటే, తాను చావకుండా తన కుమారులు చనిపోయినా బాగుండేది కదా, ఈ ధనమంతా మిగిలిపోయేది కదా అని భావించేటంత వరకు వ్యాపించిందన్నమాట. ఆ పిసినారి మానసిక స్థితిని చదువుతున్నంతసేపు పాఠకులు కడుపుబ్బా నవ్వుతారు. మనస్తత్వ విశ్లేషణాత్మకమైన అద్భుతమైన హాస్య ప్రహసనం ఇది. సాధారణంగా అమాయక ప్రజల్లో కనిపించే మరొక గుణం సాధువులు సన్యాసులు కాషాయాంబరధారులను అపర దైవస్వరూపులుగా భావించడం. ప్రజల విశ్వాసాన్ని ఆలంబనం చేసుకుని దొంగ సాధువులు వారిని మోసగిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ఉదంతంతో రచింపబడిన ప్రహసనం దంభ సన్యాసి ప్రహసనం అనేది. దీనిలో కలియుగ నారదుడని బిరుదు పొందిన నరసింహ భారతి అనే ఒక దొంగ సన్యాసి దైవభక్తి గల బ్రాహ్మణ కుటుంబంపై కన్నువేశాడు. పేరిందేవి వరదరాజు అనే పేర్లు గల ఆ దంపతులు సంతానం లేనివారు. సాధు పొంగవుడి పాదపద్మాలను ఆశ్రయించి సంతానం పొందాలన్న కోరికతో వారు ఆ సాధువును తమ ఇంటికి ఆహ్వానించి సేవలు చేయసాగారు. ఆ సన్యాసి వారి ధనం అపహరించాలని పథకం వేశాడు. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు లేనిపోని కొండాలు చెప్పాడు. భార్య పూర్వజన్మలో కుక్క అని, భర్త పూర్వజన్మలో ఉప్పర జాతివాడని వారిద్దరికీ చెప్పి విరోధం సృష్టించాడు. అన్యోన్యంగా జీవించే ఆ దంపతులు చివరకు విడిపోయారు. సాధువు సంకల్పం నెరవేరింది. వరదరాజును సన్యాసి మఠానికి అప్పగించివేసి ఆస్తినంతటినీ తాను చేజిక్కించుకుని తన కుమారులకు అప్పగించాడు. దీనిలో సన్యాసి భార్యాభర్తలకు కొండాలు చెప్పే సందర్భంలోనూ, వారి ప్రవర్తనలోనూ
దొంగ సన్యాసి ప్రయత్నాల్లో

0: లోనూ పాఠకులకు విపరీతమైన హాస్యం పుడుతుంది. రచయిత ఆశించిన మూఢ విశ్వాసాల పట్ల చైతన్యం అనే ప్రయోజనం కూడా నెరవేరుతుంది. ఇంకా అనేక హాస్య ప్రహసనాలు తెలుగు సాహిత్యంలో ప్రహసన ప్రక్రియను సుసంపన్నం చేశాయి. ముష్టి ప్రహసనం, జానకి రామయ్య గారి పెండ్లి, గోసాయి చిట్కాలు, ఇలా ఎన్నో ప్రహసనాలు మనకు ఈ సందర్భంలో జ్ఞప్తికి వస్తాయి. ఇవన్నీ కూడా సమాజంలోని అనేక సమస్యలను వ్యంగ్య హాస్య ధోరణిలో చిత్రించాయి, సామాజికులను చైతన్యవంతం చేశాయి, విశ్వశ్రేయ కావ్యం అన్న సత్యాన్ని అక్షరాలా నిరూపించాయి.
1: ఇంతవరకు శ్రోతలు తెలుగు ప్రహసనాల గురించి నాగలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు లలిత గీతం విద్దాం.

0: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: శ్రోతలు శుభోదయం. సింహప్రియ కార్యక్రమం ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటూ ఉన్నారు. స్టూడియోలో సమయం 7:50. ఇప్పుడు మరో లలిత గీతం విందాం.

0: కొత్తవర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కేవీ సత్యనారాయణ.
1: జిల్లాలో పీఎం కేర్స్ పథకం ద్వారా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సాయం, పీఎం స్వనిధి 2.0 పథకం రుణాలు మంజూరు, పీఎంఏవై పథకం కింద గృహ మంజూరు పత్రాలు పంపిణీ, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జాతీయ పోషణ మాసోత్సవాలు వంటి అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ పథకం అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో పీఎం కేర్స్ కింద 10 మంది పిల్లలకు స్పాన్సర్షిప్ పథకం ద్వారా 660 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో పోషణ్ అభియాన్పై 2 రోజుల పాటు ఫోటో ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల సమగ్ర పోషణకు ప్రభుత్వం పలు పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని ఎంపీ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సకాలంలో ధాన్యం సేకరణ చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. 2026-27 ఖరీఫ్లో గ్రేడ్ ఏ రకానికి 2461 రూపాయలు, సాధారణ రకానికి 2441 రూపాయల కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో దిగుబడుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ధాన్యం రాకలను అంచనా వేసి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేప్టౌన్లో జరిగిన 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భారత ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచ వ్యవస్థలో అంతర్జాతీయ చట్టం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమగ్ర అభివృద్దిపై జరిగిన చర్చల్లో భారత దృక్పథాన్ని వినిపించారు. కాశ్మీర్ భారత్లో విలీనం చట్టబద్దమని, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతం నుంచి వైదొలగాలని ఆమె స్పష్టం చేశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులోనూ పాల్గొన్న పురంధేశ్వరి మహిళా సమానత్వం, సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్దిపై భారత్ ప్రగతిని వివరించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో 4.87 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ప్రారంపించారు. గోదావరి డెల్టాలో శాశ్వత కరువు నివారణకు లైడార్ సర్వే, డీపీఆర్ పనులు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడుతూ పర్యాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పీఎంఏవై పథకం కింద 27 మంది పట్టణ లబ్దిదారులకు గృహ మంజూరు పత్రాలు, 62 మందికి 44,30,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కేవీవీ సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 8:35. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ఈరోజు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

0: డాక్టర్ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్, సుమారుగా 22 సంవత్సరాల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి ఎమర్జెన్సీకి సంబంధించి ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే.
0: డాక్టర్ గారు, ఎమర్జెన్సీ మెడిసిన్ అంటూ ఉంటారు కదా, అసలు ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి?
1: సరే, ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక సబ్జెక్టు. లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అంటే ఎవరైతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇచ్చే ప్రొసీజర్స్ కానీ, ఇంటర్వెన్షన్స్ కానీ, అసెస్మెంట్ కానీ ఇవన్నీ చేసేదాన్ని ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ సబ్జెక్ట్లో మాకు నేర్పబడుతుంది. అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ ఇప్పుడు మామూలుగా చెస్ట్ పెయిన్ వస్తుంది, గుండెపోటు అంటుంటారు, స్ట్రోక్ అంటుంటారు, పాయిజనింగ్స్, ట్రామా కండిషన్స్, ఎప్పుడైతే గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, హార్ట్ బీట్ బీపీ అవన్నీ పడిపోయినప్పుడు, మనిషి అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు, భరించలేని నొప్పి ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు, వాళ్ళందరూ మన ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి ప్రాణాలు కోల్పోయే సందర్భాలు జరుగుతాయి. అట్లాంటప్పుడు వీఆర్ ఆల్వేస్ గివింగ్ ఇమీడియట్ లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్స్ టు ప్రివెంట్ ది డెత్, సో దట్ వీ సేవ్ లైఫ్స్. సేవింగ్ టైమ్స్ ఈజ్ సేవింగ్ లైఫ్స్.
0: ఓకే, మీరు చెప్పినటువంటి దాంట్లో చాలా రకాల విభాగాలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఒక్కరే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందా, లేదంటే మీరు కండిషన్ బట్టి?
1: ఫస్ట్ 10 మినిట్స్ అనేది ఎమర్జెన్సీ రూమ్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ చూస్తారు, ఈజ్ ఎ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్. మెయిన్ గా మేము స్టెబిలైజ్ చేయడమే మా ప్రధాన మా ఆబ్జెక్టివ్ గా ఉంటుంది. ఫస్ట్ స్టెబిలైజ్ రెసిస్టేట్ చేసి, అంటే ప్రాణాపాయ స్థితిలో నుంచి అతన్ని కాపాడి, తర్వాత కారణాలు ఎందువల్ల ఈయనకి ఈ సిచ్యువేషన్ వచ్చిందనే కారణాలు ఎవాల్యుయేట్ చేసి, ఆ ఎవాల్యుయేట్ చేసినాక ఫలానా ప్రాబ్లం ఉందంటే ఫలానా స్పెషాలిటీ డాక్టర్ని పిలిచి వాళ్ళని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. విషయంగా సిక్ క్రిటికల్ ఉండే వాళ్ళని ఐసీయూలో పెట్టుకుని ఐసీయూ స్పెషలిస్ట్, క్రిటికల్ కేర్ విభాగంలో ఉండే అందరు డాక్టర్స్ కలిసి మల్టీడిసిప్లినరీ టీమ్తో అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇమీడియట్గా సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటే, ఒకవేళ హెడ్కి సంబంధించింది అయితే న్యూరో సర్జరీ, కాళ్ళ లింబ్స్ అంటే కాళ్ళకి చేతిలో ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ని, కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జన్ని, బోన్స్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ సర్జన్ని పిలుస్తుంటారు. సో మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టెబిలైజ్ చేశాక ఎవాల్యుయేషన్ అప్రోచ్లో మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఉంటుంది, అందరు డాక్టర్స్ చూస్తాం, స్పెషాలిటీస్ అండ్ సబ్ స్పెషాలిటీస్ ఆల్ డాక్టర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్.
0: సో ముందుగా అప్రోచ్
1: ఫస్ట్ 10 మినిట్స్, ఫస్ట్ 10 మినిట్స్ అంటే లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్ చేసిన వెంటనే, స్టెబిలైజ్ చేసిన వెంటనే విల్ ట్రై టు ఎవాల్యుయేట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ సిట్యువేషన్. ఆ సిట్యువేషన్ తగినట్టు సబ్జెక్ట్ కన్సర్న్ స్పెషలిస్ట్ని పిలుస్తాం.
0: అంటే మీరు అన్నట్టు ఫస్ట్ గుండె నొప్పి అన్నారు, గుండె నొప్పితో ఒక పేషెంట్ వచ్చారనుకుందాం, మరి ఈ పేషెంట్కి ప్రధానంగా మీరు ఎలాంటి చికిత్స అందిస్తారు వెంటనే 10-15 నిమిషాలు?
1: అంటే ఎస్పెషలీ ఇట్లాంటివి మెయిన్ గుండె నొప్పి, స్ట్రోక్ ఇవన్నీ ఏంటంటే సార్, టైమ్ ఇస్ క్రిటికల్ సార్, టైమ్ ఇస్ లైఫ్. సో ఎంత ఫాస్ట్గా వాళ్ళని మనము రియనైజ్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అందిస్తే అంత మంచి అవుట్కమ్స్ వస్తాయి. సో బెటర్ డెసిషన్స్ విల్ గివ్ బెటర్ అవుట్కమ్స్. సో వీళ్ళకి ఏంటంటే గుండె నొప్పి వచ్చినాక ఎన్ని అవర్స్ లోపల వీళ్ళకి ఈ గుండె నొప్పి, ఛాతి నొప్పి అనేది వచ్చింది, ఈసీజీలో చేంజెస్ ఏమున్నాయి, దాన్ని బట్టి కొన్నిసార్లు మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం, కొన్నిసార్లు ఇంటర్వెన్షన్స్ చేస్తాం, ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి స్టెంట్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ దానికి కూడా వితిన్ 3 to 4.5 hours వస్తే ఇమీడియట్గా స్కాన్ తీసుకొని అది బ్లాక్ వలన వచ్చిందా, బర్స్ట్ వలన వచ్చిందా, అంటే కొన్నిసార్లు క్లాట్స్ వలన కూడా స్ట్రోక్ వస్తుంది, కొన్నిసార్లు ఈ నరాలు చిట్లడం వలన కూడా స్ట్రోక్ వస్తుంది. సో ఇమీడియట్గా క్లాట్ లాగా ఉంటే మాత్రం, కొన్ని కండిషన్స్ ఆయనకి సూటబుల్గా ఉంటే థ్రాంబలైసిస్ అనేది ఇమీడియట్గా చేస్తాం. కొంత 4.5 hours, 6 hours అట్లా అవుతుంటే ఇంకొన్ని ఇంటర్వెన్షన్, ఎండోవాస్కులర్ థెరపీస్ అవసరమైతే కొన్ని సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది. సో టైమ్ ఇస్ ఇంపార్టెంట్, టైమ్ ఇస్ క్రిటికల్ అంటాం అందుకని. సో ఈ పాయిజనింగ్స్ ఉంటాయి, వితిన్ ఫస్ట్ 30 మినిట్స్ లోపలనే ముక్కులో పైప్ వేసి పొట్ట క్లీన్ చేయడం, గ్యాస్ట్రిక్ లావేజ్ ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తారు. ఫాల్ ఫ్రమ్ హైట్ ఉంటుంది, వెనుపూస ఎరగడం ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా గాలి పీల్చుకోవడము, ఈ కాల్ స్పైన్ ఇమ్మొబిలైజ్ చేయడము, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటే వెంటనే ట్యూబ్ వేసి వెంటిలేటర్ మీద పెట్టడము,

0: స్టెరాయిడ్స్ ఇవ్వడం, ఇట్లాంటివి కొన్ని ప్రైమరీగా చేయాల్సినవి ఉన్నాయన్నమాట. అక్కడ డిలే చేయకూడదు, ఎంత డిలే చేస్తే అంత అవుట్కమ్స్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి.
1: సో ప్రమాదం జరిగిన వెంటనే తీసుకురావడం
0: వెరీ
1: వల్ల తొందరగా మనం
0: వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ 10 మినిట్స్. అందుకని కొన్నిసార్లు ట్రామాలో కూడా ఏమంటామంటే ప్లాటినం 10 మినిట్స్, గోల్డెన్ 1 అవర్ అంట. ఎస్పెషలీ యాక్సిడెంట్ కేసెస్లో ఎంత త్వరగా మనం హాస్పిటల్ రీచ్ అయితే, ఈవెన్ ప్రీ హాస్పిటల్ కేర్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో విభాగమే, డిజాస్టర్ మెడిసిన్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో విభాగమే. ఇవన్నీ కూడా ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో టైమ్లీ ఇంటర్వెన్షన్స్ చేసేది సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఎమర్జెన్సీ మెడిసిన్.
1: అలాగే సార్, ఇంతకు మనం న్యూరో గురించి కూడా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెరాలసిస్ ఇటువంటి వస్తువు ఉంటాయి కదా, సో వెంటనే అంటే ఎన్ని అవసరపులు తీసుకొస్తే వాళ్ళకి మెరుగైన చికిత్స?
0: 3 to 4.5 hours. దాంట్లో కూడా ఏంటంటే అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు, మేము 3 to 4.5 hours వచ్చాం కదా, ఆ ముందు ఇచ్చేసేయండి, కరిగిచ్చే ముందు ఇచ్చేయండి అని. దీంట్లో 2 రకాలు ఉంటాయి స్ట్రోక్, ఒకటి బ్లాక్ వలన వస్తుంది, ఒకటి బర్స్ట్ వలన వస్తుంది. అంటే బ్లాక్ వలన అయిన దానికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం, అది కూడా ఏ ఏరియాలో ఉందామన్నీ చూసుకొని ఆయనకి ఏమన్నా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అవన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకుని ఒక చెక్ లిస్ట్ వేసుకుంటాం, అవి చూసుకొని ఆ మంది ఇస్తాం.
1: ఓకే,
0: 3 to 4.5 hours.
1: ఇప్పుడు ఫిట్స్ లాంటివి కూడా వస్తుంటాయి కదా సార్, ఇది ప్రమాదకరమా ఫిట్స్ అనేది?
0: ఫిట్స్ అనేది ఖచ్చితంగా ప్రమాదకరం, కానీ అంటే ఆయన ఫిట్స్ వచ్చినప్పుడు కొంచెం ఫస్ట్ ఎయిడ్ అనేది ఒకటి చేయాలి. మామూలుగా వీళ్ళ జనాలు అందరూ ఏంటంటే తాళాలు ఇవ్వడం, స్పూన్లు పెట్టడం, ఇవన్నీ నోట్లో స్పూన్లు అవన్నీ చేయకూడదు. ఫస్ట్ ఫిట్స్ వస్తున్నప్పుడు అతను సేఫ్ గా ఉన్నాడంటే పడిపోకుండా, ఎక్కడైనా చైర్లో ఉన్నాడంటే పడిపోకుండా, లేదంటే బెడ్ మీద ఉంటా బెడ్ మూల నుంచి పడిపోకుండా, సేఫ్టీ ఇస్ ఫస్ట్ ఇస్ పొజిషన్. అతను ఎక్కువ రిస్ట్రైన్ చేయకూడదు, పడిపోతున్న కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నప్పుడు ఆ చేతుల్ని గట్టిగా పట్టుకోవడం అవన్నీ చేయకూడదు. షుడ్ అలో సమ్ ఫ్రీ స్పేస్ ఫర్ హిమ్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో ఆ టైంలో అతన్ని లెఫ్ట్, కొన్ని ఫిట్స్ వచ్చి ఆగిపోయినాక లెఫ్ట్ సైడ్ తిప్పి పనుకోబెట్టుకోవాలి. ఈ జొల్లు ఏదైనా ఉన్నా కూడా నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. రైట్ సైడ్ పనుకుంటే ఎక్కువ ఆ నోట్లో ఉండే గల్లంతా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆస్పిరేట్ అనేది అయ్యి గాలి పీల్చుకోవడం ఇంకా కష్టం అవుతుంది. సో ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం ఫిట్స్ ఆగిపోయిన వెంటనే అతన్ని కొంచెం ఫ్రీ అంటే బాగా గాలి అందేటట్లు పెట్టుకుని ఎడం వైపు తిప్పి పెట్టుకోవడం అనేది మనం చేయాల్సిన ఫస్ట్ ఇంటికాడ. ఇక్కడంటే హాస్పిటల్లో మనం మందులు అవన్నీ ఇస్తాం ఫిట్స్ వచ్చిన వెంటనే తగ్గించడానికి. వాటికి ఫిట్స్ వచ్చే కొద్దిసేపు చూస్తాం అతను గాలి పీల్చుకునే తత్వం ఎలా ఉంది, స్పృహలోకి వస్తున్నాడా లేదు. ఒకవేళ ఎక్కువసేపు 15 నిమిషాలు దాటినా కూడా ఇంకా స్పృహలో రావట్లేదు, ఇంకా ఫిట్స్ వస్తుందంటే అతన్ని వెంటిలేటర్ మీద పెట్టుకొని తర్వాత స్కాన్లు అవన్నీ చేసి ఎందువల్ల వచ్చిందని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది.
1: అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఈ పాము కాట్లు మీరంటే ఎమర్జెన్సీ, ఇది కూడా ఎమర్జెన్సీ కిందకి వస్తుంది. సో అటువంటి జరిగినప్పుడు వెంటనే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి?
0: వెంటనే మళ్ళా అందరూ గట్టిగా తాడు కట్టేయడం, ఫస్ట్ అతన్ని భయపడద్దు ధైర్యం చెప్పడం, నీళ్లు తాగిపించడానికి చేయకుండా ధైర్యం బాగా చెప్పి ఫ్లాట్గానే పనుకోబెట్టి కూర్చోబెట్టి అవన్నీ చేయకుండా ఫ్లాట్గా పనుకోబెట్టి, కుదిరితే అతన్ని బెడ్షీట్ వేసేసి దాని మీద ఆయన పనుకోబెట్టి ఫ్లాట్గానే తీసుకురావడం, తర్వాత గట్టిగా ఈ తాడు
1: కట్టడం,
0: ఖర్చీఫ్లు కట్టడం, అవన్నీ ఇప్పుడు అంత చేయని అవసరం లేదండి. ఎంత తొందరగా అంత తీసుకొస్తే హాస్పిటల్ తీసుకొస్తే మేము, యాక్చువల్గా కొంతమంది అంటున్నారు ఇది పాయిజనస్ ఉండొచ్చు, నాన్ పాయిజనస్ ఉండొచ్చు, అవి చూసి గుర్తుపట్టగలిగితే పర్వాలేదు, లేకపోయినా కూడా ప్రతి స్నేక్ని కూడా మనం పాయిజనస్ అని అనుకుంటాం, కానీ అతను వచ్చినాక కొన్ని టెస్టులు చేసి అది ఎంత సివియారిటీ అనేది మనం అతనికి ఉండే ప్రాబ్లమ్స్ బట్టి చూసి చెప్తాం. కొంతమందికి వెంటనే అన్కాన్షియస్ అవ్వడం, భయంతో కూడా కొంతమంది అవుతారు వెంటనే. సో కంగారు పెట్టకుండా అతన్ని ధైర్యం చెప్పి హాస్పిటల్కి తీసుకొస్తే మేము చూసి కొన్ని టెస్టులు చేశాక చెప్తాం. WBCT అట్లాంటివి, ఫస్ట్ ఆయనకి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాడా, సివియర్గా ఉన్నాడా చూసి దాన్ని బట్టి ఆ విరుగుడికి వయల్స్ కూడా ఇస్తాం, ASV వయల్స్ అని ఉంటుంది అది ఇస్తాం. కానీ అందరూ కొంతమంది అది కొన్ని కొన్ని చోట్లకి పోయేసి రావడం కన్నా ఒకవేళ టెర్షియరీ కేర్ అంటే పెద్ద హాస్పిటల్స్ ఉంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తేనే బెటర్, ఎంత డిలే తగ్గితే అంత బెటర్గా
1: రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, అలాగే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి, రోడ్డు ప్రమాదాలు. సో ఇటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఏదైనా జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి?
0: మనకి ఇప్పుడు 108 అంబులెన్స్ ఉంటేనే అంబులెన్స్ కాల్ చేసుకుని తీసుకురావాలి సార్. మెయిన్

0: ఒకవేళ హెల్మెట్ తీసేది కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలి పద్ధతిగా, అంటే హెడ్ నెక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి సార్, తల ఉంచేయడము అట్లాంటివన్నీ చేయకూడదు. ఒకవేళ హెల్మెట్ తీసే క్రమంలో కూడా కొంతమంది లాగి తీస్తూ ఉంటారు, అట్లాంటివి ఏం చేయొద్దు. అంబులెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకొని మళ్ళీ తీస్తారు. మెయిన్ ఆ పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు స్పృహలో ఉన్నాడా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. స్పృహలో ఉంటే అతనికి మనం మళ్ళా నేను చెప్పినట్టు ధైర్యం చెప్పి, ఏమైనా బ్లీడింగ్ ఎట్లా అవుతుంటే మనం ఏదైనా గుడ్డతో కట్టేయడం, కాళ్ళు చేతులు ఏమైనా ఫ్రాక్చర్ లాగా అనిపిస్తే దానికి ఒక స్టిఫ్గా ఉండేది ఏమైనా చిన్న కర్ర పక్కన ఏమైనా ఉన్నా, లేకపోతే న్యూస్ పేపర్స్ లేకపోతే మనం బుక్స్తో స్ప్రింట్ లాగా చేయాలి, అంటే కదలిక లేకుండా చూసుకోవాలి. ఎక్కువ కదిలితే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది వాటర్ ఇవ్వడం అనేది ఫస్ట్, మనం నీళ్లు చల్లడము, నోట్లో నీళ్లు పోయడం ఇవన్నీ చేయకూడదు. పేషెంట్ హాస్పిటల్ ఎంత దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అంత బెటర్.
1: మరి ఇంకే ఏ సందర్భంలో
0: హాస్పిటల్ అంబులెన్స్ లో ఇంకా మేము అందరం ఈ బ్యాండేజెస్, ఉండ్ బ్యాండేజెస్, ఉండ్ ట్రీట్మెంట్ ఇవ్వడము, బ్యాండేజెస్ కట్టడం, స్ప్రింట్స్ వేయడము, ఫ్లూయిడ్స్ పెట్టడం, ఇవన్నీ మేము అంబులెన్స్ లో చేస్తాం.
1: రైట్ డాక్టర్ గారు. అలాగే ఇంకా ఏ సందర్భంలో ఎమర్జెన్సీ మెడిసిన్ యూజ్ అవుతుంది డాక్టర్?
0: ఎమర్జెన్సీ మీరు అన్నట్టు బర్న్స్ లో ఒకటి ఎమర్జెన్సీ మెడిసిన్ యూస్ అవుతుంది. ఫిట్స్ వచ్చే దాంట్లోనూ, అబ్డామినల్ పెయిన్, పొట్ట నొప్పి, వీటిలో కూడా వస్తారు కొంతమంది. రక్తం వాంటింగ్
1: మీరు అన్నట్టు పొట్ట నొప్పి అన్నారు కదా, సాధారణ పొట్ట నొప్పికి ఈ ఎమర్జెన్సీ కేర్ లో వచ్చేటువంటి దీనికి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది?
0: సివియారిటీ బట్టి సార్, సివియారిటీ బట్టి మనం ఎమర్జెన్సీ అనుకుంటాం. మైల్డ్ గా ఉన్న పెయిన్ ఎమర్జెన్సీ ఎప్పుడు అన్నాం, కానీ కొంతమందికి పెయిన్ ఉండి పొట్టబ్రం ఉండి వాంతులు ఎక్కువ అవడం అట్లాంటప్పుడు అది ఎమర్జెన్సీ అవుతుంది.
1: మీరు చేసినటువంటి ట్రీట్మెంట్స్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇది నా లైఫ్కి, అంటే ఈ ట్రీట్మెంట్ చేశాను సాటిస్ఫై అనేటువంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఒకసారి ఫిట్స్ వచ్చే పేషెంట్కి బ్రష్ చేసుకున్నప్పుడు టూత్ బ్రష్ లోపలికి వెళ్ళిపోయింది. టూత్ బ్రష్ లోపలికి వెళ్ళిపోతే చాలా, అంటే జాగ్రత్తగా, అంటే వెంటనే సడన్గా లాగేయడం టూత్ బ్రష్ అట్టంటే చేయకుండా ఫస్ట్ గాలిపోయే రంధ్రాన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని ఇంట్యుబేట్ చేసుకొని, తర్వాత ప్లాస్టిక్ సర్జన్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ వాళ్ళ ద్వారా బ్రష్, అంటే కొంచెం అది డిఫరెంట్గా ఉండింది ఆ రోజు, అట్లా చాలా ఉండిందండి. కానీ నాకు అది బాగా గుర్తుగా ఉంటుంది ఇప్పుడు చూస్తే.
1: రైట్ డాక్టర్ గారు, మరి మా శ్రోతలకు మీరు ఏమైనా చెప్పదలిచారా?
0: టైమ్ ఈస్ లైఫ్, టైమ్ ఈస్ క్రిటికల్, వీఆర్ హియర్ టు సేవ్ లైఫ్స్.
1: అంటే మీరు మామూలుగా సినిమాలు అవి చూస్తూ ఉంటారా?
0: చూస్తూ ఉంటాం.
1: ఎలాంటి సినిమాలు చూస్తారు? మరి పాటల విషయానికి వస్తే
0: పాటలు, ఎస్పీబీ పాటలు బాగా వింటూ ఉంటానండి, చాలా ఇష్టం.
1: ఏదైనా ఒక పాట వినిపించమంటారు?
0: మీరు వినిపించారు
1: ఎస్పీబీ గారు?
0: ఎస్పీబీ

0: చాలా ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు చాలా విషయాలు తెలియజేశారు.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
1: నమస్కారం.
2: ఇంతవరకు శ్రోతలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 55 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు పోకీర్ రాజా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం విందాం. రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

0: ఇంతవరకు శ్రోతలు పోకిరిరాజా చిత్రగీతం విన్నారు.
1: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని.

ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజన కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

0: సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 1 నిమిషం. హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861233311 లేదా 102 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే 0861233311 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం.
2: చెప్పండి
1: కాదర్ భాష గారు, ఏ పాటతో మనం కార్యక్రమం? మల్లీశ్వరి
2: నీ నవ్వులే వెన్నెలని. మొహమ్మద్ రఫీ సార్.
1: ఓకే, వారి కోసం మీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందామండి. ధన్యవాదాలండి. కుమార్ సాను సునీత ఆలపించిన ఈ గీతం మల్లీశ్వరి చిత్రం నుంచి.

0: మరో కాలంను పలకరిద్దాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అంటే 0861233313100 లేదా 102 నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. హలో అభిరుచి అండి.
1: శుభోదయం
0: అండి. శుభోదయం.
1: మన అనౌన్సర్లకు ముఖ్యంగా గౌరవనీయులైన నీకు నమస్కారములు.
0: నమస్కారాలు. అయ్యే పాట విందాం.
1: ఈరోజు ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి పాట
0: ఓకే.
1: ఆ పాట వచ్చేసి నా ప్రాణమిత్ర అభి కోసం సార్, ముఖ్యంగా ఈ పాట
0: రైట్ విన్నామా అండి? విన్నామా అంటున్నా.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి. మీరు కొన్ని పాటలు సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
2: హలో, హలో సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట విందాం?
2: సంఘం నుంచి మాగం మస్తానయ్య సార్.
1: సంఘం నుంచి మస్తానయ్య గారు, చెప్పండి ఏ పాట విందాం?
2: మా కుటుంబ సభ్యులు చెప్తారు సార్. మస్తానయ్య, మల్లేశ్వరమ్మ, రాజేష్, గిరి, లక్ష్మి, లావణ్య, అంతే సార్.
1: అందరు కుటుంబ సభ్యుల కోసం. ఓకే, తోడికోడలు చిత్రం నుంచి మీకు పాట అయితే వినిపిస్తూ ఉన్నాను, విందామండి.

శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.

0: హలో, నమస్తే అండి. హలో అభిరుచి.
1: నమస్తే అండి. చిరుజల్లో వచ్చి మాధవ.
0: తప్పకుండా వినిపిస్తాను. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మరి చవటపల్ల. నా పేరు వచ్చి పద్మ.
0: పద్మ గారు,
1: సుబ్బమ్మ, విజయమ్మ, పసరు, సీను, గీత, గోకుల్, అందరి కోసం,
0: లక్ష్మి,
1: వేణు, చందు,
0: ఓకే, అలాగే వింటున్న శ్రోతలందరి కోసం,
1: పుష్ప కోసం, నీ కోసం కూడా ఎక్కువ.
0: రైట్ అండి, అందరి కోసం, నా కోసం కూడా వినిపిస్తున్న పాట విందామండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట విందామంటారు ఇవాళ?
2: సార్, ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ సార్.
1: జాకీర్
2: ముందుగా గౌరవనీయులైన తమనం నాగేశ్వరరావు గారికి, మా ఆబిద్ హుసేన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇందాక డాక్టర్ గారి సలహాలు, మంచి సలహాలు రాబట్టారు, మంచి సూచనలు మనకు అందజేశారు.
1: ధన్యవాదాలండి.
2: మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ గారికి, మీకు, మా తమనం నాగేశ్వరరావు గారికి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏ పాట విందామంటారు
2: సార్? ఈ రోజు యుగంధర్ లో ఓ రబ్బా వేసుకున్న కిల్లి వినిపించండి.
1: ఓకే,
2: మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, పేర్లు చెప్తే టైం అయిపోద్ది.
1: సరే, మీరు కొన్ని పాట అయితే వినిపించేస్తాను, ఎందుకంటే టైం కూడా లేదు. అందరూ ఎవరైతే వింటున్నారో, మీ స్నేహితులతో పాటు మన రేడియో శ్రోతలందరి కోసం మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.
3: రాపై కారా కిల్లి నకు సలాం చేస్తాయి.

నిన్న సల్లే అయ్యే మెరు బన్ ఎర్రుండే అరే మోయేలు రుసిన్నోండే నిన్న సల్లే అయ్యే మెరు బన్ ఎర్రుండే.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి హలో అభిరుచి కార్యక్రమం శ్రోతలు వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు అనుమల మోహన్ సార్. మాది మున్రాయి గ్రామం, సంగే మండలం, వరంగల్ జిల్లా.
1: ఓకే అండి. మోహన్ గారు ఏ పాట విందామంటారు?
2: నాకు అనురాధ దేవత సినిమా నుండి చూచుకో పాట.
1: తప్పకుండా అండి. మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.

ఇంతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కోరినటువంటి స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 33 నిమిషాలు. మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో వాట్సాప్ పంపించి మీరు కొన్ని పాటలు వినాలి అంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించండి. మీరు కొన్ని పాటలు విని ఆనందించండి. మరి మనకు వచ్చినటువంటి వాట్సాప్లో చూస్తే, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వాట్సాప్ పంపించారు. కిలాడి చిత్రం నుంచి ఓ పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. మీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. హలో, హాయ్, నమస్తే అంటూ మనకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి తబలా మస్తాన్ కుటుంబ సభ్యులు, వీరు నువ్వు వస్తావని చిత్రం నుంచి రైలు బండి నడిపేది పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలున్నారు, వారి పేర్లు కూడా చూద్దాం. అయితే శ్రోతలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు మనకు వాట్సాప్ సందేశాలు పంపించినప్పుడు కొంతమంది చాలా విషయాలు రాస్తూ ఉన్నారు. దయచేసి పేరు, అంటే ఏ సినిమాలోంచి ఏ పాట కావాలి, అలాగే మీ పేరు, కోరుకున్న శ్రోతల పేర్లు మాత్రమే రాయండి. మిగతా ఎలాంటి విషయాలు కూడా రాయాల్సిన అవసరం ఉండదు. సో దయచేసి, అంటే మీ పేరు వెతకడానికి టైం పడుతుందన్నమాట దీంట్లో, మీరు అంత చరిత్ర రాస్తే. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని భావిస్తూ, ఏ చిత్రం, ఏ పాట, అలాగే మీ పేరు, మీ కోరుకున్నటువంటి శ్రోతల పేర్లు, ఎక్కడి నుంచి రాస్తున్నారు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. సో ఏదైనా కాన్సెప్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి తగ్గ సందర్భాన్ని బట్టి రాయ పంపించండి. సింపుల్గా ఉత్తరాలు రాస్తే అందరి పేర్లు కూడా చదివేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాట చెబుతున్నాను. సో హితేంద్ర దాస్ అస్సాం నుంచి మనకు ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు తుమ్మలచల్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాళెం నుంచి, శ్రోతలు జగదేకవీరుని కథ చిత్రం నుంచి, ఓకే, పద్మ, రేణుకాదేవి, భోగారవి, రేష్మ, రేష్వన్, రియాన్స్ లక్కీ, వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామం చీర్ల వంచ నుంచి కోరుతూ ఉన్నారు. పరశురాములు మీరందరూ కూడా. అలాగే శ్రోతలు శుభోదయం, ఇవాళ 7 ప్రపంచ మంచి పనుల దినోత్సవం. అందరూ మంచి ఆలోచనతో మంచి మార్గంలో పయనిస్తూ మంచి పనులు చేస్తూ మంచి జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తి గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి. అవి చూసే ముందు మనమైతే నువ్వు వస్తావనే చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ గీతం విందాం.

0: ఇవ్వాలరా ఇవ్వాలరా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. మరి పసివాడి ప్రాణం చిత్రం నుంచి కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో పాట వినిపించండి అంటూ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి మనకు వాట్సాప్ పంపించారు. వీటితో పాటు మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు కూడా చూద్దాం. శ్రోతలు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక వీరందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు జయలక్ష్మి బెంగళూరు నుంచి మనకు వాట్సాప్ పంపించారు, ఒక మంచి పాట మా కోసం వినిపించింది అని. మరి వీరందరి కోసం పసివాడి ప్రాణం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతం ఇది. సంగీతం చక్రవర్తి.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్ జీ, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు, అలాగే శ్రోతలు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులు, శ్రోతలు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అలాగే సరోజ

సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష వీరందరూ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి, శ్రోతలు సాయినగర్ వనస్థరీపురం నుంచి దూర్నాల రేణుక, బాలాజీ, భద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆవిద, ఆయుష, శ్రోతలు మన కోసం నెల్లూరు డిస్టిక్ నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి హారిక, అలాగే నాగరాజు, కామాక్షి, మేఘన, లలిత అండ్ రేడియో ఫ్యాన్స్ అని రాశారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, శ్రోతలు వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, వేదాంష్ మహబూబ్ నగర్ నుంచి, రాజేష్ ఖన్నా, చిన్న, సునీత, అనిత, అలాగే భాను, అమిత్, అమ్మి వీరందరూ కూడా మనకు ఇక్కడ నుంచి కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి, సంజయ్, స్వాతి, భరత్ వీరందరూ బెంగళూరు నుంచి, శ్రోతలు మరొక వాట్సాప్ పంపించారు. ఓకే, లక్ష్మమ్మ, కిషోర్ గనగలూరు విలేజ్ నుంచి, మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, చూద్దాం. శ్రోతలు అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీరందరూ కూడా నారాయణ రెడ్డిపేట జిల్లా నుంచి, ఊట్కూర్ నుంచి, అలాగే శ్రోతలు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, పుట్టపాక నుంచి భవానీ, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ వీరందరూ కూడా మా పేర్లు అయితే చదవండి అంటూ పంపించారు, తప్పకుండా అండి. శ్రోతలు సాయి చంద్రహాస్ తిరుపతి జిల్లా నుంచి, అలాగే గుంటూరు జిల్లా దాసరిపాళెం నుంచి శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేష్ రెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, శివ, ప్రేమ్, కపిల్, శివాన్ష్, సంగీత, లిపి, దీపాలి వీరందరూ కూడా మనకు జార్ఖండ్ నుంచి పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రాతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి, శ్రోతలు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మరి వీరందరి కోసం ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి. శ్రోతలు గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, వీరందరూ కూడా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. సమయభావం అండి, పాట అయితే వినిపించడం, మీ పేర్లు అయితే చదవడం జరిగింది. అలాగే వీరితో పాటు పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, అలాగే నారాయణపేట నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి. మరి ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి డాక్టర్ తరుణ్ కాకాని గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ తరుణ్ కాకాని గారు.
3: నమస్కారం అండి.
1: తరుణ్ గారు, దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి మాట్లాడుకునే ముందు, అసలు వక్ఫ్ అంటే ఏమిటి, 1954లో ఎందుకు వక్ఫ్ చట్టం తీసుకురావాల్సి వచ్చింది తెలియచేయండి.

0: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం. ఈ వక్ఫ్ అనేది ఒక అరబిక్ పదం అండి. ఈ అరబిక్ పదం వక్ఫ్ అనే దానికి అర్థం ఏమిటి అంటే ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అని. అంటే వక్ఫ్ అనేది ఒక మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే గనక పూర్వకాలం మనకి ఒక సత్రాలు కానివ్వండి, అలా ఎలా అయితే ఉన్నాయో గుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఈక్వలెంట్ మీనింగ్ తో మనకి అరబిక్ టర్మ్స్ లో ఇది ఒక ఇస్లామిక్ లా ప్రకారం చారిటబుల్ ఎండోమెంట్ అని కానివ్వండి, ఇది ఒక ట్రస్ట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే దీంట్లో భాగంగా వక్ఫ్లో భాగంగా మనకి ప్రాపర్టీని దానం చేయటం కానివ్వండి, అలాగే ఒక పర్టికులర్ పర్పస్ కోసం అంటే ఒక ఎడ్యుకేషన్ గురించో లేకపోతే సోషల్ సర్వీస్ గురించో. వక్ఫ్లో అయితే గనక ఎడ్యుకేషన్ అంటే వాటికి సంబంధించి ఈ మసీదులో జరిగేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కానీ సోషల్ సర్వీస్కి కానివ్వండి, దానికి ఈ ప్రాపర్టీని డొనేషన్ చేస్తున్నాము అనేటువంటి అర్థంతో ఈ వక్ఫ్ అనేది అరబిక్ ప్రదేశం నుంచి మనకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ముస్లింలలో ఉన్నటువంటి దాన గుణం గురించి అలాగే ఆ ముస్లింల యొక్క కమ్యూనిటీ సపోర్ట్ గురించి తెలియజేయడానికి ఈ వక్ఫ్ అనేటువంటి అంశం వచ్చింది. వక్ఫ్ లో కూడా సుమారుగా మూడు రకాలున్నాయి. ఒకటి వక్ఫ్ అల్ హసియా, అంటే అది ఆ ముస్లిం ఇతరులకు కూడా అప్లికబుల్ అయినటువంటి చారిటీ యాక్టివిటీస్ అవన్నీ చేయడానికి. అలాగే వక్ఫ్ అల్ అహ్లి అనేది ఉంది, అంటే ఒక ఇది ఒక కుటుంబ వక్ఫ్కి సంబంధించింది. దీంట్లో ఏదైనా సరే ఏంటంటే ఎటువంటి ప్రయోజనాలైనా సరే ఆ కుటుంబం యొక్క పెద్దకి చెందుతాయి, అంటే ఆ కుటుంబం ఒక పెద్దకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి చెందుతాయి. అలాగే వక్ఫ్ అల్ మాస్క్ అంటే వక్ఫ్ అల్ మసీద్ అని కూడా అంటారు. సో దాన్ని ఏంటంటే ఒక ఒక పర్టికులర్ మసీదుకి కానివ్వండి, ఒక స్పెసిఫిక్ మసీదుకి లేదా ఒక స్పెసిఫిక్ ముస్లిం ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్ ఉందో అటువంటి వాటికి సంబంధించిన స్పెసిఫిక్ దాన్ని వక్ఫ్ అల్ మసీద్ అని కానివ్వండి, వక్ఫ్ అల్ మాస్క్ అని కానీ అంటారు. సో ఓవరాల్ గా వక్ఫ్ అనేది ఏంటి అంటే ఒక డొనేషన్, ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి అర్థం. అయితే ఈ వక్ఫ్ లో ఏంటి అంటే ఈ పర్టికులర్ గా మసీదుకి బెనిఫిట్ అవటం కానివ్వండి లేదా ఆ కుటుంబానికి సంబంధించింది కానివ్వండి అటువంటి ఇవి ఉన్నాయి.
1: తరుణ్ గారు, గతంలో వక్ఫ్ బోర్డుకు గల అధికారాలు ఏమిటి, అలాగే వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి సమస్యల గురించి కూడా తెలియజేయండి.
0: గతంలో 1954 ఈ వక్ఫ్ యాక్ట్ అనేది మనకి ఎనాక్ట్మెంట్ లోకి వచ్చిందండి భారతదేశంలో. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ పార్టిషన్ సినారి ఏదైతే జరిగిందో మనకు 1947, అలాగే తర్వాత ఆ చీలిక వల్ల ఆస్తులు పంపకం కానివ్వండి, అలాగే ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అసెట్స్ కానివ్వండి, వాటిన్నింటిని పరిష్కరించడానికి ముఖ్యంగా ఈ వక్ఫ్ అనేది పెట్టడం జరిగింది. దానికి ఒక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాగే ఈ ప్రాపర్టీస్ అన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక ప్రిలిమినరీ ఉద్దేశంతో అప్పట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి ఉండేటువంటి అధికారాలు అంటారా, ఇప్పుడు అప్పుడు అప్పుడున్నటువంటి 1954 స్టాట్యూట్ ప్రకారం ఏంటి అంటే ముఖ్యంగా ఈ వక్ఫ్ యొక్క ఆస్తులు వాటిని ఎలా మనం అడ్మినిస్టర్ చేయాలి అలాగే ఎలా మేనేజ్ చేయాలి, ఈ రెండింటి యొక్క ప్రధాన ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైనా భూమి గనక వక్ఫ్ కింద ఐడెంటిఫై అయింది అంటే అది ఆ పర్పస్కి యూటిలైజ్ అవుతుందా లేదా, లేదా వేరే పర్పస్కి దాన్ని మనం మార్చి వాడచ్చా, ఇటువంటి వాటన్నిటి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగే అప్పట్లో ముతావలీస్ అంటే ఎవరైతే ఆ వక్ఫ్ ప్రాపర్టీని మేనేజ్ చేస్తారో వాళ్ళని అపాయింట్మెంట్ చేసే అధికారం కూడా ఈ వక్ఫ్కే ఉంది. అయితే ఆ ముతావలీస్ అందరూ కూడా ఖచ్చితంగా ముస్లింలే అయ్యేవాళ్ళు. అలాగే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఆడిటింగ్ కానివ్వండి, దీనికి సంబంధించిన అకౌంటింగ్ కానివ్వండి, వీటికి సంబంధించి ఎటువంటి వివాదాలను పరిష్కరించాలన్నా కూడా, ముఖ్యంగా వివాదాలు భూమికి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించాలి అంటే అది వక్ఫ్ బోర్డులో మాత్రమే పరిష్కరించుకోవాలి, అది కోర్టుకి వెళ్ళి చేసుకునే వ్యవహారం కాదు అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు యొక్క ముఖ్య అధికారం అన్నమాట.
1: తరుణ్ గారు, అలాగే వక్ఫ్ బోర్డు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి?
0: అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా ఈ వక్ఫ్ బోర్డు అనేది 1954 తర్వాత తిరిగి మళ్ళీ మనకి 1995 కూడా దాన్ని అమెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 50-45 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డులో ప్రధాన ఆరోపణ ఏదైతే ఉందో ప్రధానంగా దాంట్లో ఒక సరైనటువంటి పారదర్శకత లేదు, అలాగే సరైనటువంటి అకౌంటబిలిటీ లేదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వక్ఫ్ బోర్డు మీద ఉంది. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ముతావలీస్ మనం ఇందాక ఎవరైతే మేనేజర్లు అని చెప్పేసి అన్నామో వారందరూ కూడా

0: వారికి సరైనటువంటి స్కిల్ కానివ్వండి, సరైనటువంటి ట్రైనింగ్ కానివ్వండి, సరైనటువంటి ఎఫిషియన్సీ లేకుండా ఆర్బిటరీగా ఆ పొజిషన్స్ అనేవి పంపకాలు జరిగినటువంటి ఒక ప్రధాన ఆరోపణ. అలాగే మరి జనరల్ పబ్లిక్ దృష్ట్యా చూస్తే కనుక వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ భూములకు సంబంధించి ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్ కానివ్వండి, అలాగే ట్రెస్ పాస్ అంటే భూ కబ్జాలని అనొచ్చు, అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఏంటంటే అవన్నీ కూడా కొన్ని కబ్జాకి గురవటం మిగిలిన వారి ద్వారా కానివ్వండి లేదా దురాక్రమణకు గురవటం అని చెప్పేసి వక్ఫ్ బోర్డు వారు కూడా ఆరోపించారు. ఏంటంటే వారి సొంత భూములు వారు ఏదో కోల్పోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే డిస్ప్యూట్స్ లిటిగేషన్ సంబంధించి ఇవన్నీ కూడా కేవలం వక్ఫ్ బోర్డులోనే పరిష్కరించాలి, కోర్టులకు వెళ్ళకూడదు అనటం వల్ల టైము చాలా వరకు సమయం లూజ్ అవటం, అలాగే దాదాపు కొంతమంది జీవితకాలం కోల్పోయారు కొంతమంది ముస్లింస్ వక్ఫ్ బోర్డులో వాళ్ళ ప్రాపర్టీ గురించి ఫైట్ చేసి. అలాగే ఫండింగ్ కూడా ఏంటంటే దీనికి ఎటువంటి ఫండింగ్ ఏదన్నా సరే దానికి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిందే తప్పించి గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాదు ఇది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక బోర్డుకి లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యలు పేర్కొంటూ వచ్చేసింది. సో దానికి పరిష్కారమే నేడు వచ్చినటువంటి 2025.
1: తరుణ్ గారు, అసలు గతంలో ఉన్న వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరించాల్సి వచ్చిందంటారు?
0: మనం ఇందాక అనుకున్నట్టు గతంలో ఉన్నటువంటి 1954 కానివ్వండి, అలాగే 1995 చట్టంలో కూడా కొన్ని లొసుకులు ఉండటం, అలాగే సమస్యలు పేరుకుపోవటం, ఇటువంటి అంశాలని కలిపి 2025 ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది పార్లమెంట్ లో పాస్ అవటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వక్ఫ్ బోర్డులో ప్రధానంగా పారదర్శకత తీసుకురావటం, అలాగే ఈ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ తీసుకొచ్చి ఈ వక్ఫ్ రికార్డ్స్ గతంలో ఏవైతే మిస్ అయినాయో వాటన్నిటిని కూడా డిజిటైజ్ చేయడం ద్వారా ఎక్కడా కూడా ఎటువంటి అక్రమాలు జరగకుండా, ఈ కరప్షన్ అనేది జరగకుండా, అలాగే ఎటువంటి ఎంక్రోచ్మెంట్, గతంలో వక్ఫ్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో వారి భూములు కోల్పోతున్నారని చెప్పేసి అటువంటి వాటికి చెక్ పెట్టాలని చెప్పేసి ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తీసుకురావటం, అలాగే ముఖ్యంగా మహిళల హక్కులు ఏవైతే ఉన్నాయో వారిని కాపాడేందుకు ఈ వక్ఫ్ చట్టం చాలా తప్పకుండా ఉపయోగపడుతుంది. అదే మనం గమనించినట్టయితే గనక వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలా మంది ముస్లిం మహిళలు దీని పట్ల సంతోషం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ముఖ్యంగా అంటే భర్తను కోల్పోయినటువంటి ముస్లిం లేడీస్ కానివ్వండి, అలాగే కొంచెం వృద్ధ మహిళలు కానివ్వండి, ఎవరికైతే సపోర్ట్ లేకుండా ఉన్నారో వారు దీని నుంచి పరిష్కారం వస్తుందనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అలాగే డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఏదన్నా వివాదం వచ్చినట్టయితే గనక ఆ వివాదాన్ని పరిష్కరించే అథారిటీ ఇదివరకు కేవలం వక్ఫ్ బోర్డుకి మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అది కంపల్సరీగా లోకల్ అథారిటీ ఎవరైతే అంటే ఒక కలెక్టర్ కానివ్వండి, అలాగే ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్ కానివ్వండి, ఇలాగా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ పొజిషన్ లో ఉన్నవాళ్ళు, ఎవరికైతే యాక్సెస్ టు డిజిటల్ రికార్డ్స్ ఉందో, ఎవరికైతే ఈ భూమి మీద పూర్తిగా అవగాహన ఉండి చట్టం మీద అవగాహన ఉందో వాళ్ళు కూడా కలిపి కూర్చుని ఒక బోర్డు వారితో కలిపి ఈ వివాదాలను పరిష్కరించేటువంటి ప్రాసెస్ చేస్తారు. అలాగే కొంతమంది నాన్ ముస్లిం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ గవర్నెన్స్ లో పెడతాం అనేది జరిగింది. మనకి దీనివల్ల ఏంటి అంటే ఈ రెవెన్యూ అనేది ఒక బోర్డు చట్టం ఏదైతే కోల్పోతుందని ఆరోపిస్తున్నారో ఆ రెవెన్యూ అనేది పెంచి దాన్ని ఒక బోర్డుకి అందించాలి అనేటువంటి ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు అందరికి సామాజిక న్యాయం జరగటం అనేది, అలాగే ఈ ముస్లిం మహిళలకి మనం చేకూర్చాలి, బలం చేకూర్చాలి అనేటువంటి ఇవి.
1: తరుణ్ గారు, వక్ఫ్ సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది?
0: ముఖ్యంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేది ఏదైతే ఉందో దీన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. దీనిలోనే ఫార్మేషన్ ఆఫ్ వక్ఫ్ అంటే వక్ఫ్ ని ప్రారంభించడం దగ్గర నుంచి దాని యొక్క ఆస్తులను డిక్లేర్ చేయడం దగ్గర నుంచి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి క్వామీ వక్ఫ్ బోర్డు తరఖాతి స్కీమ్ అనేది ఉంది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ గ్రాంట్ నేడ్ అనేది స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ కి ఈ కంప్యూటరైజేషన్ కానీ డిజిటలైజేషన్ కానీ చేస్తే గనక ఆ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షహరీ వక్ఫ్ సంపత్తి వికాస్ యోజన అనేది ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్స్ కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్ కి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ టేకప్ చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి అవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ వక్ఫ్ రికార్డ్స్ అన్నింటిని కూడా డిజిటైజ్ చేయటం ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చూడొచ్చు. సో

0: ఇటువంటివన్నీ ప్రవేశపెడతాం వల్ల ఏంటంటే వక్ఫ్ ఆస్తులకి రక్షణ కల్పించడం, అలాగే వక్ఫ్ అనేది ప్రతి ఒక్కరికి చెందింది అని చెప్పేసి తెలియజేయడం అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: తరుణ్ గారు, వక్ఫ్ బిల్లు 1995 అలాగే వక్ఫ్ సవరణ బిల్లు 2025 మధ్య గల తేడాల గురించి తెలియజేయండి.
0: ముందుగా మనం వక్ఫ్ మొదలైనప్పటి నుంచి ఇవాళ వరకు దాని ప్రయాణం చూసినట్టయితే గనక దాదాపుగా 70 ఏళ్లు ఈ బోర్డ్స్ అనేది కన్స్టిట్యూట్ అయ్యి ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా, ముస్లిం దేశాలు ఉన్న చోట కూడా ఎక్కడ వక్ఫ్ బోర్డు అనేది లేదు. కానీ ఒక భారతదేశంలో మాత్రమే ముస్లింల యొక్క ప్రయోజనాల కోసం ఈ వక్ఫ్ బోర్డు అనేది ప్రవేశపెడతాం. ఆనాడు మైనార్టీలుగా ఉన్నటువంటి వారి యొక్క హక్కుల రక్షణ గురించి ఈ వక్ఫ్ బోర్డు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పట్లో మొదలైనటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇవాళ దాదాపు ఇండియన్ రైల్వేస్ వారు మొదటి స్థానంలో ఉంటే, దాని తర్వాత ఇండియన్ డిఫెన్స్, మూడో అతిపెద్ద భూ హక్కుదారు ఎవరు అంటే అది వక్ఫ్ బోర్డు. దాదాపు 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కింద ఉంది. మరి వక్ఫ్ లో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా ఏ ఆస్తి ఎక్కడుంది అనేది తెలియకపోవటం ఒక లక్ష్యం అయితే, రెండోది ఆస్తి మేనేజ్మెంట్ ఎవరి కింద ఉంది, తర్వాత ఆస్తి ఎవరు మేనేజ్ చేయాలంటే అథారిటీ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వకపోవటం, ఇటువంటి అన్ని కారణాల చేత ఇవాళ ఈ 2025 అనేటువంటి బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు దీనికి సవరణ మధ్యలో 1995 కూడా జరిగింది. మనం ఇందాక 1954 ఎందుకు దీన్ని తీసుకొచ్చారనేది మాట్లాడుకున్నాం, అది మొదటి స్థాయి కాబట్టి ఆస్తుల మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చారు. మరి 1995 మనం చూసినట్టయితే గనక ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి పవర్స్ ని మరింత బ్రాడన్ చేస్తూ వారికి కొన్ని పవర్స్ పెంచడం కూడా జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయడం, అలాగే మేనేజ్మెంట్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి వక్ఫ్ బిల్ 2025 ప్రముఖంగా జరిగింది ఏంటి అంటే ఈ డిజిటలైజేషన్ ఆఫ్ వక్ఫ్ రికార్డ్స్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, దాని పరిరక్షకులు ఎవరు, ఆ రెండు లింక్ చేయడం వల్ల ఏంటంటే సగం వివాదాలకి అక్కడే చెక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది పారదర్శకత తీసుకురావటం. ఈ బిల్లు తీసుకురావటం వల్ల ఏంటి అంటే రెగ్యులర్ గా ఆడిటింగ్ జరగటం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ అథారిటీ వారితో ఇన్స్పెక్షన్ జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది జరగటం వల్ల ఏంటి అంటే ఆ భూమిని ఏదైతే ఏ పర్పస్ కోసం అయితే, ఏ ఉద్దేశంతో అయితే దాన్ని డొనేషన్ కోసం దాన్ని దానం చేయాలి అని అనుకున్నారో ఆ ఉద్దేశం కోసం అది వాడబడుతుందా లేదా అని ధృవీకరించేటువంటి వ్యక్తి అక్కడ ఆ జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా రెవెన్యూ అధికారి కానివ్వండి, ఆ థర్డ్ పార్టీ అథారిటీ అనేది ఎవరైతే ఉన్నారో వారు సర్టిఫై చేస్తారు. దానివల్ల ఏంటి అంటే ఎవరికైనా ఏమనుమానంలో సరే ఒక గవర్నమెంట్ అథారిటీ సర్టిఫికేషన్ వల్ల దీనిలో పారదర్శకత అనేది వస్తుంది. సో ఇది ఒక రాడికల్ చేంజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు
1: సార్. అలాగే వక్ఫ్ బోర్డు వక్ఫ్ నిర్వహణలో ముస్లింల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ 2025 యాక్ట్ లో ఇది వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ ని మనం అంటే దీన్ని పాలించే తీరుని మోడర్నైజ్ చేయడం మాత్రమే కాకుండా దాంట్లో ఒక పారదర్శకత అకౌంటబిలిటీ తీసుకురావడం మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ముస్లింలు గతంలో లేడీస్ కి లేనటువంటి అంటే మహిళలకు లేనటువంటి అధికారాలు కూడా నేడు దీని ద్వారా కట్టబెడతా అనేది జరిగింది. మహిళలకు అవసరమైనటువంటి లీగల్ కౌన్సిలింగ్ కానివ్వండి, అలాగే వారికి కావాల్సిన సోషల్ సపోర్ట్ కానివ్వండి, ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీని ద్వారా రావటం అనేది జరుగుతుంది. మరొక ముఖ్యంగా చూసినట్టయితే గతంలో కొన్ని వక్ఫ్ బోర్డుల దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ప్రాపర్టీ ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. మరి అదే ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం వల్ల ఆ ప్రాపర్టీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వడ్డీ రహిత రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తున్నారు
1: సార్. మరి అసలు ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్తుంటే, మరి ముస్లింస్ లో మాత్రం కొన్ని వర్గాలు ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయంటారు?
0: ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అటానమీ ఏదైతే ఉందో కొంతమంది దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాన్ మెంబర్స్, నాన్ ముస్లింలు, ముస్లింయేతరులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంక్లూడ్ చేయడం వల్ల పూర్తిగా గతంలో ముస్లింలకు ఉన్నటువంటి కంట్రోల్ పోతుంది ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద అనేటువంటి ఒక అపోహ. అలాగే ఏదైతే ముస్లింలకు సంబంధించి వాళ్ల మతానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వారు ఇంటర్ఫీర్ అవుతున్నారనేది వారి ఉద్దేశంగా ఆర్టికల్ 14, 25, 26

0: వైలేషన్ అని చెప్పేసి వారు ఉద్దేశంగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి మనం చూసినట్టయితే గనక ఆర్టికల్ 14, 25, 26 ఏవైతే ఉన్నాయో వాటిని అప్హోల్డ్ చేయడానికే ఈ సంస్కరణ తీసుకురావడం అనేది జరిగింది. అలాగే వారి యొక్క భూములు ఏవైతే ఉన్నాయో తరతరాలుగా వస్తున్నాయి, అవి నేడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గనక వచ్చినట్టయితే గనక అక్కడ జరిగేటువంటి పనులకి వారు అడ్డు చెప్తారని కానివ్వండి, డెవలప్మెంట్ ఆగిపోతుందనేటువంటి ఉద్దేశం వారిలో కొంత భయం ఉంది.
1: తరుణ్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, అలాగే అసలు ముస్లింస్ లో ఉన్న అపోహలను ఈ చట్టం ఏ విధంగా పోగొడుతుంది?
0: ముఖ్యంగా మనం గమనించినట్టయితే మనకి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే ఉన్నారో, అలాగే అమిత్ షా గారు కానివ్వండి, ఈ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి మైనార్టీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కిరణ్ రిజిజు గారు కానివ్వండి, అలాగే పలువురు వక్తలు ప్రసంగించడం జరిగింది. దాదాపు పార్లమెంటు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగినటువంటి చర్చల్లో ఈ వక్ఫ్ చర్చ అనేది ఒకటి. అటువంటి టాపిక్ మీద అటు రాజ్యసభలో కూడా అంతే సుదీర్ఘ చర్చ జరగటం, బిల్లు రెండు హౌస్లోనూ పాస్ అవటం కూడా జరిగింది. మరి దీనికి ఇంతమంది మద్దతు ఇచ్చారు, అలాగే ముస్లిం సభ్యులు కూడా కొంతమంది దీన్ని స్వాగతిస్తూ చెప్పారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అపోహలు తొలగించే రకంగా ఏంటి అంటే, ముస్లిం యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులో కూడా ముస్లింలే వారి ప్రాపర్టీని మేనేజ్ చేసుకుంటారు. అయితే ఎక్కడైతే వివాదాలు ఉంటాయో, ఎక్కడైతే అమెండ్మెంట్స్ అంటే ఎక్కడైతే పారదర్శకత కావాలనుకుంటున్నామో అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఒక కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మతాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి, ఒక జిల్లా అధికారి ఎవరైతే ఉంటారో వారు జిల్లాలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒక అధికారిగా ఉంటారు. సో ఆ అధికారికి మనం నువ్వు కేవలం ఈ మతం వారికి మాత్రమే చూడు, ఈ మతం వారిని చూడొద్దు అనేటువంటి చట్టం ఎక్కడ భారత రాజ్యాంగంలో లేదు. ఆ ఉన్న చట్టాన్నే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అమలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి అపవాదులు వారి మీద పడకుండా ఈ రెగ్యులేషన్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ వక్ఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అంతకుముందు రకరకాల వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయి, ఇప్పుడు ఒక సింగిల్ వక్ఫ్ బోర్డు పెట్టేసి వీటన్నిటిని కూడా ఒక పారదర్శకత తీసుకురావడం, వివాదాలను తగ్గించడం, అలాగే ఉన్నటువంటి ప్రాపర్టీస్ లోంచి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి విధానంగా దీన్ని ప్లాన్ చేసి ఆ ఆదాయాన్ని తిరిగి వక్ఫ్ బోర్డు యొక్క వెల్ఫేర్ కే ఇవ్వటం, ఇవన్నీ స్వయం ప్రతిపత్తి వారికి ఇంకా పెంచడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి అంశాలు. అలాగే వక్ఫ్ ఆస్తులు ఏవైతే కబ్జాకు కానీ దురాక్రమణకు గురవుతున్నాయని చెప్పేసి భావించారో గతంలో, వాటన్నిటి కూడా చెప్పి పెడుతూ కలెక్టర్ యొక్క ఆధీనంలో ఇటువంటి వివాదాలకు పరిష్కారం చెప్తూ ఇక మీద అటువంటి జరగవు అనేటువంటిది ఈ బిల్లో ఒక ప్రధాన ఉద్దేశం. అలాగే భాష ఏదైతే ఈ బిల్లో వాడారో దాంట్లో ప్రతి పదానికి కూడా ఒక అర్థాన్ని చెబుతూ దాంట్లో అపెండిక్స్ లో చేర్చడం ఇవన్నీ కూడా జరిగింది. మరి ఏదైతే గవర్నమెంట్ మన భారతదేశ ప్రభుత్వం వారు ఉన్నారో వారి యొక్క పూర్తి కమిట్మెంట్ ఈ బిల్లో కనిపిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, చివరిగా నూతన వక్ఫ్ సవరణ చట్టం పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ముఖ్యంగా ఈ వక్ఫ్ చట్టం మనం ఇందాక అనుకున్నట్టు అది తీసుకొచ్చేటువంటి వాస్తవాల్లో ముఖ్యంగా విద్యకు సంబంధించి కానివ్వండి, వైద్యానికి సంబంధించి కానివ్వండి, గతంలో ఈ వక్ఫ్కు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ప్రధానంగా పాఠశాలలు అలాగే వైద్యశాలలు ఇవన్నీ కూడా స్థాపించి అవి మొత్తం పబ్లిక్ సర్వీస్ కి కూడా వాడాలి అనేది ప్రధాన ఉద్దేశం. అలాగే జాబ్స్, అంటే ఈ జాబ్స్ క్రియేషన్ అనేది కూడా ఇప్పుడు ప్రధాన సమస్య. కొంతమంది ముస్లింస్ లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం మదర్సాల్లో చదువుకుంటాం వల్ల వారికి సరైనటువంటి క్వాలిఫికేషన్ అలాగే జాబ్స్ రాకపోవడం ఇవన్నీ ఉండటం వల్ల అటువంటి సమస్యలు కూడా ఈ కొత్త చట్టం చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. వారికి సరైనటువంటి ఉపాధి కల్పించడంలో కూడా ఈ వక్ఫ్ చట్టం ఉపయోగపడుతుంది.
1: వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని గారు.
0: ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, పరిచయకర్త.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వితో 2026 సంవత్సరానికి కాను భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు ఇందాకటి క్వశ్చన్ కి ఎన్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. సో కడప ఆకాశవాణి అనౌన్సర్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ టు సీ ఆల్ యూ. అండ్ ఇంతకీ మీ పేరు పంపించలేదు, ఈసారి మీ పేరు కూడా పంపించండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కుసుమ గారు అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం. శుభోదయం జయస్వి గారు అంటూ కోనగొండల రమణారావు గారు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి అండ్ విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండ నుంచి సరైన ఆన్సర్ అందించారు. ఎన్జీఓ కాలనీ కడప నుంచి రెడ్డన్న గారు రైట్ ఆన్సర్ అండి, కానీ రినూవబుల్ ఎనర్జీ అంటూ పంపించారు. సో దీనికి ఇంకొంచెం ఎక్స్పాన్షన్ ఉంది, చూద్దాం. వాసు గారు మనకి సరైన ఆన్సర్ ని పంపించారు. అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ మనకి తాటిపాముల ఆదిశేష గారు పంపించారు రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకి శుభదినం, శుభోదయం. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అంబిక గారు భవానీపురం నుంచి సరైన సమాధానం గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ. రాఘవ అండ్ కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ మీకు కూడా. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మనకి సరైన ఆన్సర్ ని అందించారు. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అలాగే పోలవరం నుంచి భాస్కర్ రాణి గారు, భాస్కర్రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కోల నాగలక్ష్మి ఫ్రమ్ నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెస్సీ, విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం బండారు త్రిమూర్తులు గుప్త గారు, శుభోదయం మీకు కూడా అండి. సో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మన శక్తి మన గ్రహం, ఆర్ పార్ అండ్ ఆర్ ప్లానెట్. సో 2026 సంవత్సరానికి కాను భూమి దినోత్సవం ఇతివృత్తం మన శక్తి మన గ్రహం. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కంగ్రాట్స్. సో వెల్, మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అనమాట. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? సో ఈ ఉదయక్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏ సంస్థ ఇనిషియేటివ్? రైట్ ఆన్సర్ తెలిస్తే మీ అంతస్ని నాకు వాట్సాప్ చేస్తూ ఉన్నది 8662488114 ఈ నెంబర్కి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: పది లక్షల లాటరీ నాకు
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: పది గంటల 30 నిమిషాలు దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ల టైం. మరి నేను అడిగిన క్వశ్చన్, ప్రాజెక్ట్ ఉదయక్

ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి బాస్. అండ్ ఎస్, ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్.

ధడా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. సో ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. సరైన సమాధానం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలండి. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ అలాగే వివిధ భారతి శ్రోతలకి హాయ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వివిధ భారతి ప్రిన్సెస్ జయస్వి, సీత, సమత, తేజు, చందన. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరైన ఆన్సర్ తో వినయ్ ఆంటనీ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. అండ్ విజయలక్ష్మి పెద్దకొండూరు విలేజ్ నుంచి మనకి సరైన సమాధానాన్ని పంపించారు. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మీరు చెప్పినవన్నీ రిపీట్ అవుతున్నాయా? అయ్యో, ఇక్కడంతా బానే ఉందండి.

సో ఏదైనా సమ్ లిటిల్ టెక్నికల్ ఇష్యూ ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం. సరైన సమాధానంతో భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుంచి పంపించారు. అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ ఆర్జేజేస్వి గారు, హాయ్, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం, దిస్ ఇస్ ఖుషీ ఫ్రం విజయవాడ, హాయ్ ఖుషీ. అండ్ సరైన ఆన్సర్ తో సిరిగిరి రామ్ప్రసాద్ ఫ్రం మార్కాపురం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వాసు గారు చర్మండ నుంచి సరైన సమాధానం. కోనకొండ రమణారావు గారు అండ్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు మనకి. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు అస్సాంలోని ధూమ్ ధమా అంటూ పంపించారు. సో నాకైతే అర్థం కాలేదండి మీ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే చెల్లపాండి రామర్, మొనిషా సి, మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముసపేట మహబూబ్ నగర్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానాన్ని అందించారు ఇందాకటి నా ప్రశ్నకి. అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అంటూ పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. రంగాచార్యులు గారు, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, రేడియో రిలే నాకు సరిగా రావటం లేదమ్మా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ వరకు బానే ఉందండి. మరి ఏమన్నా ఆయా ప్రాంతాల్లో ఏదన్నా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయేమో తప్పకుండా నేను తెలియజేస్తాను. అండ్ సరైన సమాధానంతో నగేష్, అన్వర్, క్రిష్ వీళ్ళందరూ పంపించారు. థ్యాంక్ యూ. సో వెల్, ప్రాజెక్ట్ ఉదయక్ అనేటువంటిది బీఆర్ఓ సరిహద్దు రోడ్డు సంస్థ యొక్క ఇనిషియేటివ్ అనమాట. అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈ బ్రో బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించింది. సో ఈ యొక్క సంస్థ యొక్క ఇనిషియేటివ్. ఉదయక్ అంటే ఉదయించే సూర్యుడు అని కూడా దీనికి అర్థం వస్తుందన్నమాట. సో ఇది ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్ కి. అండ్ 10:38 అయిపోయింది క్లాక్ లో టైం. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114. ఓకే, ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? నాకు మీ ఆన్సర్స్ ని మెసేజ్ చేస్తూ ఉండండి. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం నుంచి, జయస్వి మేడం గుడ్ మార్నింగ్, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ అందరూ మంచి ఆలోచనలతో, మంచి పనులతో, మంచి మార్గంలో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను బంగారు తల్లి అంటూ మనకి. అక్టోబర్ 7 ఇవాళ ప్రపంచ మంచి పనుల దినోత్సవం కూడా, ఆఫ్ కోర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పది గంటల 49 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం. ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జయస్వి గారు అంటూ కోనకొండల రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి రైట్ ఆన్సర్ మన కోసం అందించారు. జేసీ గారు, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సో మాకు ఏమీ వినలేకపోతున్నాము. సో వేవ్స్ ఓటీటీ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ అందులో నిరంతరాయంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వినొచ్చు. వేవ్స్ ఓటీటీ యాప్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు వివిధ భారతి, విబిఎస్ తెలుగు, విజయవాడ సేమ్ ప్రాసెస్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మీరు నిరంతరాయంగా ఈ ప్రసారాలని వినొచ్చు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. సరైన ఆన్సర్ అందించారు రూపా సాయి అని కూడా అంటారట కదా, ఆహా థ్యాంక్ యూ. అండ్ జేసు గారు, నిన్నటి ప్రోగ్రామ్ సందరే సందరే చాలా బాగుంది, సింగర్ గారు ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దుర్గపల్లి విలేజ్ నుంచి మనకి క్రిష్ చిన్నబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ అంటూ రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి సరైన ఆన్సర్. జేస్వీ ఒక పాట పాడండి ప్లీజ్, తప్పకుండా అండి. మురళి గారు, ఈస్టర్ ద్వీపం ఎక్కడుంది అంటే పోలవరం నుంచి. భాస్కర్ రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ సునంద ఫ్రమ్ అనంతపురం నుంచి, హాయ్ సునంద గారు, నైస్ నైస్ టు సీ యువర్ మెసేజ్. రంగాచార్య గారు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ తెనాలి నుంచి కరీంనగర్, మీ యాంకరింగ్ చాలా బాగుంది, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎఫ్ఎం అందరికీ రావాలి అని కోరుకుంటున్నాను. అంతా బాగుంది బట్ వాట్స్ యువర్ నేమ్, కైండ్లీ షేర్ యువర్ నేమ్ సార్, మీ పేరు కూడా మా కోసం పంపించండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, వీరందరూ సరైన ఆన్సర్ అందించారు. ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి బాలశంకర్ సరైన సమాధానం చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హంబుల్ కన్సర్న్. అండ్ రాణి ఫ్రమ్ పోరంగి నుంచి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

హాయ్ జయస్వి అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి, వాసు గారు సనుబండ నుంచి, కడప వినయ్ గారు వినయ్ ఆంథనీ ఫ్రమ్ రైట్ ఆన్సర్, చెల్లపాండి రామర్ సరైన ఆన్సర్ అందించారు మార్కాపురం శివాజీ నగర్ నుంచి, ఓకే మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయన్ ఫ్యామిలీ మెంబర్స్, అయ్యో రాంగ్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన సమాధానం అందించారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? పెసిఫిక్ మహాసముద్రం అండి. ఎస్, ఇది 1722 సంవత్సరంలో డచ్ అన్వేషకుడైనటువంటి జాకబ్ రోగి విన్ అనేటువంటి ఆయన ఈ యొక్క ద్వీపాన్ని కనుక్కున్నాడనమాట. సో ఆ దానికి ప్రతీకగా గౌరవార్థంగా పెసిఫిక్ మహాసముద్రంలో ఈస్టర్ ద్వీపం అయితే ఉంది. సో చాలా మంది నాకు ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు అండ్ ఇట్స్ ఆల్రెడీ 10:52 అయిపోయింది మన క్లాక్ లో టైం. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మనకి మెసేజ్ చేశారు, మేడం మళ్ళీ ఎప్పుడు వస్తారు? సో తొందరలో కలుసుకుందాం అండ్ ఒక పాట పాడండి, తప్పకుండా పాడతాను ఆదిశేష్ గారు. పెసిఫిక్ మహాసముద్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఎం నరేష్ మెర్సి విజయన్ ఫ్యామిలీ మెంబర్స్. ఐమ్ గౌస్ గారు, నమస్తే జయస్వి గారు, నమస్తే అండి మీకు కూడా. అండ్ నా ఆన్సర్ ఇంతకీ కరెక్టా లేదా అని చెప్పలేదు, కరీముల్లా తెనాలి నుంచి. సో పెసిఫిక్ మహాసముద్రం రైట్ ఆన్సరే కదండి. సో అందరూ సరైన ఆన్సర్స్ పంపించారు కాబట్టి గ్రూప్ గా చదివి అందరివి కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పానన్నమాట. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట మీ అందరి కోసం. ఇట్స్ బిన్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఆర్పి పట్నాయక్ గారి మ్యాజిక్ విని, రైట్? సో

సంతోషం మూవీ నుంచి ఈ పాట పాడుకుని చాలా కాలం అయింది కదా, సో మీ అందరి కోసం ఎంతో సంతోషంగా డెడికేట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్, మీ సాంగ్ చాలా బాగుంది సూపర్ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్ అండి మీకు కూడా. కరీముల్లా గారు ఫ్రమ్ తెనాలి నుంచి, ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెస్సీ విజయ్, ఈ రోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ లవ్. అండ్ బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పెసిఫిక్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను బంగారు తల్లి, మొన్ననే ఋషిపంచమి నాడు ఇలా జరిగింది, అండ్ ఇవాళ మీరు షో చేసే చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, పాట చక్కగా పాడారు అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మీకు కూడా ధన్యవాదాలండి. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ షో. కలుసుకుందాం అతి త్వరలో. ఓకే, అంటే దాన్ స్టేట్ యూనిట్ అండ్ ఆల్ లిస్నింగ్. అండ్ మీ అందరి కోసం కలుసుందాం రా మూవీ నుంచి, పెసిఫిక్ లో దూకే మంటే దూకేస్తానే మీ కోసం. ఈ పాటిస్తోంది స్టేట్ యూనిట్ అండ్ ఆల్ లిస్నింగ్, దీని మీ ఆర్జే జేఎస్వీ.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రకృతిని పరిరక్షిస్తూ అభివృద్దికి బాటలు వేయడమే ప్రధాన లక్ష్యంగా రాష్టంలో నగర వనాలు, ఎకో టూరిజం ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాపట్ల, చీరాల, కోటప్పకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్లలో ఏర్పాటు చేసిన 6 నగర వనాలు, వెలుగోడులో నల్లమల జంగిల్ సఫారీ, మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ రూట్, అరోమా కెనపీ వాక్కు సంబంధించి 3 ఎకో టూరిజం ప్రాజెక్టులను నిన్న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం 13.4 కోట్ల రూపాయలతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. రాష్టంలో ఇప్పటి వరకు 100 గిగావాట్ల ఇంధన ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా రాష్టంలోని విద్యుత్ సంస్థల్లో అధికారులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలను చేపడుతున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే 10 రోజుల్లో విజయవాడ ఉత్సవాలకు వేదికగా మారుతుందని పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని అన్నారు. ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో ఢిల్లీ తర్వాత విజయవాడలో సరస్ మేళా నిర్వహిస్తున్నారని, ఈ నెల 15వ తేదీన భారత రాష్టపతి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో ఈ రోజు తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు పెద్దపులి కదలికలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా

రెపో రేటును పెంచింది. గతంలో 5.25% ఉన్న రేటును 25 బేసిస్ పాయింట్స్ మేర పెంచింది. 3 రోజుల పాటు ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల నిరంతరాయ అధికార ప్రస్థానాన్ని కేంద్ర కేబినెట్ కొనియాడింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపావనంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:08 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మన జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి దశలు 4 కదండి. సో అందులో బాల్యం, యవ్వనం, తర్వాత కౌమారం, తర్వాత వృద్ధాప్యం, ఇలా 4 దశలుగా మన జీవితాన్ని అయితే విభజిస్తాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దశ ఏంటి అంటే యవ్వనం కదండి. సో టీనేజ్ అలా వచ్చిందంటేనే కొత్త ప్రపంచం మొదలయ్యేటువంటి వయసు, కొత్త స్నేహాలు, కొత్త భావాలు, ఇలా అన్ని కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఈ స్టేజ్ లో అన్ని ఎగ్జైటింగ్ అనిపిస్తాయి, కానీ ఇదే వయసులో తీసుకునేటువంటి నిర్ణయాలు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా టీనేజ్ లో కలిగేటువంటి ఇన్ఫాక్చుయేషన్స్, లవ్, ఫ్రెండ్షిప్స్ అండ్ అలాగే కొంతమంది వల్ల కలిగేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి, ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాన్ని తర్వాత చాలా పెద్ద మలుపు తిప్పేటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. మరి ఇలాంటి సిచ్యుయేషన్స్ ని మన తెలుగు సినిమాల్లో కూడా చాలా చక్కగా చూపించారనమాట కొన్ని సినిమాల ద్వారా. అంటే టీనేజ్ లో ఉండేటువంటి ఇన్ఫాక్చుయేషన్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ మనం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తర్వాత జీవితం ఎటు మలుపు తిరుగుతుంది, అలాగే ఫ్రెండ్షిప్స్, మంచి ఫ్రెండ్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వల్ల మనం ఎలా దిగజారిపోగలం అనేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మన తెలుగు సినిమాల్లో కూడా ఈ టీనేజ్ ఫేజ్ ను చాలా చక్కగా చూపించినటువంటి సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఆ సినిమాల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని గురించి కూడా ఈ రోజైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఇంకెందుకు, మరి ఇలాంటి బ్యూటిఫుల్ స్టేజ్ ని ఆనందంగా మరి కొనసాగించాలంటే ఆనందం ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేసేయాలన్నమాట. అండ్ తిప్పు అండ్ సత్య వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ ఉండండి. అండ్ అలాగే స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.

0: కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి నిజంగానే టీనేజ్ అనేది ఒక గోల్డెన్ ఫేజ్ అండ్ అలాగే చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి ఫేజ్ కూడా. సో మరి ఈ విషయాన్ని మన తెలుగు సినిమా దర్శకులు ఎంత అద్భుతంగా చూపించారు, ఆ సినిమాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ముందుగా చెప్పాలంటే శేఖర్ కమల గారి హ్యాపీ డేస్ అలాగే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలు తీసుకోండి, టీనేజ్ నుంచి అడల్హుడ్ లోకి అడుగు పెట్టే ముందు ఆ మధురమైనటువంటి క్షణాలకు ఈ సినిమాలు చక్కటి నిదర్శనాలని చెప్పొచ్చు. కాలేజ్ ఫ్రెండ్షిప్స్, అల్లరి, అప్పుడప్పుడే మొదలయ్యేటువంటి బాధ్యతలు ఈ సినిమాల్లో మనకు కనిపిస్తాయి. అండ్ అంతేకాదు, ఈ వయసులో మనకు దొరికేటువంటి స్నేహితులు కానీ ప్రేమ కానీ మన జీవితాన్ని ఎలా మార్చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ సినిమాల ద్వారా చక్కగా చూపించారనమాట. మంచి స్నేహితులు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు, కానీ చిన్న తప్పులు, అపార్థాల వల్ల మనం ఎంత మానసిక ఒత్తిడికి గురవుతామో, అలాగే బాధ్యతలను ఎలా స్వీకరించాలో కూడా ఈ సినిమాలు మనకు చాటి చెప్తాయి. జీవితంలో సంతోషం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, మన చుట్టూ ఉండేటువంటి బంధాలు అని ఆ ఏజ్ నుంచే తెలుసుకోవాలి అని చూపించేటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు హ్యాపీ డేస్ అండ్ అలాగే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ అలాగే ఇంకొక చిత్రం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, బ్రోచే వారెవర. సో ఈ సినిమాలో కూడా ఒక ముగ్గురు స్నేహితులు చదువును పక్కన పెట్టేసి వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న తప్పు, డబ్బుల కోసం చేసినటువంటి చిన్న తప్పు వాళ్ళని ఎలా ఒక పెద్ద క్రైమ్ లో పడేలాగా, అలాగే ఆ తర్వాత వాళ్ళు చిక్కుల్లో పడేలాగా చూపించారు మనకి ఈ సినిమా ద్వారా, బ్రోచే వారెవర. అండ్ ఈ సినిమాలో మనం చూస్తే కనుక చూసేటప్పుడు చాలా హ్యూమనస్ గా అయ్యో అనిపిస్తుంది, కానీ అదే మన లైఫ్ లో ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తే ఎంత మానసిక ఒత్తిడికి మనం గురవుతాం అండ్ అలాగే ఎంత టెన్షన్ పడతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిందే. టీనేజ్ లో మనం చేసేటువంటి అనాలోచితంగా చేసేటువంటి చిన్న తప్పులను మనం ఎంత సరి చేసుకోవాలని చూసినా కూడా అది కుదరదు. అలాగే ఒక్కోసారి మనం ఏదో జస్ట్ ఫన్ కోసం చేసేటువంటి చిన్న చిన్న పనులే మన జీవితాన్ని, మన ఫ్యామిలీని కూడా చాలా పెద్ద ప్రమాదంలోకి పడేసేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ సినిమా చెప్తుందన్నమాట. సో థ్రిల్ కోసం చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం, తప్పుడు మార్గాలను ఎంచుకోవడం ఎంత తప్పో కూడా ఈ సినిమా మనకి నేర్పుతుంది. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్.

ఎస్, వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి టీనేజ్ చాలా కేర్ఫుల్ ఉండాల్సినటువంటి ఏజ్, అలాగే గోల్డెన్ ఏజ్ కూడా. సో మరి అలాంటి విషయాన్ని మనకు చెప్పేటువంటి సినిమాలు కొన్ని, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది బొమ్మరిల్ల సినిమాల గురించి. హాసిని లాంటి అమాయకత్వం, సిధు లాంటి కన్ఫ్యూజన్. సో ఇదే కదా మరి టీనేజ్ లో ఉండేటువంటి గ్యాప్. సో ఈ విషయాన్ని భాస్కర్ దర్శకత్వంలో వచ్చినటువంటి బొమ్మరిల్ల ద్వారా, ఇది కేవలం ఒక లవ్ స్టోరీగానే కాదండి, ప్రతి ఇంటి కథగా కూడా మనకి చూపించారు. సో టీనేజ్ వచ్చినటువంటి పిల్లలు కాస్త వాళ్ళకి కూడా వాళ్ళ ఓన్ డెసిషన్స్, చిన్న చిన్నవి వాళ్ళకి డెసిషన్స్ తీసుకునేటువంటి అధికారం అనేటువంటిది కల్పించాలి, లేకపోతే వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనేటువంటి విషయాన్ని మనకైతే ఈ సినిమా ద్వారా చాలా చక్కగా చూపించారు. అండ్ టీనేజ్ లో ఉండేటువంటి పిల్లలకు స్వేచ్ఛ కావాలి, కానీ ఆ స్వేచ్ఛ బాధ్యతతో కూడుకున్నదై ఉండాలి. తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తారు, కానీ మన మనసులోని భావాలను వారితో ఓపెన్ గా కమ్యూనికేట్ చేయడం అనేది కూడా ఎంత ముఖ్యమో ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దాపరికం లేని బంధమే బలమైనటువంటి బంధంగా నిలబడుతుంది అని మనకి చక్కటి సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నారన్నమాట. అండ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే, ఉప్పెన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి యూత్ఫుల్ ఎమోషనల్ డ్రామా మూవీ ఉప్పెన. సో టీనేజ్ లో ఉండేటువంటి ఇద్దరు యువతి యువకుల మధ్య వచ్చేటువంటి ప్రేమ, సమాజంలో ఉన్నటువంటి

పట్టుబాట్లు, పెద్దల అహంకారం, సో వీటి మధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో మనకి ఇందులో చూపిస్తుంది అనమాట. సో టీనేజ్ లో వచ్చేటువంటి ప్రేమలు చాలా వరకు కూడా శారీరక ఆకర్షణ వలన కలుగుతూ ఉంటాయి కదా. సో మరి అలా కాకుండా ఒక మానసికమైనటువంటి బంధమే చక్కగా నిలబడుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సినిమా మనకి చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఆవేశంలో పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మనం గనక ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి మనం ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కూడా ఈ సినిమా మనకి చూపిస్తుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే మల్టీ స్టారర్ మూవీ అనేటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సో మరి ఇందులో కూడా చిన్నోడి క్యారెక్టర్ అదేనండి మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ లో కూడా ఒక యూత్ మైండ్ సెట్ ని మనకి చూపించారనమాట. చదువు పూర్తయిపోతుంది, ఉద్యోగం లేకపోతే సమాజంలో ఉంచి వచ్చేటువంటి ప్రెషర్ ని తట్టుకుంటూ ఒక సగటు యువకుడి ప్రయాణాన్ని మనకు ఈ సినిమాలో చూపిస్తారనమాట. సో చాలా మందికి ఏంటంటే అలా కాలేజ్ అయిపోగానే వెంటనే ఏదో ఒక జాబ్ అనేది ఉండాలి, ఒకవేళ అది లేకపోతే కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్, సో ఇవన్నీ కూడా సహజం కదా. సో ఆ సమయంలో కూడా మనకు అండగా ఉండేది మన కుటుంబమే. బయట వాళ్ల మాటలు విని మన ఇంట్లో వాళ్లతో గొడవ పడకూడదు, ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కోవాలి అనేటువంటి ఒక చిన్న లాజిక్ ని మనకి చిన్నోడి పాత్ర నేర్పుతుందనమాట. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఉప్పెనా.

ఫోకస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్ లో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి టీనేజ్ లైఫ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వయసు అనేటువంటి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం కదా. అండ్ అలాగే ఇంకొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, వాటిలో నువ్వే కావాలి కూడా ఒక అల్టిమేట్ టీనేజ్ క్లాసిక్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ ని మనకు చూపిస్తారు. టీనేజ్ లో మనకు అత్యంత ప్రాణమైనటువంటి స్నేహితులు స్నేహితురాలు ఉంటారు కదా. సో అప్పుడప్పుడు మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా, అంతకు మించా అనే ఒక అందమైనటువంటి అయోమయం అయితే ఏర్పడుతుంది. సో ఈ సినిమాలో చూపించినట్టు ఆ వయసులో ఉండేటువంటి ఆకర్షణను ప్రేమ అనుకుని పొరబడేటువంటి ప్రమాదం ఉంది. అలాగే నిజమైన ప్రేమను గుర్తించలేక స్నేహాన్ని కోల్పోయేటువంటి రిస్క్ కూడా ఉంది అని చెప్పేటువంటి చక్కటి చిత్రం నువ్వే కావాలి. అండ్ అలాగే అసలు ఇలాంటి టీనేజ్ లైఫ్ అనగానే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సినిమా కొత్త బంగారు లోకం. మొదటిసారిగా అంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే టీనేజ్ లో ఉండేటువంటి ఆకర్షణలు చాలా ప్రమాదకరం. సో ఆ టైంలో లైఫ్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో అలాగే దాని వెనకాల ఉండేటువంటి లోతుపాట్లు, అలాగే మనం ఆలోచనతో ఆలోచించకుండా సరిగ్గా ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనకు ఎలాంటి కష్టాలను తెచ్చిపెడతాయి, మన లైఫ్ ని ఎలా టర్న్ చేస్తాయి అని చక్కగా చూపించినటువంటి సినిమా. టీనేజ్ లో వచ్చేటువంటి ప్రతి ఫీలింగ్ కూడా చాలా కొత్తగా ప్రపంచంలో అదే సర్వస్వంలో అనిపిస్తుంది. కానీ ఆ వయసులో మన మొదటి బాధ్యత చదువు. చదువును కెరీర్ను నిర్లక్ష్యం చేస్తే జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందో, అదే సమయంలో తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కూడా చాలా సున్నితంగా మనకు ఈ సినిమాలో చూపించారు. సో అదనమాట. సో టీనేజ్ అనేది ఒక అందమైన ప్రవాహం లాంటిది, అందులో కొట్టుకుపోకుండా దాన్ని మన ఎదుగుదలకు వాడుకోవాలి. చక్కటి కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ నచ్చిన స్నేహితులతో లైఫ్ ని ఎంజాయ్ చేయండి, బట్ మీ హద్దులేంటి అని కూడా తెలుసుకొని జాగ్రత్త పడండి. సో ఇదన్నమాట మరి ఈనాటి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అనే ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైన రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో పాటు రాష్ట మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరస్ మేళా ఈ నెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సరస్ మేళా అద్దం పడుతుందని వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నాయకత్వంలో నిరంతరంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రైతు సంక్షేమాన్ని దేశాభివృద్దిలో కీలక భాగంగా భావిస్తున్న ప్రధానమంత్రి పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సేవా సేతు అభియాన్ పేరుతో అవగాహన కార్యక్రమాలను ఈ రోజు నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు నెల్లూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారి సుధాకర్ తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కార్యక్రమంలో పీఎం సూర్యగర్ పథకానికి దరఖాస్తు విధానం, సబ్సిడీ, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను వివరిస్తామన్నారు. యువతలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించి ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించేందుకు మారథాన్ రెడ్ రన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ బి స్మరణ్ రాజు తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 5.50% చేరింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

ఈరోజు వెల్లడించారు. మానవుని దైనందిన జీవితంలో పత్తి ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు ఈ రోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏట అక్టోబర్ 7వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్ స్త్రీ 1 గంటకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మనమైతే ఎంటర్ అయిపోయాము. సో మరి ఈ రోజు మీకు తెలుసాలో మనం ఒక మంచి ప్లేసెస్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ ప్లేసెస్ మనకి చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఎస్, నిజంగానే కదా, సినిమాల్లో మనకి అలా ఒక పాటలో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కానివ్వండి, లేదా ఒక కొన్ని కొన్ని సార్లు ఇల్లు చూపిస్తుంటారు, పొలాలు, కొండలు, గట్లు ఇలా చాలా చూపిస్తుంటారు కదా. సో అలా చూసినప్పుడు అబ్బా ఇలాంటి ప్లేసెస్ కు ఒక్కసారైనా మనం కూడా వెళ్తే బాగుండు అని అనిపిస్తుంటుంది కదా. సో మరి అలాంటి ప్లేసెస్ గురించి మనకి తెలిస్తే మరి నిజంగానే మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. అలాగే కొన్ని కొన్ని సార్లు మనం సినిమాల్లో చూసేటువంటి ప్లేసెస్ ని చూసినప్పుడు కూడా అసలు నిజంగా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయా, ఇలాంటి ఇళ్ళు ఉంటాయా అని ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. సో మరి అలాంటి ప్లేసెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలే మనమైతే ఈ రోజు మాట్లాడుకుందాం. మనం మీకు తెలుసాలు యాక్చువల్గా ఏంటంటే 90s టైంలో, అంటే 1990s అండ్ అంతకు ముందు కూడా చాలా వరకు ఫిల్మ్ షూటింగ్స్ అనేవి ఫిల్మ్ స్టూడియోస్ లోనే జరిగేవన్నమాట. సో అక్కడ ఏంటంటే ఒక సినిమా సెట్ వేసేవారు, ఎలాగా ఇళ్ల సెట్ ఉండేది. అండ్ మనం చూస్తే కనుక 80s 90s, సో కాస్త బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కాస్త అప్పుడప్పుడు కలర్ సినిమాలు వస్తున్నటువంటి సినిమాలన్నింటిలో కూడా పెద్ద ఇళ్ళు, మధ్యలో మెట్లు ఇలా కనిపిస్తుంటాయి కదా. సో ఇవన్నీ కూడా నిజమైన ఇళ్ళు కావండి, చాలా వరకు కూడా అవన్నీ సెట్టే వేసి అక్కడ షూటింగ్ చేసేవారు అనమాట. అయితే ఇలా ఫిల్మ్ షూటింగ్స్ అనేవి ఎక్కువగా జరిగినటువంటి కొన్ని ప్రదేశాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. సో సినిమాల్లో అలా సముద్రం చూపించగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సముద్రం, చక్కగా ఆ పక్కన చక్కటి ఇసుక, అందులో కూర్చున్నటువంటి ప్రేమికులను మనకి ఇలా చూపిస్తూ ఉంటారు కదా.

అలాగా సముద్రం, కొండలు, రోడ్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా చాలా వరకు విశాఖపట్నంలోనే షూట్ చేసేవారనమాట. ఒకప్పుడు అంటే 90s అంతకుముందు విశాఖపట్నం, చెన్నై, ఈ సాగర తీరాలు ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి తీరాల్లో ఈ షూటింగ్ సెట్స్ వేసేవారు. అండ్ అలాగే ఇలా సముద్రం, కొండలు చూపించాలి అనుకున్నప్పుడు ఎక్కువగా విశాఖపట్నం, చెన్నై ఇలాంటి నగరాల్లో ఈ బ్యాక్ డ్రాప్స్ ఉండడం వల్ల విశాఖపట్నం తెలుగు సినిమాలకు సహజమైనటువంటి అవుట్డోర్ లొకేషన్ గా, ఒక మంచి సినిమా లొకేషన్ గా ఉపయోగపడేదన్నమాట. అలాగే ఇంకా మనం చెప్పాలంటే ఏ సినిమాలో మనకి ఇది కనిపిస్తుంది అంటే మనసంత నువ్వే, నేను శైలజ, జంబలకట్ పంబ, అలాగే సాహస వీరుడు సాగర కన్య, ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ షూట్ చేశారనమాట. సో మనం చూస్తే కనుక ఈ మనసంత నువ్వేలో కానివ్వండి, లేకపోతే జంబలకడి పాంబ, సో ఆ టైంలో వచ్చినటువంటి సినిమాలు, సో వీటన్నిటిలో కూడా ఏదైతే ఓషన్స్, సాగరం అనేది చూపించారో, సముద్రం అనేది, ఇవంతా కూడా ఇక్కడ విశాఖపట్నం అలాగే చెన్నై లొకేషన్స్ లోనే మాక్సిమం షూట్ చేసినటువంటి సినిమాలు అనమాట. మరి ఇలాంటి మరిన్ని లొకేషన్స్ గురించి మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నేనింతే.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ సినిమాలు మనకి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా. సో అలా సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలు అబ్బాయి ఇలాంటి ప్రదేశాలు నిజంగా ఉంటాయా అని అనిపిస్తుంటుంది కదా. సో అలాంటి కొన్ని ఫిల్మ్ సెట్స్ అంటే ఫిల్మ్ షూటింగ్స్ జరిగినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రదేశాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రకృతి అందాలను చూపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా షూట్ చేసేటువంటి లొకేషన్స్ లో అరకు లోయ అలాగే బుర్రా గుహలు ముందున్నాయన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి అరకు లోయ అందాలను అలాగే బొర్రా గుహల అందాలను మనం చాలా సినిమాల్లో పాటల్లో అలాగే ప్రేమ సన్నివేశాల్లో ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ మనకి కనువిందులు చేశాయని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేసెస్ అంటే అరకు లోయ కానివ్వండి, బొర్రా గుహల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొండలు, లోయలు, జలపాతాలు, గుహలు ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్ కారణంగా ఇవి షూటింగ్స్ చేయడానికి చాలా చక్కటి అవుట్డోర్ లొకేషన్ గా మనకి యూస్ఫుల్ అయ్యాయన్నమాట. సో అలాంటి సినిమాలో చెప్పుకోవాలి అంటే సాహస వీరుడు, సాగర్ కన్య అండ్ అలాగే ఇంకా కొన్ని సినిమాలు చిరంజీవి గారిది ఉన్నాయి కదా. సో అలాంటి చాలా సినిమాల్లో మనకి కొండవీటి రాజా పాట ఈ పాటలో మనకు కూడా కనిపిస్తాయి అనమాట. బొర్రా గుహల అందాలు అలాగే అరకులోయ అందాలను చూపించేటువంటి కొన్ని సినిమాల పాటలు కూడా మీకైతే మరి ప్లే చేస్తుంటాను. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

కొండవీడు వైభవాన్ని చూసి కందుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. ప్రజల నమ్మకం లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది. ప్రజల నమ్మకం లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకిత భావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడించిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई. हर घटना ने मुझे सिखाया. मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया. भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया. चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया. कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया. मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी. जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया.
0: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకిత భావం

తో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు.

0: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ది, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్టపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. ఈ సొరంగం ఉత్తర, దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్టపతి మనాలీలోని ప్రసిద్ద హిడింబా ఆలయంలో పూజలు చేస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా మనాలి, అటల్ టన్నెల్ రోహ్తాంగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by a majority of 4-2.
0: ఈ రోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తికి ఉన్న ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 7న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాటన్ ఫర్ గుడ్, వాణిజ్యం, పరివర్తన, భాగస్వామ్యంతో శ్రేయస్సు నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక వీడియో సందేశంలో ఈ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ గా స్మృతి మందానాను నియమించింది. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 టీ20లు

వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందాన తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పన, ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా.

0: నేను
1: రాసే
0: ఉత్తరం
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు ఉత్తరమే రా చదువు.
0: తమ్ముని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చిరాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో.
1: ప్రీతమా నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే.
2: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పూనవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని 90s నుంచి కూడా ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరిగినటువంటి కొన్ని ఫిల్మ్ లొకేషన్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. అలాగే పొగమంచు, కొండలు, పచ్చని లోయలు, అలాగే కొలోనియల్ బిల్డింగ్స్. సో ఇలా వాటల్లో ఆకర్షవంతమైనటువంటి విజువల్స్ గా మనకు చూపించేటువంటి ప్లేసెస్ ఎక్కడైనా తెలుసా, ఊటీలు అలాగే కునార్లో. సో ఈ రెండు ప్లేసెస్ లో ఇలాంటి చక్కటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి అనమాట. అండ్ గీతాంజలి సినిమా మీకు గుర్తుంది కదా, సో గీతాంజలి సినిమాలో మనం ఆ ఊటీ అందాలను, కునార్ అందాలని మనం అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఊటీలో ఉన్నటువంటి చల్లటి వాతావరణం వల్ల ఎన్నో ఇండియన్ ఫిల్మ్స్ షూటింగ్స్ ఇక్కడే చేశారనమాట. అలాగే హైదరాబాద్, సో 90s లో హైదరాబాద్ లో పెద్ద ఫిల్మ్ సెట్ గా ఉపయోగపడేందుకు అనువైనటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అనగనగా ఒకరోజు అలాంటి సినిమాల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజమైన ప్రాంతాలని, రోడ్స్, భవనాలు ఇవన్నీ కూడా మనకి పాటల్లో చూపించారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే అన్నమయ్య ఇలాంటి ఎన్నో భక్తిరస చిత్రాలను చిత్రీకరించారు, తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో. వీటితో పాటు చెన్నైలో ఉన్న ఏవిఎం స్టూడియోస్ కానివ్వండి, విజయవాహిని స్టూడియోస్, ప్రసాద్ స్టూడియోస్ అండ్ అలాగే జెమిని స్టూడియోస్ భారత సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. అలాగే మన హైదరాబాద్ లో కూడా ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్, సారథి స్టూడియోస్ ఇవన్నీ కూడా ఇప్పటికీ చాలా ఫేమస్ అనమాట. అండ్ అలాగే కొన్ని మనం చూస్తే కనుక ఇంకా కొన్ని స్టూడియోస్ లో అప్పటి సినిమాల సెట్టింగ్స్ అయితే ఇంకా అలాగే ఉండి మనల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. సో మరి ఈసారి హాలిడేస్ కి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి కొన్ని ప్లేసెస్ ని కనుక మీరు విజిట్ చేశారనుకోండి, ఫలానా సినిమాలో మనం చూసినటువంటి ప్లేస్ ఇదే కదా అని చెప్పి ఈజీగా మీరు గుర్తుపట్టేస్తారనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరికోసం మరొక చక్కటి పాటతో వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రేసుగుదం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం, ప్రతి రాజీ సమత.

విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ ఏపీహెచ్ఐఎంఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును ఈ రోజు నిర్వహించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్లు పెట్టుబడిదారులను సదస్సు అనుసంధానించనుంది. ఈ సదస్సులో 30 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. అమరావతిలో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. సరస్ మేళా ఈ నెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కిస్నేని శివనాథ్ అన్నారు. ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సరస్ మేళా అద్దం పడుతుందని వెల్లడించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం 13.4 కోట్ల రూపాయలతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 2K రన్ను మార్కాపురంలోని అటవీశాఖ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత, శాసనసభ్యులు కందులు నారాయణరెడ్డి జెండా ఊపి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ మనందరి బాధ్యత అని, అడవులను అడవిలోని జంతుజాలాన్ని సంరక్షించడం పర్యావరణ సమతుల్యానికి చాలా అవసరమని పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కన్వీనర్ సి కృష్ణ తెలిపారు. 12 నుంచి 14 వరకు వెబ్ ఐచ్ఛికాలు, 17న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో చాలా మంది ఆడవారు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక సంపాదన ఉండాలి అని అనుకుంటారు. అయితే కొంతమందికి చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, కానీ కొంతమందికి అవకాశం ఉండదు కదా. మరి అలాంటి వారు కూడా చేయదగినటువంటి, చేయగలిగేటువంటి చక్కటి కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రామ్ లో. మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో లేదా కొన్నిటికి అసలు పెట్టుబడి కూడా అవసరం లేనటువంటి కొన్ని జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇందులో ముందుగా చేయగలిగేవి ఏంటి అంటే, సపోజ్ మీరు కనుక చదువులో మంచి పట్టు ఉన్నవారు అయితే చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్పడంతో స్టార్ట్ చేయొచ్చు. ఇవి ఆన్లైన్ ట్యూషన్స్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లో అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఇలా ఏ సబ్జెక్ట్ లో నైపుణ్యం ఉంటే ఆ సబ్జెక్ట్ పర్టికులర్ గా చెప్తూ లేదా చిన్నపిల్లలకి చెప్తూ ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్టాండర్డ్స్ పెంచుకుంటూ మీ స్టాండర్డ్ కి తగ్గట్టుగా మీరు చెప్పగలిగే విధంగా చూసుకొని ఇలా ఆన్లైన్ ట్యూషన్స్ కానివ్వండి, హోమ్ ట్యూషన్స్ కానీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీకు కనుక వంట చేయడం ఇష్టమా, సో మరి అలా మీకు వచ్చేటువంటి బాగా మీకు చేయగలిగేటువంటి వంటకాలని ప్రచారం చేసి ఒక చిన్న చిన్న ఆర్డర్స్ ద్వారా హోమ్ మేడ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు లేదా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ లో చదివే పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం కానీ, లేకపోతే ఆఫీసులో జాబ్ కు వెళ్లే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి కొంతమందికి ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి టైం కుదరదు, బయట ఫుడ్ తింటే పడదు. సో అలాంటి వారికి మీరు చక్కగా ఇంటి తరహా భోజనాన్ని రీజనబుల్ ప్రైసెస్ కి అండ్ అలాగే వాళ్ళకి తగ్గట్టుగా మెనూ ప్రిపేర్ చేసి మీరు కనుక అందించగలిగితే ఆ టైమ్స్ లో మీరు ఇలాంటి ఒక క్లౌడ్ కిచెన్ ని కానీ లేకపోతే హోమ్ మేడ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి స్టార్ట్ చేయొచ్చు. సో అంత పెద్దగా మేము చేయలేమనుకున్నా కూడా మీకు బాగా వచ్చినటువంటి పచ్చళ్ళు కానీ, పొడులు, స్వీట్స్, స్నాక్స్, ఇలా ఏదైనా సరే వాళ్ళ అంటే మీరు చేయగలిగిన వాటిని ద్వారా ఇలా ప్రచారం చేస్తూ మీ ఫుడ్ ఆర్డర్స్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనమాట. అయితే కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా ఏదన్నా ఆహారం విక్రయించేటప్పుడు స్థానిక ఆహార భద్రత లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నిబంధనలు వర్తిస్తాయో లేదో కూడా ఇవి చెక్ చేసుకుని ఒకవేళ అలాంటి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటే సో అలాంటి ఒక లైసెన్స్ తీసుకొని మీ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనమాట. సో మరి అలాంటి విషయాలు అండ్ అలాగే ఇలాంటి ఎన్నో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ ఉమెన్ కోసం పర్టికులర్ గా చేయగలిగేవి, సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీర ప్రోగ్రామ్ లో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ గోవింద గోవింద.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకితభావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇక వివరాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకితభావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. ప్రజలకు అంకితభావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 7 अक्टूबर 2001 को जब मैंने गुजरात के मुख्यमंत्री के रूप में शपथ ली थी तब सोचा नहीं था कि कभी ये पड़ाव भी आएगा. आज मुझे हेड ऑफ द गवर्नमेंट के तौर पर निरंतर सेवा करते हुए 25 वर्ष पूरे हो गए. ये जनता जनार्दन के निरंतर आशीर्वाद का परिणाम है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్టంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా దేశం పురోగమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రధానమంత్రి 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవా జ్యోతి యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన యాత్రలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. విజయవాడ నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు ప్రభుత్వ అధినేతగా పూర్తి చేసుకుంటున్న దినం. ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఆదుకుని ఇదికమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతాం. వికసిత భారత నిర్మాణం చేయాలని సంకల్పం ఏదైతే కూనారో ఆ దిశగా వారు అడుగులు వేయడానికి దోహదపోవాలని వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నారు.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమాపేశం కొనసాగుతోంది. ఈ సమాపేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ ఏపీ హెచ్ఎంఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. విధుల్లో మృతి చెందిన అర్హులైన ఆశా వర్కర్లకు, గ్రాడ్యుటీ గిరిజన విద్యార్థులకు ఐఐటీ జేఈఈ నీట్ శిక్షణ కోసం విశాఖ

0: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ, భూ వర్గీకరణ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట ఆర్థికాభివృద్దిపై సదస్సులో చర్చించారు. ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అమరావతిలో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో ఇంకా ఎంత భూమి సమీకరించాల్సి ఉందనే అంశంపై మంత్రి చర్చించారు. రాజధానిలో చేపడుతున్న రహదారులు, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి భూ సమీకరణకు సహకరించేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి ఈరోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగంలోని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా చేపట్టిన కీలక చర్యగా పేర్కొంది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడక్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారీ సర్కార్ నే జో నీతియా బనాయి, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కీ గరిమా కో పునఃస్థాపిత కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ ఆజ్ పూరే దేశ్ మే భారత్ కా సంవిధాన్ లాగూ.
0: గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 13.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర నివేదికను సిద్దం చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సాగునీటి సంఘాలు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కాలువలు, డ్రైన్లు, లాకుల ఆధునీకరణతో పాటు సముద్రంలో కలిసే డ్రైన్లలో పూడిక తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు సరస్ మేళా నిర్వహిస్తున్నామని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సరస్ మేళాకు ఈ నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతానని తెలిపారు. దేశంలోని వివిధ రాష్టాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో 650 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని శివనాథ్ తెలియజేస్తూ,
2: సరస్సు మేళాకి ఇచ్చే డాక్రా మహిళలందరికీ కూడా విజయవాడ నగరం ఆతిథ్యం ఇస్తుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఫోటోస్ కూడా అక్కడ ఉండబోతున్నాయి. సరస్సు మేళ 13 నుంచి ప్రారంభమై 30వ తారీఖు దాకా కూడా పున్నమి ఘాట్లో ఉండబోతుంది. తప్పకుండా విజయవాడ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున జరిగే ఈ నేషనల్ సరస్సు మేళాని విజయవంతం చేసి వారి ఉత్పత్తులకి సరైన మార్కెటింగ్ ఉండే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.
0: మానవ దైనందిన జీవితంలో పత్తి ప్రాధాన్యతను వివరించేందుకు ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్తి పంటకు మంచి భవిష్యత్తు కల్పించడం, పత్తి సాగు చేసే రైతులు, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగు

పరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రజలకు వివిధ రకాలుగా ఉపయోగపడే పత్తి పంటను వాణిజ్యపరంగా మరింత లాభదాయకంగా అభివృద్ది చేయడంపై ఈ దినోత్సవం సందర్భంగా దృష్టి సారిస్తారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత అన్నారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురంలో నిర్వహించిన 2K రన్ను స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవులు వన్యప్రాణులను సంరక్షించడం పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో 35 పులులు ఉన్నాయని వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో లేదా అసలు పెట్టుబడి కూడా లేకుండా ప్రారంభించగలిగినటువంటి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే కథలు రాయడం, వ్యాసాలు రాయడం, సోషల్ మీడియా పోస్ట్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న ప్రకటనలు రాయడం, సో ఇలాంటి వాళ్ళందరూ ఇలా చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా కంటెంట్ రైటింగ్ అనేటువంటి ఆప్షన్స్ ని చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కంటెంట్ రైటింగ్ ద్వారా కూడా చాలా చక్కగా సంపాదించవచ్చు. అండ్ అలాగే తెలుగులో చక్కగా రాయగలిగే వారికి కూడా కంటెంట్ రైటింగ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రోజుల్లో. అండ్ అలాగే ఒకవేళ మీరు సోషల్ మీడియాని బాగా మేనేజ్ చేయగలిగితే చిన్న వ్యాపారాలకి, స్థానిక షాపులు లేదా వాళ్ల సేవల కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుని పోస్టులు తయారు చేయడం, వాటికి క్యాప్షన్స్ రాయడం, అండ్ అలాగే వారి సోషల్ మీడియా పేజెస్ ని మేనేజ్ చేయడం, ఇలా చేస్తూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా కూడా మీరు ఇంటి నుంచే చక్కటి సంపాదన అయితే సంపాదించవచ్చు. అలాగే ట్రాన్స్లేషన్ సేవలు ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఇన్వెస్ట్మెంట్ తో లేదా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ప్రారంభించగలిగినటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి, అది కూడా ఉమెన్ కోసం మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మన ధీర ప్రోగ్రామ్ లో. అండ్ ఇంకా చెప్పాలి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీరు ఇలాగా ఇతర భాషలు ఏమన్నా సరే మీరు మన భాష కాకుండా మాట్లాడగలిగితే కనుక మీకు ఆ భాషలో మంచి పట్టు ఉన్న వారికి అనువాద సేవలను కూడా అందించవచ్చు. అంటే ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కూడా వాటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే చిన్న నోటీసెస్ కానీ, కథలు కానీ, ఆర్టికల్స్, సబ్ టైటిల్స్, సో ఇట్లాంటి పనులతో మీ వర్క్ నైతే స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీకు పెయింటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ మేకింగ్, సో ఇలా హ్యాండ్ రైటింగ్, పేపర్ క్రాఫ్ట్ చేయడం ఇలాంటి నైపుణ్యాలు కనుక ఉంటే పిల్లలకు చక్కగా హాలిడేస్ లో ఇలా ఆన్లైన్ క్రాఫ్ట్ క్లాసెస్ కానీ ఆర్ట్ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తూ మీరు చక్కగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ మీకు మంచి స్వరం కలిగి ఉంటే, స్పష్టమైన ఉచ్చారణ మీకు కనుక ఉంటే, సో ఇలాంటి వారు కూడా చిన్న చిన్న వీడియోస్, ఆడియోస్, క్లిప్స్ తో ఎడ్యుకేషన్ కంటెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంటెంట్ తో యాడ్స్ కానీ, ఆడియో ప్రాజెక్ట్స్, సో వీటితో వాయిస్ ఓవర్ అందించేటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చు. అండ్ అలాగే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో సో ఇలాంటి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్లకైతే మంచి డిమాండ్ ఉంది కాబట్టి, సో మీకు కనుక మంచి వాయిస్ ఉంటే మీరు కూడా ఇలాంటి సర్వీసెస్ ను స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటి ద్వారా మనకు తెలిసేదైతే ఒకటే, వ్యాపారం అంటే పెద్ద ఆఫీసు, పెద్ద పెట్టుబడి అండ్ టీమ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. మన దగ్గర కనుక మంచి స్కిల్స్ ఉంటే, అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ లో మంచి మొబైల్ ఫోన్ ఉండి అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, సమయం కూడా ఉంటే చాలు అని ప్రూవ్ చేసేటువంటి బిజినెస్ ఐడియాస్ లో ఇవి కొన్ని అనమాట. సో మీకున్నటువంటి స్కిల్స్ ని బట్టి మీరు ఇంకా ఏం చేయొచ్చు అనేటువంటి విషయాలను కూడా మీరు తెలుసుకొని మరి మీకు మీరుగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీరు చేసేటువంటి పనులలో చక్కగా ఇంకా ముందుకు వెళ్ళాలి, బాగా ఎదగాలని నేనైతే ఆశిస్తూ, మరి ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మనకు లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: भारती एफ एम 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, only on Vivid Bharati FM 101.3.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి టైం చూసుకుంటే మన స్టూడియోస్ లో 2:33 అయితే అయిపోయింది అనమాట. సో మరి మన సందడి సందడికి సో హార్టీ వెల్కమ్ అయితే చెప్పేస్తూ మరి మీ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. మరి మీరందరూ కూడా అలా మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ ని నాకు పంపించేస్తున్నారు, వెల్కమ్ టు సందడే సందడి అనేస్తున్నారు. సో ఆ మెసేజెస్ తో పాటు మరి ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కి కూడా సరైన సమాధానాన్ని జత చేసి మరి నాకు వాట్సాప్ చేయడానికి మీరైతే రెడీగా ఉన్నారు కదా. ఎస్ రెడీగా ఉన్నామంటూ మాకైతే అర్థమైపోయింది. సో మరి క్వశ్చన్ మన సందడే సందడులు ఫస్ట్ క్వశ్చన్ అయితే తెలుసుకుందాం. ఓడ నీటిలో తేలడానికి ప్రధానంగా ఏ సూత్రం సహాయపడుతుంది? సో మరి మన లైఫ్ లో ప్రతి దాని వెనకాల సైన్స్ అయితే ఉంటుంది కదా. సో అలాగా మరి బోట్స్ కానీ షిప్స్ కానీ ఇవన్నీ కూడా నీటి మీద అలా తేలడానికి ఏం ప్రిన్సిపల్ అంటే ఏ ప్రిన్సిపల్ ఆధారంగా అవి నీటి మీద తేలుతాయి? సో మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఓడ నీటిలో తేలడానికి నీటి పైన

తేలడానికి ప్రధానంగా ఏ సూత్రం సహాయపడుతుంది? మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి. ఒక చక్కటి పాటని ఫ్రమ్ ద మూవీ సింహరాశి అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

భారతి ఎఫ్ఎం 101.3. ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి అనమాట. సో మరి చూసేద్దాం ఆన్సర్ చూసే ముందు మరొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తున్నాను. ఓడ నీటిలో తేలడానికి ఏ సూత్రం ప్రధానంగా సహాయపడుతుంది? సో మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ ని జత చేసి నాకు వాట్సాప్ చేసేయండి. మరి వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు. అలాగే జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయ్ గారు బాగున్నారా మేడం అంటున్నారు. ఎస్ చాలా బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ చిని గారు అంటూ భోజనం.

చేశారా, వెరైటీ క్వశ్చన్స్ తో కూడినటువంటి సందడి సందడికి వెల్కమ్ అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే కరెక్ట్ గా పంపించారు విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి. సూపర్ అండి. అలాగే సుందరి గారు పనంలో నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, అలాగే సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అండ్ హాయ్ అంటూ పంపించారు శామ్ గారు. ఓకే. అండ్ గోర్లకాంత్ దొడ్డి గారు పొత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారంటున్నారు నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రాహంపురం నుంచి పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే సుమని గారు పెడన్ నుంచి పంపించారు. ఓకే. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు ఓకే పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనగొండల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మసూం బాబా గారు నాగర్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మారాణి అక్షర కృప వలన పంపించారు. అండ్ ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి. అండ్ అనంతపురం నుంచి సునంద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయనగరం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విసు గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి చిలుక నారాయణ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నిన్నే ఇష్టపడ్డాను అయితే మీ అందరి కోసం వచ్చేసిన చిత్రకారు వాయిస్ లో స్టేషన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఎస్, మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సీతం పార్థ సాధ్వి గారు సిద్దిపేట నుంచి, సో వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అలాగే కౌస్తవ ఆత్మకు నంద్యాల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ డైలీ రెగ్యులర్ గా, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే నరేష్ రోజా గారు పంపించారు మూసాపేట నుంచి, బట్ కాదండి. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమ్మ స్థానరావు, పెద్దమ్మ స్థానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎఫ్ఎం సర్దార్ గారు, సో ఇప్పుడే రేడియో ఆన్ చేశా అంటున్నారు. ఓకే అండ్ ఓకే అండి, నో ప్రాబ్లం. అండ్ మాధవి అంజనేయ గారు పంపించారు. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆడగడ్డ నంద్యాల నుంచి వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అలాగే అంజన్ దేశిరెడ్డి పల్లి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ స్వాగతం సుస్వాగతం సందడి సందడికి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు పంపించారు. రెండు సార్లు అదే మెసేజ్ పంపించారు, కానీ ఆ ఆన్సర్ మాత్రం పంపించలేదు. ఓకే అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుందరి గారు పెరంలో నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మీ చరితవ్య రేవంత్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయిపల్లి నుంచి లక్ష్మీదేవి గారు పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు సత్తపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ. అండ్ ఇంకా తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చే గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నార్కట్పల్లి మండలం నుంచి, నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. పల్లవి గారు చిన్నకానూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న గారు జయల్ నుంచి హాయ్ అంటున్నారు, సారీ రాజన్ నుంచి జయన్న గారు హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా మండూరి లక్ష్మీదేవి గారు పంపించారు. ఓకే, మాధవి ఆంజనేయులు గారు ఆర్కమడిస్ ప్రిన్సిపల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆత్మకూరు నంద్యాల నుంచి మహబూబ్ గారు హాయ్ అంటున్నారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, సో మొత్తానికి ఆన్సర్ అయితే పంపించేశారనమాట. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, ఓడ నీటిపై తేలడానికి ప్రధానంగా ఆర్కమడిస్ ప్రిన్సిపల్, సో ఆ సూత్రం అయితే సహాయపడుతుందన్నమాట. అండ్ అలాగే అసలు ఆర్కమడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలుసా మీకు? సో ఆర్కమడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే

ఒక వస్తువు నీటిలో మునిగినప్పుడు అది తన బరువుకు సమానమైనటువంటి నీటిని పక్కకు నెడుతుంది అనమాట. సో అలా పక్కకు నెట్టబడినటువంటి నీరు ఆ వస్తువు కింద నుంచి పైకి నెట్టడానికి దాని బలాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఎవరైనా మనల్ని తోస్తున్నారు అనుకోండి, మనం కూడా వాళ్ళని ఇలా తోస్తాం కదా. సో అలా నీటికి ఉన్నటువంటి ఈ బలాన్నే బియాండ్ ఫోర్స్ అంటారు, దాన్ని ఉత్ప్లవన బలం అని అంటారనమాట. సో అలా వస్తువు ఉన్నటువంటి బరువు ఏమవుతుందంటే గ్రావిటీ ద్వారా కిందకి వెళ్తుంది, అండ్ అలాగే నీటికి ఉన్నటువంటి బలం ద్వారా దాన్ని పైకి నెడుతుంది అనమాట. సో ఇలా కిందకి లాగే బరువు కంటే పైకి నెట్టేటువంటి బలం ఎక్కువగా ఉంటే ఆ వస్తువు నీటిపై తేలుతుంది అనమాట. మరి ఇదంతా బానే ఉంది, మరి మనం కూడా నీళ్లలో మునగకూడదు కదా. ఇలా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఎందుకు మునిగిపోతున్నాం? మనుషులు నీళ్లలో పడితే మునిగిపోతారు కదా. సో మరి ఎందుకు అలా మునిగిపోతున్నారు, ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారు మీరు? సో ఎందుకంటే మనం పేపర్ పడవ చేసినా, పెద్ద పడవలైనా, ఓడలైనా, ఇవన్నీ కూడా ఇనుముతో చేసి ఉంటాయి. అంటే లోపల భాగం ఖాళీగా గాలితో నిండుంటుంది. కానీ మన శరీరం చూడండి, బరువైన ఎముకలుంటాయి, కండరాలుంటాయి, అవయవాలుంటాయి. సో దీని ద్వారా వల్ల ఏంటి అంటే మన బరువు, శరీర బరువు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓడ ఆకారం అనేది వెడల్పుగా ఉంటుంది. సో అది తన బరువు కంటే ఎక్కువ నీటిని పక్కగా నెడుతుంది. కానీ మన శరీరం పొడవుగా ఉండడం వల్ల మనం నిలబడ్డప్పుడు ఎక్కువ నీటిని పక్కకి నెట్టలేదన్నమాట. అందుకనే నీళ్లలో మునిగిపోయే వాళ్ళకి సలహా ఏమిస్తారంటే ఇలా వెల్లెలకలా పడుకోండి. సో అలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది ఎక్కువ వెడల్పుగా అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం నీటిలో తేలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే దానివల్ల కింద నుంచి ఉండేటువంటి బలం తక్కువగా ఉంటుంది. సో ఓడలు కానీ షిప్స్ కానీ మనం చేసినటువంటి చిన్న చిన్న పేపర్ పడవలు ఇవన్నీ కూడా పైకి తేలుతాయి. బట్ మనం ఏమవుతుందంటే కింద ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి బలం ఎక్కువై మనం నీటిలో మునిగిపోతాం అనమాట. సో అది మన సంగతి అనమాట. అండ్ ఒకవేళ కనుక మనం ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని వెల్లకిలా పడుకుంటే మనం కూడా తేలచ్చు. ఇదనమాట ట్రిప్ టిక్, చిన్న ఒక టిప్ అనమాట. సో ఎప్పుడైనా అనుకోకుండా నీళ్ళలో పడిపోయిన వాళ్ళు ఏంటంటే ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని అలా వెల్లకిలా పడుకోగలిగితే కనుక మీరు తేలేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మరి అది సంగతి. అండ్ శంకర్పల్లి నుంచి రంగారెడ్డి జిల్లా పుత్తూరు కృష్ణ సంతోష్ గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసుకోవాలంటే, సో మరి ఇప్పుడైతే మీకు ఒక మంచి ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను, ఆ సాంగ్ ఏంటి అనేది గెస్ట్ చేయడానికి మరి రెడీగా ఉండండి.

0: చెప్పుగా. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మరి మీ అందరి కోసం ఒక చిన్న ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ మరి ఆ ఆడియో క్లిప్ విని ఏ సాంగ్ అంటే మూవీ నేమ్ అయినా కూడా మీరు మరి గెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి.

మరి విన్నారు కదా, మరి ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోది లేదంటే సాంగ్ కనుక మీరు గెస్ట్ చేసినట్టయితే 08662424 ఈ వాట్సాప్ నెంబర్ కి అయితే మీ వాట్సాప్ మీ ఆన్సర్ ని వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివేద్ భారత్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు. జిల్లాలో ప్రతి నెల 400కు పైగా టీనేజ్ గర్భధారణ కేసు నమోదవుతున్న నేపథ్యంలో బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజలకు తెలియజేస్తూ 3 నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రానున్న 10 రోజుల్లో విజయవాడలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 ఒకే సమయంలో జరగడం ఎంతో ప్రత్యేకమైన సందర్భమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూడికి తీత, గుర్రపు డెక్క, చెత్త వ్యర్థాల తొలగింపు పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తు బిజిలీ యోజన పథకం ద్వారా అర్హులైన గృహ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని గుణదల్లో ఏర్పాటు చేసిన సేవా సేతు అభియాన్ క్యాంపును సందర్శించిన ఏపీ ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సూచించారు. కోర్టు కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు వివాదాలను త్వరితగతిన అతి తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి సామరస మధ్యవర్తిత్వమే సరైన మార్గమని విశ్రాంత న్యాయమూర్తి రత్న తార స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన మధ్యవర్తులకు ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా బేతబోలు, నాగవరపాడు చెరువులతో పాటు వాటర్ ట్యాంకులు, పైప్లైన్ పనులు, ఇటీవల శంకుస్థాపన చేసిన రహదారి నిర్మాణ పనులను ఆలస్యం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్లరాము అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల వైపు యువత దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచవ్యాప్త భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు దాదాపు 3.5 ఏళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నేడు కీలక విధానపరమైన వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

ఆకాష్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి నేను వినిపించినటువంటి ఆడియో ట్రాక్ కి కరెక్ట్ మూవీ ఏంటి అనేది గెస్ట్ చేసేసారు అనమాట. మన లిజనర్స్ చూసేద్దాం అండ్ అలాగే రెస్పాన్స్ యాజ్ యూజువల్ గా అలా హాఫ్ సెంచరీ దాటేసే మెసేజెస్ చూసేద్దాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వక్ నగర్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఖుషి గారు విజయవాడ నుంచి పంపించారు బట్ కాదండి. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాఘవేంద్ర గారు ఇబ్రాహంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజం నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు సినిమా పేరైతే కరెక్ట్ గా గెస్ట్ చేశారు బట్ సాంగ్ అయితే అది కాదండి. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమణి గారు పెడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరేష్ రోజా పంపించారు ఆన్సర్ బట్ కాదండి మూసాపేట నుంచి. కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ సైనికపురి నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు పంపించారు బట్ కాదండి. అలాగే ఫణీ సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పల్లవి చిన్నకాను నుంచి పంపించారు ఆన్సర్ బట్ కాదండి. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి

0: కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహాలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. అండ్ కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. జయం భాషా గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కుమారి లక్ష్మి అన్నయ్య, సో వీరు అందరు పంపించారనమాట. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే మధుప్రసాద్ గారు తలంపాడు దొరవారి సత్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కొల్లిపాడు నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగర్ కర్నూలు నుంచి మసూమ్ బాబా గారు. ఎస్, మూవీ నేమ్ అయితే కరెక్ట్ అండి, బట్ సాంగ్ అయితే అది కాదు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదు. ఓకే. అలాగే సుజాత శ్రీనివాసరావు గారు దొడ్డ దేవరపాడు నుంచి పంపించారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ దరిపినేని సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చేద్దాం.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం సందడి సందడిలో. మరి నిన్న అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బట్ సినిమా పేరు అయితే కాదండి, హీరో అయితే కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్, అశోక్ గనవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, నార్కట్పల్లి నెమ్మారు నుండి పున్న వెంకటేశం హేమలత గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, మండూరు నుంచి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య పొదురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సాయి శిరీష తిరుపతి బ్యాంకాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి హేమ రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గోర్లకాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ రమేష్ బాబు సుమలత గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నరేష్ రోజా మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆత్మకూరు నుండి ఆశేష గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, అలాగే నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సో ఓకే అండి క్వశ్చన్, అలాగే ఆన్సర్ కూడా రివీల్ చేసేసే టైం అయితే వచ్చేసింది. అండ్ మంచి పాటలు ప్రసారం చేస్తున్నారంటున్నారు, వెంకట్ సాయి యుగంధర్ సాయి సుధని బాబు గారు పంపించారు. ఓకే, విజయవాడ నుంచి హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వర్గ శివయ్య ముంత పెద్దన్న గారు పంపించారు, రాజో నుంచి బోరల్లి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే మాధవి ఆంజనేయులు గారు భూతాన్ పోచంపల్లి నుంచి పంపించారు. ఓకే, నాగర్కల్ నుండి మసూమ్ బాబా గారు సారీ కరెక్ట్ ఆన్సర్ అండి, శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఇందాక మనం విన్నటువంటి ట్రాక్ ఏ సినిమాలోది అంటే

దళపతి. సో ఈ చిత్రం నుంచి మనం అయితే సాంగ్ విన్నాం కదా, సో అదనమాట ఆ ట్రాక్ వచ్చేసి దళపతి ఈ మూవీలోది. అండ్ ఇందులో మనకి రజనీకాంత్ గారు కనిపిస్తారు. సో ఎస్పి బాలు గారు చిత్ర గారి వాయిస్ లో రాజశ్రీ గారు లిరిక్స్ అందించారు అనమాట ఈ పాటకి. అండ్ మరి ఆ సాంగ్ అయితే వినే ముందు మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఈసీజీ ఏ అవయం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈసీజీ ఏ అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ప్రతి మీ అందరి కోసం. దళపతి చిత్రం నుంచి ఆ లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది మరి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి మామూలు రెస్పాన్స్ కాదన్నమాట. సో హాఫ్ సెంచరీ కాదు, సో ఆల్మోస్ట్ సెంచరీ దగ్గరకు వచ్చేసాం. సో మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే మూసాపేట నుంచి నరేష్ రోజా గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వెంకట్ సాయి యుగంధర్ సాయి సుధాని బాబు గారు విజయవాడ నుంచి ఇటు స్ట్రీట్ నుంచి పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి.

అలాగే శివప్రియ, చంద్రశేఖర్, షణ్ముఖ, ప్రణతి, గురు, మోక్షజ్ఞ, కొత్తపేట, మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదు. ఘౌస్ గారు పవణి నుంచి. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆశేష్ గారు రైట్ ఆన్సర్.

0: గుంటూరు నుంచి అన్న గారు, ఓకే. రమణయ్య గారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి, కౌస్తుభ ఆత్మకూరు నుంచి, నంద్యాల నుంచి, అలాగే సీను గారు ఐరాల నుంచి, భూమిక మార్కాపురం నుంచి, అలాగే పాలెంపోలే గారు అళ్ళగడ్డ నుంచి, సుందరి గారు పెనవలూరు నుంచి, అండ్ మాధవి ఆంజనేయుల గారు భూదన్ పోచంపల్లి నుంచి, వేణు గారు జయంపు గ్రామం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, రమేష్ దుంతి గారు అనంతపురం నుంచి, మహబూబ్ కలీం గారు ఆత్మకూరు నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అలాగే గౌరీ గారు తిరుపతి నుంచి, అండ్ హంపాపురం నుంచి, చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాష గారు కర్నూలు నుంచి, అండ్ అలాగే సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, అలాగే బట్ మీ పేరు పంపించలేదండి, ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు నుంచి, అనంతపురం నర్సాపురం నుంచి, నాగేష్ లావణ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అలాగే భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ నుంచి, భాస్కర్ గారు పెడర్ నుంచి, అండ్ సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, అలాగే ఇనమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్. అలాగే శృతి గారు అఖిల కందికాయపల్లి విలేజ్ నుంచి, అండ్ ఇంకా సందడి సందడి సూపర్ అంటున్నారు నాగర్ కర్నూలు నుండి ఎండి ఫజల్, ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సింధు గారు స్వీడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ ఇంకా అబ్దుల్ రజాక్ బీదర్ కర్ణాటక నుంచి, అండ్ అలాగే కర్నూలు జిల్లా గూడూరు నుంచి సూర్యబాబు గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ ఇంకా శంకర్పల్లి పొదుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష్ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్థ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: ఇంకా ఉన్నాయన్నమాట మెసేజెస్ అయితే, ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అండ్ కర్నూలు జిల్లా గొనిగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి వెంకటాచలపతి, అలాగే టైలర్ రమేష్, అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి, పని సత్యశ్రీ గారు తెనాల నుంచి, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ నుంచి ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, అలాగే సునంద గారు అనంతపురం నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి, అండ్ ఇంకా బృందావన పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు, రాజోల నుంచి బోరెల్లి సంధ్య గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ జాన్కంపేట్ యమున నిజామాబాద్ నుంచి, అలాగే దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, పేటే నుంచి కాగితాల ఉమా గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు.

కొత్తపల్లి నుంచి భారత భాస్కర్ భాగ్యలక్ష్మి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా విసు గారు గుంటూరు నుంచి, అండ్ నందం జగదీశ్వరరావు గారు అండ్ లక్ష్మి కాజాగ్రామం నుంచి, సో అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, సో అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాను గారు బెలుగప్ప నుంచి, పాపారావు గారు టీ నర్సాపురం నుంచి, బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి, అలాగే అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నందిగామ నుంచి తేజస్విని గారు, అలాగే సత్యసాయి కంగన కొండరెడ్డి నాగేంద్రారెడ్డి గారు, సో వీరందరూ కూడా పంపించారు. కనకారావు గారు పెడ నుంచి, కర్ణాటక బళ్ళార్ నుండి సుభాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముందు పెద్దన, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామిణి, వసుంధర ఇనమడుగు నుంచి పంపించారు. అలాగే మావో ఇందిర మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఖాదర్బాద్ విలేజ్ పొదుటూరు నుంచి వడ్డే రంగా గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ రోజా, సో పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అండ్ మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఎస్ ఇంకా పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు అండ్ తిరుపతమ్మ కుటుంబ సభ్యులు అండ్ భూదాన్ పోచ

ఎస్, మరి ఈసీజీ ఏ అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు అని అడిగాను కదా. ఎస్, మరి ఈసీజీ అనేది గుండె యొక్క పనితీరు, అంటే గుండె నుంచి రక్తం సరఫరా అన్నిటికీ సరిగా వెళ్తుందా, ఏమైనా వాల్స్ బ్లాక్ అయ్యాయా, లేకపోతే ఇంకా ఇతరితర విషయాలు గుండెకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఈసీజీ అయితే తీస్తారనమాట. సో మరి అది కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, యమధర్మరాజు వాహనం పేరేమిటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662484 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేసేద్దాం. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు పంపించారు. సో అందరూ నాకు తెలిసి అంటే యానిమల్ ఏంటి అనేది పంపించారు తప్పించి, నేను అడిగింది ఏంటి అందరూ పప్పులు కాలేశారనమాట. సో యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి అని అడిగాను, వాహనం ఏమిటి అని అడగలేదు. సో అందరూ అదే పంపించారు ఆన్సర్. ఓకే, ఎనీవేస్ మరి చూసేద్దాం. విశ్వజ్ఞగారు విజయవాడ నుంచి, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, కనకారావు గారు పెడ నుంచి, సుందరి గారు పెనవుల నుంచి, నందిగాం నుండి తేజస్విని అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మార్కాపురం నుండి టైలర్ మస్తానావలి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మాధవి ఆంజనేయ గారు భూదన్ పోచంపల్లి నుంచి, శివప్రియ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంగళగిరి నుండి, భాస్కర్ గారు పెడ నుంచి ఓకే కరెక్ట్ గా పంపించారండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి పంపించారు. ఓకే, దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి పంపించారు. అలాగే జయం బాషా గారు కర్నూలు నుంచి, అనంతపురం నుంచి సునంద గారు, అలాగే ఆత్మకూరు నుండి ఆశేష్ గారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు బట్ పేరైతే పంపించలేదు. భూమిక మార్కాపురం నుంచి సీను ఐరాల గారు, అలాగే మసూం బాబా గారు యమహా బైక్ అంటున్నారు. ఓకే ఓకే, కొల్లాపూర్ నుంచి, అండ్ అలాగే పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనిక్పూర్ నుంచి. సో అందరు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, మల్లికార్జున అభిరామ్ గారు, అలాగే బాలాజీ గారు హైదరాబాద్ నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి, నరసింహారావు గారు

0: దేవరగట్ల కొత్తగూడెం నుంచి, అండ్ కర్నూలు జిల్లా నుంచి సూరిబాబు గారు, అండ్ నాసిక వేణు దేశాయపేట నుంచి. ఓకే, వేరే పేరేమైనా ఉందా తెలియదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం అండి. అలాగే ఇనవడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అనంతపురం నరసాపురం నుంచి నాగేష్ లావణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మండూరు లక్ష్మీదేవి గారు, అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి, గుంటూరు నుండి ఉమా మహేశ్వర గారు, రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి, అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, చిలుక నారాయణ జాన్కంపేట నుంచి, అండ్ పాదసారథి గారు సిద్దిపేట నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య గారు అండ్ లక్ష్మీదేవి కందికాపల్లి నుంచి, గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపిచర్ల నుంచి, అలాగే శంకర్ పైడిపల్లి వరంగల్ నుంచి, పాలం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, బళ్ళారి నుండి సుబాన్ రషీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, ఆత్మకూరు నంద్యాల నుంచి మహబూబ్ గారు, విజయ పరమేష్ ముందుకల్ నుంచి, సారీ గుంతకల్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభానో గారు నిజామాబాద్ నుంచి, అలాగే వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, నాగేంద్ర రెడ్డి గారు, అలాగే ఎస్ సూపర్ అందరిలోకి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి సూపర్ఫెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కౌస్తభా గారు ఆత్మకూరు నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు, అలాగే భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ నుంచి, అండ్ శృతి గారు అఖిల కందికాయపల్లి నుంచి, అండ్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినే పాలెం నుంచి, అలాగే కాజా నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మి గారు, అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. ఇంకా మరి చూసేద్దాం మన లిసనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, దేవసేన గారు తిరుపతి నుంచి, పాపారావు గారు టి నరసాపురం నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు వాదన్ నుంచి, అండ్ అలాగే అనంతపురం నుంచి బెలుగప్ప గారు, అలాగే పోలవరం నుండి భాస్కర రాణి గారు, అండ్ గుంటూరు దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వెంకటాచలపతి గారు, అలాగే రమేష్ గారు. ఓకే అండి, పోచంపల్లి నుంచి భారత భాస్కర్ భాగ్యలక్ష్మి గారు, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు అనంతపురం. ఓకే, అలాగే హంపాపురం నుండి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే పెద్దవడుగూరు విలేజ్ అనంతపురం నుంచి కుమారి లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే హాయ్ అంటూ పంపించారండి కోటేశ్వరరావు గారు, అండ్ నల్లమ్మ పాపనేపాలెం నుండి పంపించారు, అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దులూరు నుంచి కృష్ణ సంతోష్ గారు, శేషసాయి రోహన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి, అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, అండ్ రామన్నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ గారు పంపించారు, జాన్సన్ గారు విజయవాడ నుంచి, దస్తగిరి సంధ్య పొద్దులూరు కడప నుంచి, అండ్ అలాగే నరేష్ రోజా మూసాపేట నుంచి, మావో ఇందిరా మంగళగిరి నుండి, అలాగే దంపులూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనబడుగు నుంచి, అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటున్నారు. సో మరి మీరు అలా వింటూ ఉండండి, నేను మధ్యలో అలా వచ్చేస్తూ ఉంటాను. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ రవీందర్ చంద్రకళ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కేవీ భూమిక మార్కాపురం నుంచి, కౌస్తుభ ఆత్మకూరు నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన పోచంపల్లి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ విజయలక్ష్మి గారు పెద్దగొండ నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. అలాగే బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, యమధర్మరాజు గారి వాహనం పేరు యాక్చువల్

గా దున్నపోదు. సో దాన్ని పౌండ్రకం అంటారు. ఇలా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అంటే అసలు పేరు దున్నపోతును సంస్కృతంలో పౌండ్రక అని పిలుస్తారనమాట. సో అది కూడా మేల్ బఫెలో అది సంగతి. అండ్ ఎస్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపు చేశారు. సూపర్. సో మరి ఇదన్నమాట ఈ రోజు మన సందడి సందడి. అండ్ మరి మన సందడి సందడికి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. మరొక సూపర్ సాంగ్ తో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. నాయకత్వం, సేవాభావం, వికసిత్ భారత్ పట్ల భారతదేశానికి ఉన్న దార్శనికతను ప్రశంసిస్తూ భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ తోబ్గే రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఈరోజు పంచుకున్నారు. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధన జరిపిన ఫ్రాన్స్కు చెందిన హెన్రీ కగాన్, జపాన్

చెందిన కెన్సో సోవాయిలు ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శాస్త్రీయ పరిశోధన, విద్యారంగం, సామర్థ్య నిర్మాణం, వ్యవసాయ పరిశోధన, విద్యా రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్ ఘనా దేశాలు రెండు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 పదవ ఎడిషన్ను ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సిల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 144 ఏళ్ల క్రితం సర్ రాబర్ట్ కోచ్ క్షయ టీబీ వ్యాధికారక క్రిమిని కనుగొన్నారని, దీని నియంత్రణకు గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఇది ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధిగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్బంగా ఆయన నాయకత్వాన్ని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ, ఆయన దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ 2027 దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తుందని ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. 2001లో అక్టోబర్ 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానం నేటితో 25 సంవత్సరాల రజతోత్సవం పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రధానమంత్రి పేరు మీద గుంటూరు జిల్లా వెంకటపాలెం ఆలయంలో ప్రధాని వికసిత్ భారత్ వ్రతసంకల్పం నెరవేరాలని ప్రార్థిస్తూ రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈరోజు పూజలు చేశారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులను, మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలో 59,45,000 పైగా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 71 మంది లబ్దిదారులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఈరోజు అందించారు. ఎఫ్ఎం హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు

ఎస్, ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 4 గంటల 5 నిమిషాలు అయితే కావస్తుంది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే వినబోతున్నాం ఈ రోజు 1 సింగర్ సాంగ్ అన్నమాట. సో మరి ఎవరు ఆ సింగర్ అంటే శ్వేతా మోహన్. సో శ్వేతా మోహన్ గారు ఆలపించినటువంటి అద్భుతమైనటువంటి పాటలు మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇలా నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:49 అయిపోతే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో జాయిన్. అండ్ అలాగే మరి మనం అయితే ఇప్పుడు ఇంకా వినబోతున్నాం అండ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్లా. అండ్ అలాగే మరి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేసేయాల్సిన టైం అయితే వచ్చేసింది కదా. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ అలాగే మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది. మరి మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ఇంటి పనులు బాధ్యతలన్నీ భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలి. దీంతో పాటు లేడీస్ కి మహిళలకు మాతృత్వ సెలవులున్నట్లే పితృత్వ సెలవులు ఉండాలి ఫర్ ఫాదర్స్. ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడితే మహిళలకు అన్ని రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలున్నాయి, కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, వివాహమయ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తారు. ఈ పరిస్థితి మారాలి. పెళ్లి అంటే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం కాదు. భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చుల జాబితాను చేసుకోవాలి. దే హావ్ టు గివ్ ప్రయారిటీ అకార్డింగ్ టు ద నీడ్. ఆవశ్యకత ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఇంటి బాధ్యతలతో వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మ్యారేజ్ అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగం సమన్వయం చేసుకోవాలి. అందుకే దానికి తగినట్లు ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. వివాహం ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు జీవితంలో ఒక కీలక మైలురాయిగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఇంటి పనుల నుంచి ఆర్థిక నిర్వహణ వరకు బాధ్యతలు చాలా రెట్లు పెరుగుతాయి. వీటన్నిటి మధ్య మీ జీవిత భాగస్వామి

తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు, ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే మీరు మీ స్వాతంత్రాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఇక ఉమ్మడి కుటుంబంలో భాగంగా అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబం కూడా వారికి తోడుగా ఉంటే ఇది చాలా సులభం అవుతుంది. ఆమె ఆర్థిక స్వాతంత్రానికి ఆటంకం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. డబ్బు నిర్వహణ విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చులన్నీ జాబితా చేసుకోవాలి. ఆవశ్యకత అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాని ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలిసి సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. భార్యాభర్తల్లో అవగాహన ఉండేవారు పెట్టుబడుల గురించి ప్రణాళిక చేయాలి. ఇతరులు వారికి మద్దతు ఇవ్వాలి. ఇద్దరి ఆలోచనలో ఏవైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి. పెళ్లైన తర్వాత కొత్త లక్ష్యాలు కోసం ఉమ్మడి పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ పెళ్లికి ముందు చేసిన పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే పూర్తిగా భర్తపై ఆధారపడకుండా ఆర్థిక విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. వివాహం అనేది అన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. జీవితాన్నే కాకుండా ఆర్థిక బాధ్యతలను కూడా పంచుకోవాలి. కుటుంబంలో భర్త ఆర్థిక విషయాలను ఒక్కడే నిర్వహిస్తే భార్య ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసిన వారవుతారు. భార్య వారిపై ఆధారపడాలనుకుంటే అది మహిళ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు. ఆర్థిక నిర్ణయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిపి తీసుకోవాలి. కొంతమంది మహిళలు వివాహం చేసుకున్న తర్వాత వారి వృత్తిని కూడా వదులుకుంటారు. కానీ మహిళలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. జీవితం అనిశ్చితం. ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో కూడా చెప్పలేము. మీ డబ్బు అవసరాలకు మీరు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడినట్లయితే అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం లేని మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాహానికి ముందే లేదా తర్వాతైనా భాగస్వామి ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలి. డబ్బు అలవాట్ల విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఒక నిర్దిష్ట అభిష్టానానుసారం ఖర్చు చేయడానికి స్వతంత్రం ఇవ్వాలి. ఖర్చు పరిమితిని దాటితే ఉమ్మడిగా చర్చించుకోవాలి. అంతేగాని ఇతరుల ఖర్చులను నియంత్రించడం మంచిది కాదు. అలా చేస్తే మానసికంగా ఆర్థికంగా ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు నియంత్రించకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. మహిళలు బ్యాంక్ పెట్టుబడుల ఖాతాలను ప్రారంభించండి. పొదుపు పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు వారు ఆర్థికంగా నిర్ణయం తీసుకోవాలొస్తే అప్పుడు వారికి అవగాహన ఉంటుంది. మీరు కొన్ని నెలల్లో వివాహం చేసుకోబోయే లేదా కొత్తగా వివాహం చేసుకున్న మహిళ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఒకటి, మీరు కుటుంబంలో అన్ని ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. రెండు, మీరు పనిచేసే మహిళ అయితే, అంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఉమెన్, మీ పేరు మీద మీరు ఆదా చేస్తుండటం పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ద థర్డ్ పాయింట్, ఇంటి ఖర్చులకు సహకరించండి. మీ ఆదాయంలో కొంత పొదుపు చేయాలి. పాయింట్ నెంబర్ 4, మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. కుటుంబ బాధ్యతలు ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకు తగినంత బీమా సౌకర్యం ఉండాలి. అత్యవసర నిధి కోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టాలి. జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి డబ్బు అవసరం అని భావిస్తే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి. ఆర్థిక నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో భర్త చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం, కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఆమె గురించి 2 మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ప్రాధాన్యం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ఇదేం గొప్ప, అంతేగా నువ్వు చేసేది వంటి పదాలు వాడకపోవడం మంచిది. సమస్యలు, సూచనలు, దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించినప్పుడు మనస్పర్ధలు సహజం. సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరి వల్ల సమస్య ఏదో

పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు వెతకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జటిలమవుతుంది. పుట్టి పెరిగిన వాతావరణం వేరుగా ఉండటం, మెట్టినటి వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటు పడేలా ప్రోత్సహించాలి. అర్థం చేసుకునేలా కౌన్సిలింగ్ చేయాలి. కంపారిజన్స్ చిన్నబుచ్చడం మంచిది కాదు. ఉద్యోగులైతే మిస్అండర్స్టాండింగ్ కి దూరంగా ఉండాలి. సమయ పాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహ పడితే ఇబ్బందులే. పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప నీదే బాధ్యత అన్న మాట రాకూడదు. లైంగిక పరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్ ని సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప నువ్వే కారణం అనకూడదు. అది ఎవరైనా సరే, వెదర్ ఇట్ మే బి ది హస్బెండ్ ఆర్ ది వైఫ్. వ్యసనాలకు బానిస కావడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆర్థిక ఇబ్బందుల సమస్య కారణం. ఎదురుచూపు గుర్తించాలి. ఇంటి పనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురుచూపుని గుర్తించినప్పుడే ఆమె పట్ల మనకు నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమ కోసం తన సర్వస్వం ధారబోసే భార్య ఎదురుచూపుని గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదనను గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తించుకోవాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యమైన రోజులను గుర్తించుకుని విష్ చేస్తూ ఉండాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ టిప్స్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ తడా బై బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలు. ముందుగా ఇప్పుడు విందాం ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు.

ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు ఇలా ఉంది. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వినడంతో పాటుగా నోబెల్ బహుమతి గ్రహీతల గురించి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విందాం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం కవితాగానం ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, అనంతరం జానపద గీతాలు వింటారు.

ఏడు గంటలకు అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో ఎల్నినో సమస్యల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరి ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పచ్చా పెంచలయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాల వివరాలు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం. అనంతరం మైగ్రేన్ తలనొప్పి హోంలో వైద్యం గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయం వింటారు. అనంతరం మన కళారూపాలు వాస్తవికత ఈ అంశం గురించి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతుంది. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. అనంతరం ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు హలో అభిరుచి కార్యక్రమంలో వింటారు. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు విన్నారు ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:05 ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

వనితవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితవాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతలకు ఉపయోగపడేటువంటి ఎన్నో అంశాలను పరిచయం

చేస్తూ వినిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అండ్ అలాగే ఈనాటి వనితవాణి కార్యక్రమంలో కూడా మీకోసం ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో సిద్ధంగా అయితే ఉంది. మరి కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టేద్దాం. సో పిల్లల పెంపకం అనేది మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే, ఎంత కష్టమైందో అలాగే ఎంత ఇష్టమైందో కూడా. ఇష్టంగా చేసే ఏ పనైనా కానీ మనకు చాలా బాగుంటుంది. కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ ఇష్టం కాస్త కష్టంగా మారుతుంది, మరికొన్ని సందర్భాల్లో కష్టం కాస్త ఇష్టంగా కూడా మారుతుంది. సో వైస్ వర్సా అని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ పిల్లల పెంపకంలో చిన్ని చిన్ని మెలకువలు, చిన్ని చిన్ని జాగ్రత్తలే పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి అనేటువంటి మాటల్లో ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా ఈ మాటకు ఏకీభవిస్తారు కదా? ఎస్. పిల్లల విషయంలో మనం అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాం, ది బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నిస్తాం. ఇచ్చేటువంటి వస్తువులే కాదు, పిల్లల్ని పెంచేటువంటి విధానంలో, పిల్లలకు మనం నేర్పించేటువంటి గుణాల విషయంలో, వ్యవహరించేటువంటి తీరు, అన్ని విషయాల్లో కూడా మనం బెస్ట్ గానే ఉంటే పిల్లలు రేపటి తరానికి ది బెస్ట్ సిటిజన్స్ అవుతారు కదా. మరి ఇచ్చేటువంటి వస్తువులు మాత్రమేనా నాణ్యంగా ఉండాలి? గుణం విషయంలో, భావోద్వేగ విషయంలో, ఎమోషనల్ గా అన్ని విషయాల్లో కూడా పిల్లలకి క్వాలిటీ ఇన్పుట్ అనేది మనం ఇవ్వాలి కదా. సో దానికి సంబంధించిన విషయమే ఒక ఎమోషనల్ థింగ్ ని కంట్రోల్లో ఉంచుకోవడం ఎలా. పిల్లల విషయంలో ఆ ఎమోషనల్ ఈక్వాలిటీని మనం చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది? మాటలతో చెప్తే ఖచ్చితంగా ఎవ్వరికి కూడా అర్థం కాదు, ఇన్ ద సెన్స్ పిల్లలకు, ఎందుకంటే అంత మెచ్యూరిటీ కలిగినటువంటి జ్ఞానమైతే పిల్లలకు అప్పుడే అంతగా అలవడకపోవచ్చు చాలా మందికి. కొంతమంది పిల్లలు షార్ట్ బ్రెయిన్ ఉన్నవారు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్పినా ఈజీగా అర్థమైపోతుంది. కానీ అర్థం కాని పిల్లలు చాలా మంది ఉంటారు. ఎవరికైనా అర్థమైనా అర్థం కాకపోయినా కొన్ని కొన్ని రూపాల్లో మనం గనక చెప్పామనుకోండి చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. అందులో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే ఏంటంటే కథల రూపం. ఎందుకంటే కథలు కళ్ళ ముందు కట్టినట్లు ఉంటాయి కాబట్టి ఈజీగా పిల్లలు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు. ఆ ఇమాజినేషనే వాళ్ళ లైఫ్లో ఎన్నో విషయాల్లో కీ రోల్స్ పాటిస్తుంది. సో అలాంటి దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి విషయాన్ని మనం కథ రూపంలో వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటా విషయం, ఏంటా కథ విందాం. వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందామా? ఎస్, మనమైతే ఇప్పుడు వినేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఆరు చిత్రం నుంచి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. ఎస్పెషలీ పిల్లల పెంపకంలో క్వాలిటీ ఇన్పుట్ ఇన్ ద సెన్స్ మనం ఎమోషనల్ గా క్వాలిటీ ఇన్పుట్స్ ని పిల్లలకి ఎలా ఇవ్వాలి. క్వాలిటీ ఇన్పుట్స్ అంటే ఏంటంటే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టుగా స్పందించడం అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్ బాగా విస్తృతంగా అభివృద్ది చెందుతున్నటువంటి రోజులు, టెక్నాలజీ పైన పరుగులెడుతున్నటువంటి రోజులు. కాబట్టి ఏ విషయాన్ని మనం టాకిల్డ్ గా మేనేజ్ చేసుకుంటూ వెళ్తేనే మంచి ఫ్యూచర్. కాబట్టి పిల్లలందరూ కూడా చదువుకోవాల్సినటువంటి చదువు, ఈ కంటెంట్, సబ్జెక్ట్, నాలెడ్జ్ వీటన్నిటితో పాటుగా కొన్ని కొన్ని ఎమోషనల్ థింగ్స్ ని కూడా ఈజీగా టాకిల్ చేయగలగాలి, అంటే బ్యాలెన్స్ చేసుకోగలగాలి. బ్యాలెన్స్ ఎలా చేసుకోగలరు? ఇదేమైనా స్కూల్లో మనం నేర్చుకునేటువంటి అకాడమిక్ సిలబస్సా? కానే కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ప్రస్తుతమైతే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఇంకా ఉన్నత చదువులు చదువుతున్నటువంటి యూనివర్సిటీస్ లో కానీ ప్రత్యేకమైన క్లాసెస్ ని పెట్టి సో మోటివేషన్స్ కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇచ్చేటువంటి మోటివేషన్ బయట నుంచి చెప్పేవాళ్ళు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఇంట్లో చెప్పేటువంటి ఈ మోటివేషనల్ థింగ్స్ అనేవి మన లైఫ్ లాంగ్ చాలా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకు ఏ విషయానైనా నేర్పించేటువంటి ప్రథమ గురువులు ఎవరు? తల్లిదండ్రులే. కాబట్టి పిల్లల్ని మనం చక్కగా పెంచుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్లకు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు విషయంలో ఎంత జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటామో, అలాగే నేర్పించేటువంటి ప్రతి లెసన్ ని కూడా మనం చక్కగా ఆలోచించి పిల్లలకు ఏదైతే లైఫ్లో ఇంపార్టెంటో దాని గురించి మనం మొదటి నుంచి నేర్పిస్తూ పిల్లల్ని ఆ విధంగా మౌల్డ్ చేసుకుంటూ వచ్చామంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ నైనా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇందులో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి చిన్న విషయానికి పిల్లలు నొచ్చుకోవడం. ఎందుకంటే స్కూల్స్ లో ఉంటున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు ఉంటున్నటువంటి ఎడ్యుకేషనల్

సిస్టంలో కావచ్చు, రకరకాలైనటువంటి మార్పులు కావచ్చు, పరిస్థితి ఏదైనా లేకపోతే కారణాలు ఏవైనా సరే, పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు రోజు రోజుకి. చిన్న మాట కూడా చాలా సెన్సిటివ్గా బాధపడడం కానీ, లేకపోతే ఎవరికైనా పక్క పిల్లలు చక్కగా ఏదైనా కాంపిటీషన్స్లో విన్ అయినప్పుడు మనం విన్ కాలేకపోతున్నామే అన్నటువంటి ఒక బాధాపూరితమైనటువంటి భావం కానీ ఈజీగా వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మితమైనటువంటి పరిమాణంలో ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు, కానీ మితి దాటిందంటే అది లేనిపోయినటువంటి కారణాలకు దారితీసేటువంటి పరిస్థితులు కూడా లేకపోవద్దు. కాబట్టి ఏం చేయాలంటే, పిల్లల్ని ఏ విషయాలకి మనం అనుగుణంగా మలుచుకోవాలి అన్నటువంటి మీద ఫస్ట్ తల్లిదండ్రులకి ఒక అవగాహన ఉండాలి. ఇందులో మనం నేర్పించాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనసులో ఎటువంటి ద్వేషాలు తారతమ్యాలు లేకుండా పిల్లల్ని తయారు చేయడం. ద్వేషాన్ని మనసులో దాచుకోవడం అంటే అది చెప్పలేనటువంటి బాధ బరువు. మరి ఈ ద్వేషాన్ని మనం చాలా బ్యాడ్ థింగ్గా పిల్లలకి ఎక్స్పోజ్ చేయాలి అంటే, మనం ఏదైనా మంచి మాటలు చెప్పామనుకోండి, డెఫినెట్గా పిల్లలు చాలా బోర్ ఫీల్ అవుతారు, మనం చెప్పేటువంటి మాటల్ని అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి అలాంటప్పుడు? మనం ఎఫెక్టివ్ వే, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు, ఏదైనా మంచి మంచి కథల రూపంలో మారల్ స్టోరీస్ కానీ, ఎథికల్ థింగ్స్ని కానీ, లేకపోతే ఏదైనా విజువల్ రిప్రజెంటేషన్స్తో కూడినటువంటి ఏవీస్ కానీ, లేకపోతే లైఫ్ టైం ఎగ్జాంపుల్స్ని కానీ ఇలా మనం కనుక చెప్పామనుకోండి, పిల్లలు కొంచెం వినడానికి ఆసక్తి చూపుతారు. దానికి సంబంధించింది ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఇది. ఈ స్టోరీని ఒక తాతయ్య తన మనవడికి ఎలా చెప్తున్నాడు అనేటువంటి సినారియోనే ఇదనమాట. దీని గురించి విందాం. మంచి బ్యూటిఫుల్ స్టోరీ ఇది. స్టోరీ విన్న తర్వాత చక్కటి నీతినైతే మన పిల్లలకి చక్కగా మనం ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా? ఫలక్ నమదాస్ చిత్రం నుంచి సిత్ శ్రీరామ్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా, సంగీతం వివేక్ సాగర్, సాహిత్యం కిట్టు విశ్వప్రగడ.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం వింటున్నాం వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. ప్రత్యేకించి పిల్లలకు ఈ ద్వేషం అనేటువంటి భావానికి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ. ఒకరోజు సాయంత్రం ఓ చిన్నారి స్కూల్ నుంచి చాలా కోపంగా ఇంటికొచ్చింది. ముఖంలో బాధ, కళ్లల్లో కోపం. ఆమెను గమనించిన తాతయ్య దగ్గరకు పిలిచి, ఏమైంది తల్లి, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగారు. మనవరాలు ఎంతో బాధతో, తాతయ్య, నా క్లాస్మేట్ ఒక అమ్మాయి అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడింది. నాకు ఆమెంటే అస్సలు పడడం లేదు. ఆమెపై నాకు చాలా కోపంగా ఉంది. ఆమెను చూస్తేనే నాకు విపరీతమైన ద్వేషం కలుగుతోంది అని చెప్పింది. తాతయ్య ఆ మాటలకు నవ్వాడు. సరేనమ్మా, నీ కోపం నాకు అర్థమైంది, కానీ ఆ అమ్మాయి మీద నీకున్న ద్వేషం పోవాలంటే మనం ఓ చిన్న పని చేద్దాం. రేపు స్కూల్కి వెళ్లేటప్పుడు ఒక ఖాళీ ప్లాస్టిక్ బ్యాగ్, కొన్ని బంగాళదుంపలు తీసుకెళ్ళు అని చెప్పాడు. మనవరాలు ఆశ్చర్యంగా చూసి, బంగాళదుంపలా అని అడిగింది. అవును, నీకు ఎవరెవరంటే ఇష్టం లేదో, ఎవరి మీద కోపముందో వారి పేరును ఒక్కో బంగాళదుంపకు పెట్టి ఆ బంగాళదుంపను బ్యాగ్లో వేసుకో. ఆ బ్యాగును మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంచుకోవాలి. స్కూల్కెళ్లినా, ఆడుకున్నా, నిద్రపోయినా అది నీ పక్కనే ఉండాలి. ఇలా ఒక వారం చెయ్యాలి అని తాతయ్య చెప్పారు. తాతయ్య చెప్పినట్లు మరుసటి రోజు మనవరాలు ఓ బ్యాగ్లో బంగాళదుంపలు వేసుకుంది. తన కోపమున్న ఆ క్లాస్మేట్ పేరుతో ఓ పెద్ద బంగాళదుంపను, మరో ఇద్దరు ముగ్గురు పేర్లతో మరికొన్ని బంగాళదుంపల్ని బ్యాగ్లో వేసుకుంది. మొదటి రోజు ఆమెకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. రెండో రోజు కూడా అలాగే గడిచిపోయింది. కానీ మూడో రోజు నుంచి పరిస్థితి మారింది. బ్యాగ్లోని బంగాళదుంపలు మెల్లగా కుళ్లిపోవడం మొదలైంది. వాటి నుంచి భరించలేని దుర్వాసన. పైగా రోజంతా ఆ బ్యాగ్ను మోసుకెళ్లడం వల్ల ఆమెకు భుజం నొప్పి కూడా. స్కూల్లో, ఇంట్లో ఆడుకునేటప్పుడు ఆ బ్యాగ్ ఆమెను వదల్లేదు. చివరకు వారం పూర్తి కాకముందే తాతయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. తాతయ్య, ఇక నా వల్ల కావడం లేదు. ఈ బ్యాగ్ బరువును, ఈ దుర్వాసనను భరించలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్లినా ఈ కంపు నన్ను వెంటాడుతుంది. దయచేసి ఈ బ్యాగ్ను తీసేయండి అంటూ బోరున ఏడ్చింది. తాతయ్య ఆమెను దగ్గరకు తీసుకుని ప్రేమగా ఇలా చెప్పాడు. చూడు తల్లి, ఈ బ్యాగ్లోని బంగాళదుంపలు ఎలా కుళ్లిపోయావో చూశావు కదా. మన మనసు కూడా ఇలాంటిదే. మనవరాలు శ్రద్ధగా తాతయ్య మాటలు వింటుంది. నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావంటే వాళ్లు చేసిన తప్పును ఒక కుళ్లిన బంగాళదుంపలా నీ మనసులో మోస్తున్నావన్నమాట. ఆ ద్వేషం వల్ల అవతలి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. కాని ఆ ద్వేషం, కోపం, బాధ ఇలాంటి దుర్వాసన అనేటువంటి గుణాలు నీ మనశ్శాంతిని మాత్రం పాడు చేస్తుంది. నువ్వు ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి ఆ సంఘటన గుర్తొస్తుంది. కోపం మళ్లీ పెరుగుతుంది. ఆలోచనల్ని మోస్తూ ఇదిగో ఇలాగే రోజు నువ్వు ఇలాగే బాధపడతావు. కాని అవతలి వ్యక్తికి నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలియకపోవచ్చు కూడా అని చెప్పాడు. ఎదుటివారు తప్పు చేస్తే అది వారి స్వభావం. కాని వాళ్లు చేసిన తప్పును మనం ద్వేషంగా మార్చుకొని మన హృదయంలో దాచుకోవడం మాత్రం మనకు మనమే

చేసుకునేటువంటి నష్టం కదా. ఈ బ్యాగ్ను పారేసినప్పుడు నీకు ఎంత తేలిగ్గా అనిపిస్తుందో, నీ మనసులోని ద్వేషాన్ని వదిలేసినప్పుడు కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది అని తాతయ్య చెప్పాడు. తాతయ్య మాటలు మనవరాలికి అర్థమైంది. ఆమె బ్యాగ్ని పక్కన పెట్టింది. తన మనసులో ఇన్నాళ్లు మోస్తున్న కోపాన్ని, బాధను, ద్వేషాన్ని కూడా వదిలేసింది. ఆమె ముఖంలో మళ్లీ చిరునవ్వు కనిపించింది. ద్వేషం మనం ఎదుటివారిపైకి విసరాలనుకునే మండుతున్న నిప్పులాంటిది, కాని అది అవతల వారికి తగలకముందే మన చేతనే కాల్చేస్తుంది. ఒకరిని ద్వేషించినప్పుడు వారి తప్పుల భారాన్ని మనమే మనసులో మోస్తూ మనశ్శాంతిని కోల్పోతాం. క్షమించడమంటే అవతల వ్యక్తి చేసిన తప్పుని సమర్థించడం కాదు, మన మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోవడం. కుళ్లిపోయిన వస్తువుల్ని ఇంట్లో ఉంచుకున్నట్లే కుళ్లిపోయిన ఆలోచనలు కూడా మనసులో దాచుకోకుండా వదిలేయడమే నిజమైన వివేకం. మన సంతోషం మన చేతుల్లో. ఇది ఇతరుల ప్రవర్తనపై ఆధారపడి ఉండకూడదు. అర్థమైందా అని తాతయ్య చెప్పగానే మనవరాలు ఎంతో సంతోషంతో, ఇప్పుడు ఫ్రెష్ మైండ్తో స్కూల్కి వెళ్లి హ్యాపీగా అందరితో చక్కగా కలివిడిగా ఉండడం మొదలుపెట్టింది. చూశారు కదా ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీనో. సో ఇలాంటి స్టోరీస్ మన పిల్లలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు, దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, చాలా చాలా కథలు, చాలా చాలా మాటలన్నీ కూడా మాట్లాడుకుందాం. కాకపోతే సమయం అయిపోతుంది కాబట్టి ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమాన్ని ముగించుకుందాం.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విందాం యువతరంగం కార్యక్రమం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువతకు ఉపయోగపడేటువంటి బోల్డ్ అంత విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందిస్తోంది. అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమంలో కూడా మన యువతకు ఉపయోగపడేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే సిద్దంగా ఉన్నాయి. కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టేద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే నోబెల్ బహుమతులు. ఈ నోబెల్ బహుమతులు అనేటువంటి విషయం గురించి తెలియనటువంటి వారు ఎవరూ ఉండరు. నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్య శాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులకు ప్రతి ఏటా బహుకరిస్తూ ఉంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ఆర్థిక శాస్త్ర బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతులకు నిదర్శనం. ప్రతి సంవత్సరం ఒక శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 స్టాక్ హోంలో ఇస్తూ ఉంటారు. వివిధ రంగాల్లో విశేషమైన కృషి, పరిశోధనలు చేసిన విప్లవాత్మక విధానాలు, పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు ఈ నోబెల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా నోబెల్ బహుమతులు ప్రకటించడం జరిగింది. అయితే 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటనలో వైద్య శాస్త్రంలో ఎవరిని వరించింది, ఈ విషయాల గురించి విందాం. వినే ముందుగా కార్యక్రమంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. F2 చిత్రం నుంచి దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో శ్రీమణి సాహిత్యాన్ని అందించగా దేవిశ్రీప్రసాద్ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో నోబెల్ బహుమానాలకు సంబంధించినటువంటి సమాచారం. 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన 3 ప్రముఖ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన నోబెల్ అసెంబ్లీ 5 అక్టోబర్ ఈ అవార్డును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అమెరికా, జర్మనీలకు చెందిన కారల్ డిసెరాత్, పీటర్ హెగెమన్, జార్జ్ నాగెల్లకు సంయుక్తంగా వరించింది. లైట్ గేటెడ్ అయాన్ ఛానల్స్ మరియు ఆప్టోజెనెటిక్స్ రంగంలో వీరు చేసిన అద్భుతమైన ఆవిష్కరణకు గాను ఈ బహుమతిని అందజేస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. కాంతిని ఉపయోగించి మెదడులోని నాడీ కణాల కార్యకలాపాలను అత్యంత ఖచ్చితత్వంతో నియంత్రించగలిగే విధానాన్ని వీరు అభివృద్ది చేశారు. కారల్ డిసెరాత్ హోవార్డ్ హ్యూజ్ మెడికల్ ఇన్స్టిట్యూట్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికాలో, అలాగే పీటర్ హెగెమన్ హాంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ జర్మనీ, జార్జ్ నాగెల్ యూనివర్సిటీ ఆఫ్ ఊర్జ్బర్గ్ జర్మనీలో ఈ పరిశోధనల్ని స్టార్ట్ చేశారు. వీరి ఆప్టోజెనెటిక్స్ పరిశోధనలు నాడీ వ్యవస్థను, మెదడు పనితీరును అర్థం చేసుకోవడంలో సరికొత్త అధ్యాయానికి తెరతీశాయి. ఈ విప్లవాత్మక ఆవిష్కరణ వల్ల భవిష్యత్తులో పార్కిన్సన్స్, అంధత్వం, డిప్రెషన్ లాంటి అనేక నాడీ సంబంధిత మరియు మానసిక వ్యాధులకు సరికొత్త చికిత్సలు అందించే అవకాశం ఏర్పడింది. ఈ అంశానికి గాను ఈ సంవత్సరానికి 2026 వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను అందుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడైతే మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. ఎవరైనా ఎప్పుడైనా చిత్రం నుంచి రాహుల్ నంబియార్ ఆలపించగా సంగీతం మణిశర్మ, సాహిత్యం కృష్ణ చైతన్య.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడొక ఉద్యోగ సమాచారం అయితే విందాం. గ్రూప్ వన్ పోస్టులకు దరఖాస్తులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ మేరకు రిజర్వేషన్లు, దరఖాస్తు విధానంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈసారి కొత్తగా జిల్లా విద్యాధికారి డీఈఓ, డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టులను గ్రూప్ వన్ పరిధిలోకి తీసుకొచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ మేరకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లు పెంచారు. నాన్ యూనిఫామ్ ఉద్యోగులకు 44 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం.

0: ఎమ్మెల్యే చిత్ర నుంచి అనురాగ్ కులకర్ణి ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ నైతే మీరు ఇంతవరకు విన్నారు.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇందాక మనం విన్నాం గ్రూప్ 1 పరిధిలోకి డీఈఓ పోస్టుల గురించి. నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు 44 ఏళ్ల వరకు అవకాశం కూడా కల్పించింది ప్రభుత్వం. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు అదనపు వయో సడలింపు ప్రయోజనాలుంటాయి. డీఎస్పీ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. జూలై 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. జనవరి 24న స్క్రీనింగ్ పరీక్ష అంటే ప్రిలిమ్స్. కొత్తగా దరఖాస్తు చేసేవారు ముందుగా ఓటీపీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్టపతి ఉత్తర్వులు 2025 ప్రకారం గ్రూప్ 1 పోస్టుల్లో కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోన్ పోస్టులుగా ఉన్నాయి. స్క్రీనింగ్ పరీక్షకు 26 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో 3 ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాన పరీక్ష 4 కేంద్రాలు నిర్వహిస్తారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో కేంద్రాలుంటాయి. వీటిల్లో ఒక్కోదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్టేషన్స్ చేసుకోవాలని కన్వీనర్ సి కృష్ణ తెలిపారు. 12 నుంచి 14 వరకు వెబ్ ఐచ్ఛికాలు, 15న ఐచ్ఛికాలు మార్చుకోవచ్చు, 17న సీట్లు కేటాయించనున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ నైతే విందాం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం, శ్రేయ ఘోషల్ గానం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం లభించింది. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు మార్గం సుగమం చేస్తూ 2026 ఉన్నత విద్యా పాలసీకి విద్యా చట్ట సవరణకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ పెంచేందుకు సైతం అంగీకారం లభించింది. రేపల్లె ఆసుపత్రిని ఆధునీకరించడంతో పాటు గిరిజన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ వంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఉద్యానవన రంగాన్ని డిజిటల్ బాట పట్టించే ఏపీ హెచ్ఎంఎస్ వ్యవస్థకు కేబినెట్లో ఆమోదం లభించిందని రాష్ట

0: సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొనసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం, నిర్వహించడం, విశ్లేషించడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా విధుల్లో ఉండగానే మరణించి అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 5,000 చొప్పున గరిష్టంగా 1,50,000 వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రతిపాదించారు.
0: రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమై విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం కోరనున్నారు. నదుల అనుసంధానంపై కూడా అధ్యయనం చేయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా ఎల్నినో దృష్ట్యా కరువు పరిస్థితులపై కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కోరనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర సహాయం కోరనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు రేపు కలవనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై గోదావరి వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత రేపు ఢిల్లీలో ప్రారంభం కానున్న సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు కర్టెన్ రైసర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్టం గమ్యస్థానంగా మారుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నం ఐఐఎంలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకి ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడమే కీలకమని, ఏపీఐఐసి సింగిల్ విండో మెకానిజం ద్వారా 6 నుంచి 12 నెలల్లో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 7.8 వృద్ది రేటుతో భారత్ ఎదుగుతోందని స్పష్టం చేశారు. విశాఖపట్నం గేట్వే ఆఫ్ ఎకానమీగా దేశంలో గుర్తింపు పొందుతోందని, అన్ని రంగాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు.
2: Andhra has brought this new term into the conversation, which is speed of doing business. And through our APIIC's single window mechanism and plug and play industrial zones, many industrial projects and expansions are now being enabled in a record time of 6 to 12 months. Whereas if you look at the average across the country, it is around 18 to 24 months of several standard processes. That can mean saying that an investor is saving 6 months and time saved is money saved.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజా జీవిత ప్రయాణం దేశ సేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవ సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా సాంస్కృతిక నాగరికత చైతన్య పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మితమైన రామమందిరం భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక 2025 నవంబర్ 25తో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కేవలం ఒక ఆలయ నిర్మాణంగా కాకుండా భారతీయ నాగరికతతో ముడిపడిన సాంస్కృతిక వారసత్వాన్ని పునఃస్మరించుకునే సందర్భంగా నిలిచింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక వసతుల అభివృద్దికి కూడా ప్రాధాన్యం పెరిగింది. యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అయోధ్య ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
3: हमारे रामलला अब टेंट में नहीं रहेंगे, हमारे रामलला अब दिव्य मंदिर में रहेंगे. मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी. ये माहौल, ये घड़ी प्रभु श्री राम का हम

0: ఆశీర్వాద్.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సేవాజ్యోతి యాత్రను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజుతో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నరేంద్ర మోదీ జీవితం దేశ సేవకు, పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైందన్నారు. సేవే సంకల్పం, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయాన్ని కల్పించినట్లు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలను తమకు కావలసినప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లడం అవసరం లేకుండా తామున్న చోటు నుంచే తమ మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆర్టీజీఎస్ తెలిపింది. మనమిత్రలోని రెవెన్యూ సేవల విభాగంలో పౌరులు రీఎష్యూయన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ విభాగాన్ని ఎంపిక చేసుకుని అందులో తమ ఆధార్ నంబర్ను పొందుపరిచి ఓటీపీ పొందాలి. ఈ ఓటీపీ అందులో నమోదు చేసిన తర్వాత కొన్ని వివరాలను నింపాల్సి ఉంటుంది. తరువాత కుల ధృవీకరణ పత్రం పొందడానికి కావలసిన 40 రూపాయల రుసుమును వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే చెల్లించవచ్చు. ఒకసారి చెల్లింపు అయిన తర్వాత వాట్సాప్లో మీ కుల ధృవీకరణ పత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కుల ధృవీకరణ పత్రాలు జారీ అయిన వారు తమ కుల ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా తమకు కావలసిన సమయంలో కావలసిన చోట డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్టం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. నాగరిక సమస్యానాం స్థాయి సమాధానమేవ ప్రశాసనస్య పరమం లక్ష్యం. వికసిత భారత సంకల్ప సభాయాం ప్రధానమంత్రిణః ఉద్బోధనం. యువశక్తి సమాశ్రిత్య వర్ధతాం భారతాఫ్రికా దేశయోః హితం ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. ఆర్బిఐ సంస్థయా రెపో అనుపాతః 5.50% యావత్ వర్ధితః. అస్మిన్ వర్షె తావత్ వికాస్ అనుపాతః 7.5% భవితుం అనుమానం. జలవాయు రక్షణాయ ప్యారిస్ సంధేహే తీవ్ర కార్యాన్వయనం అత్యంతం ఆవశ్యకం. ఫిజి గోష్ట్యా భారతస్య స్పష్టః సందేశః. రసాయన క్షేత్రి అభూతపూర్వ శోధాభ్యాం ఫ్రాన్స్ జపాన్ దేశయోః వైజ్ఞానికాభ్యాం నోబెల్ పురస్కారః సముద్ఘోషితః. अथ वार्ताः विशदीकृत्य. नवदेहल्याम् अद्य विकसित भारत संकल्प सभां संबोधयन् प्रधानमंत्री श्री नरेन्द्र मोदी अब्रवीत् यत् दूरदर्शिन्या नीत्या कठोर परिश्रमेण च भारतं 47.5 वर्षे विकसित राष्ट्रस्य स्वकीयं स्वप्नम् अवश्यमेव पूर्णं विधास्यति. వర్తమాన ప్రశాసనస్య నీతయః సర్వ నాగరికాణాం సమస్యానాం సమాధానే కేంద్రీకృతాః సంతి. ప్రధానమంత్రిణా ప్రోదీరితం యత్ పురా యత్ భారతం నీతిగత శిథిలతాయాః కృతే చర్చ్యతే స్మ తత్ అద్య స్వకీయాయాః వర్ధమాన శక్తేః దృఢతాయాః చ కృతే జగతి విశ్రుతమస్తి. గతేషు ద్వాదశ వర్షేషు దేశస్య స్థితిః సర్వథా పరివర్తితా. పూర్వతనస్య ఆయాత నిర్భరత యుగస్య స్థాన

సోలార్ వినియోగదారులకు 78,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోందని, దీన్ని వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సుధాకర్ కోరారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ఈ నెల 7, 8, 9 తేదీల్లో అన్ని సబ్ డివిజన్ కార్యాలయాల్లో రూఫ్ టాప్ సోలార్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తును చేరువ చేయాలనే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో సాగు చేసే పంటల్లో వరి ప్రధానం. ఏటా రబీలో 5 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఎల్లిన నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని జలాశయాల్లో నీటి లభ్యత తగ్గిపోవడం, భూగర్భ జలాలు ముట్టడిపోతుండటంతో సాగుపై ప్రభావం చూపనుంది. ఈ సీజన్లో పంటల వారీగా ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికను రూపొందించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రబీలో ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల వినియోగం, తెగుళ్ల నివారణ, నీటి నిర్వహణ, తేమ సంరక్షణ, విత్తన నాణ్యత తదితర అంశాలపై ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పి సత్యవాణి అందుబాటులో ఉంటారు. 8/10/2026 అనగా గురువారం జరగనుంది. సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన కాంటాక్ట్ నెంబర్ 8331057174. సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.

వికసిత్ భారత్ లక్ష్యం కోసం అన్ని వర్గాల ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో యువజన సంక్షేమ శాఖ సెట్నల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు జరిగాయి. జానపద నృత్యం, సంగీతం, వీధి నాటకం, కథారచన, పెయింటింగ్ పోటీలు చేపట్టారు. పోటీల్లో 289 మంది యువత పాల్గొన్నట్లు ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి, వైస్ ప్రిన్సిపల్ రమణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు నగరం గాంధీనగర్లోని నందమూరి తారక రామారావు నైపుణ్యాభివృద్ది మహిళా సాధికారత కేంద్రంలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పిల్లల వృద్దుల సంరక్షణ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మహిళా ప్రాంగణ మేనేజర్ కె మాధవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువత దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మార్కుల లిస్టు, పాస్పోర్టు, ఆధార్ కార్డు జిరాక్స్తో మహిళా ప్రాంగణంలో కలవాలని, వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8333921347.

సలిగిరిలోని ఆదర్శ పాఠశాల స్వచ్ఛ విద్యాలయంగా మరోసారి ఎంపికైంది. 652 మంది విద్యార్థులు చదువుతున్నారు. వరుసగా రెండోసారి స్వచ్ఛ అవార్డును అందుకుంది. కోట మండలం గోవిందపల్లి పాలెంలోని బంగాళాఖాతంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్ర తీరంలో 4.65 కోట్ల రూపాయల తో కృత్రిమ మట్టి దిబ్బల ఏర్పాటు పనులు తెదేప నాయకులు అలాగే అధికారులు మంగళవారం ప్రారంభించారు. 15 యూనిట్లకు గాను 4 యూనిట్ల పనులు చేపట్టారు. మత్స్యకారుల అభ్యున్నతికి వినూత్న పథకాలు చేపడుతూ భరోసా ఇస్తుందన్నారు. ఈ కృత్రిమ దిబ్బల ఏర్పాటు ద్వారా మత్స్య సంపద పెరుగుతుందన్నారు.

ఎఫ్ఎఫ్ఎస్ యాప్తో పలు ప్రయోజనాలు ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సత్యవాణి తెలిపారు. నూతన ఎరువుల విక్రయ విధానంపై సహాయ వ్యవసాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులకు శిక్షణా కార్యక్రమం నగరంలోని కృషి విజ్ఞాన భవన్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజమైన సాగుదారులకు ఎరువులు అందేలా చేయడం, వాటి లభ్యతను ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. రైతుకు నచ్చిన డీలర్ రీటైలర్ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంపొందించవచ్చని, వ్యవసాయేతర వినియోగాన్ని అరికట్టొచ్చన్నారు. ఇలా యాప్ ద్వారా అనేక ప్రయోజనాలు సమకూరుతాయని తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు ఏడీఏ జి అనిత, వింజమూరు ఏడీఎం ఎం శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. సమాచార వేదిక ఇంతటితో సమాప్తం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కవితా గానం. రచన మరియు సమర్పణ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఇప్పుడొక ఏకాంత ద్వీపం. మనిషి ఒకప్పుడు చైతన్య దీపం, ఇప్పుడొక ఏకాంత ద్వీపం. యుద్ధం కళాత్మక శవాల దిబ్బలు రూపొందిస్తుంది. విమానాలు కూలి పర్యాటకుల్ని అగ్నిస్నానం చేయిస్తున్నాయి. ప్రపంచ యవ్వనాల్ని మోసుకెళ్తున్న రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. దారితప్పిన క్రమశిక్షణ రాహిత్యం తొక్కిసలాటల్లో మరణశిక్ష వేస్తుంది. అమ్మ గోరుముద్దలు నోచుకోని హాస్టల్ పిల్లలు కలుషిత ఆహారంతో లేత బతుకులకు చరమగీతం పాడుతారు. ఆయుధంగా పోరాటం చేయాల్సిన వాడు అకాల మృత్యువాత పడుతున్నాడు. క్షణం క్రితం చలనమున్న హృదయ కవాటాలు భళ్ళున మూసుకుపోతున్నాయి. నిర్భయంగా నడవాల్సిన స్త్రీలు అత్యాచార హత్యలుగా మిగులుతారు. ప్రతి వేకువ వార్తాపత్రికల్లో దినవారీ మరణాల సంఖ్య ప్రకటిస్తుంది. అంతటా దుఃఖం నింపుకున్న ముఖాలే అయినా శాంతి కోసం ఒకడు పాడుతూనే ఉంటాడు. సామూహిక మారణకాండకు మరొకరు కొత్త క్రిమిని వదులుతూనే ఉంటాడు. ప్రపంచమంతా మానవ కంకాళాల నిర్జీవ నిర్మాణాలే వాడి లక్ష్యం. రావణ కాష్టంలా మతం పేర మరో ఉన్మాద మారణ హోమము, ఉగ్రపూరిత జీవన దహనము ఏ దేశమేగినా ఏముందిలే. రక్తం కడిగిన వాసనలే. ఏ ఖండం ప్రణాళికైనా నెత్తిటేరులు పారించడమే. దోసిళ్లతో తోడిపోసే గర్భస్రావాలు, దహనమైపోతున్న స్వప్న చారికలు, బ్రతుకు కిటికీ నుంచి చూస్తే ప్రపంచమొక పద్మవ్యూహం, విశ్వవ్యాప్తిగా మోగుతున్న మరణ మృదంగం. పచ్చని చెట్టు నుంచి తుంచి సముద్రం మీద పూలు చల్లడం ఎందుకు? మనుషులు ప్రేమతో వాటిని పంచుకున్నప్పుడే కదా గాయలేపనమై స్నేహ దౌత్యాలు వెళ్లి విరిసేది, విశ్వ సౌభాతృత్వం పెళ్లుబుకేది. మరో కవితలో వేళ్ళూనుకున్న ప్రపంచీకరణ, పరాయీకరణ మనిషి జీవితాన్ని చేర్చిన గమ్యాన్ని గురించి రాసిన కవిత. శీర్షిక మోహ స్వప్నం. ప్రపంచీకరణ, పరాయీకరణ బాగా వేళ్ళూనుకున్నాక మనల్ని మనం స్పర్శించుకున్నప్పుడల్లా శరీరం మీద తగులుతున్న ముళ్ళు, ఆశల రెక్కలు విరగ్గొట్టబడి మన ముందు నగ్నంగా నిలబడతాయి. కళ్ళు చూపుల్ని కోల్పోతాయి. మనకేం కావాలో కాదు, వాడేమిస్తున్నాడో అందిపుచ్చుకోవడమే. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ దినచర్యను బుగ్గి చేస్తూనే ఉంటాయి. ఎవడి జీవితం ముందు వాడు అప్పు చిప్ప పట్టుకు నిలబడాలి. ప్రపంచ బ్యాంకు

సరి రుణభాగం ముక్కలేస్తుంటుంది. ఎవడి జీవితం ముందు వాడు అప్పు చెప్ప పట్టుకు నిలబడాలి. ప్రపంచ బ్యాంకు తలసరి రుణభాగం ముక్కలేస్తుంటుంది. పోగొట్టుకున్నది వెతుక్కోవడంలోనే బ్రతుకు తెల్లారిపోతుంది. చందమామ కూడా పంజరంలో బందీనే. ఆకాశ సంద్రంలో నక్షత్ర చేపలు కనపడవు. చందమామ కూడా పంజరంలో బందీనే. ఆకాశ సంద్రంలో నక్షత్ర చేపలు కనపడవు. జీవితం ఇప్పుడు నిర్ధారణ చేయని ఒక సుదీర్ఘ వ్యాధిని మోస్తూనే ఉంటుంది. మనిషిని ఇప్పుడు ఒక నిషిద్ధ మోహస్వప్నం నడిపిస్తుంటుంది. జీవితం ఇప్పుడు నిర్ధారణ చేయని ఒక సుదీర్ఘ వ్యాధిని మోస్తూనే ఉంటుంది. మనిషినిప్పుడు ఒక నిషిద్ధ మోహస్వప్నం నడిపిస్తుంటుంది. అంతే ఇక కవిత్వం కన్నీరు కలిసి ధారగా ప్రవహిస్తాయి. కవిత్వం కన్నీరు కలిసి ధారగా ప్రవహిస్తాయి. మనిషి ప్రకృతితో అలాగే తాత్వికుడితో, లోపలున్నటువంటి ఆంతరంగిక తాత్వికుడితో మాట్లాడుతున్నప్పుడు కలిగేటువంటి ఒక అనుభూతిని చెప్పే కవిత. శీర్షిక సమ్మోహనాదం. ఇప్పుడైతే ముదురు పచ్చదనంతో మా పెరటి జాంచెట్టుకు విరగగాచిన కాయలల్లే వేలాడుతున్నాను గాని, ఎన్ని రాత్రులు ఉండలు చుట్టి విసిరేసిన అసంపూర్ణ అక్షరాల గుట్టలుగా మిగిలాయో చెప్పలేను. విరగకాచిన కాయలల్లే వేలాడుతున్నాను గాని, ఎన్ని రాత్రులు ఉండలు చుట్టి విసిరేసిన అసంపూర్ణ అక్షరాల గుట్టలుగా మిగిలాయో చెప్పలేను. ఎన్నిసార్లు మంచు కొండలు, రాళ్ల గుట్టలు, పర్వత శిఖరాలనెక్కి కూర్చుందో నాకు తెలీదు. ఎన్నిసార్లు మనసు మంచు కొండలు, రాళ్ల గుట్టలు, పర్వత శిఖరాలనెక్కి కూర్చుందో నాకే తెలుసు. ఎన్నెన్నిసార్లు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనాదిగా ధరించి భరించిందో. కొత్త అన్వేషణ మొదలయ్యాక చైతన్యం, ఎరుక, భావసాంద్రత నేస్తాలయ్యాయి. అంతిమంగా మనసుని మలి విజయానికి మార్గం చెప్పమనాలి. త్యజించి అనుభవించడంలోని రహస్యం వివరించమనాలి. నా అంతరంగికుణ్ణి, లోపలి తాత్వికుణ్ణి బయటికి తీయాలి. నన్ను నేను జయించడానికి మెట్లు కట్టుకోవాలి. నా మనోసాంత్వనకు జీవ నదీ జలాల పాదపీఠాలు తాకాలి. తుమ్మెదల సమ్మోహనాదాన్ని తొడుక్కోవాలి. చర్విత చర్వణంలాగా జీవితం పంచిన సమస్త సహవాసాల్ని వదిలి నేను ప్రకృతితో మమేకమవ్వాలి. నా అంతరంగికుణ్ణి, లోపలి తాత్వికుణ్ణి బయటకు తీయాలి. నన్ను నేను జయించడానికి మెట్లు కట్టుకోవాలి. నా మనోసాంత్వనను జీవనదీ జలాల పాదపీఠాలు తాకాలి. తుమ్మెదల సమ్మోహ నాదాన్ని తొడుక్కోవాలి. చర్విత చర్వణంగా జీవితం పంచిన సమస్త సహవాసాల్ని వదిలి నేను ప్రకృతితో మమేకమవ్వాలి. వియోగ దుఃఖం అనేటువంటి శీర్షికతో భర్త మరణానంతరం భారతీయ సంప్రదాయంలో, సంస్కృతిలో ఒక సుదీర్ఘ దాంపత్య జీవనం గడిపిన తల్లులు అనేక మంది వారిని సుదీర్ఘకాలం తమ జ్ఞాపకాల్లో, తమ ఆలోచనల్లో పదిలంగా జీవింపజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి అంశం మీద రాసినటువంటి కవిత, శీర్షిక వియోగ దుఃఖం. నీవు లేని లోటుకు నిత్య సాక్షి నా ఏకాంతమే. ఇంత విశాల ప్రపంచంలో, ఇంతింత అనంత విశ్వంలో ఏ అణువు నన్ను ఊరడించలేదు, ఏ ఆత్మీయత నన్ను ఓదార్చలేదు. నీవు లేని లోటుకు నిత్య సాక్షి నా ఏకాంతమే.
ఇంత విశాల ప్రపంచంలో, ఇంతింత అనంత విశ్వంలో ఏ అణువు నన్ను ఊరడించలేదు, ఏ ఆత్మీయత నన్ను ఓదార్చలేదు. సవర్ణ దీర్ఘ సంధిలా ఆద్యంతాల మమేకమైపోయిన మన ప్రాణభూతాల సంధిలో విధి కలిపిన విషం హంసన్యాయం చేసింది, దాంపత్యాన్ని అపహాస్యం చేసింది. సవర్ణ దీర్ఘ సంధిలా ఆద్యంతాల మమేకమైపోయిన మన ప్రాణభూతాల సంధిలో విధి కలిపిన విషం హంసన్యాయం చేసింది, దాంపత్యాన్ని అపహాస్యం చేసింది. అందుకే గాలిలో, గగనంలో, నిప్పులో, నీటిలో, చిత్తడి నేలలో నీ స్పర్శ కోసం అన్వేషిస్తుంటాను. నా ఆత్మలో నేను నీకోసం ఆమూలాగ్రం నిరంతరం వెతుక్కుంటాను. నా ఆత్మలో నేను నీకోసం ఆమూలాగ్రం నిరంతరం వెతుక్కుంటాను. నాలోని నీవే నేనైపోయానని ఎప్పటికైనా తెలుసుకుంటాను. ఎన్ని రాత్రులు తెల్లవారినా నిద్ర మేల్కొనవలసిందే కదా, నిద్ర మేల్కొనవలసిందే కదా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో కవితా గానం విన్నారు. రచన మరియు సమర్పణ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు.

0: హైలసు హైలసు హైలసు హైలస హైలసు హైలసు హైలసు హైలస 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలెట్టి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. మరి ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధుర గీతం వేగుచుక్క పగటిచుక్క చిత్రం నుంచి, రాజ్కోటి సంగీతం, ఆత్రేయ సాహిత్యం, పి సుశీల మరియు శైలజ గానం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు వేగుచుక్క పగటి చుక్క చిత్రం నుంచి పి సుశీల మరియు శైలజ ఆలపించిన గీతం విన్నారు. అలనాటి మధుర గీతం సంచికలో మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమావేశంలో మాట్లాడుతూ మోదీ సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ది రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
2: ఆర్థిక సంకట్ పేదా హోనే కే బావజూద్ భీ హమ్నే దేశ్ కీ అర్థవ్యవస్థా కీ రఫ్తార్

0: को रुकने नहीं दिया है। दुनिया के बड़े बड़े देश की अर्थव्यवस्था जहां 2%, 1.5% और 3% की रफ्तार से बढ़ रही है, वहीं पर विश्व में इतना बड़ा संकट पैदा होने के बावजूद भारत की अर्थव्यवस्था आज भी 7.4% की दर से बढ़ रही है।
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అక్కజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడటం, బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుసార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హిందీని రుద్దడం ద్వారా కాకుండా ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ 3వ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు. వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్, షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, ద్రోణులతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడిపంటల కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: పాడిపంటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాడిపంటల కార్యక్రమంలో ముందుగా విందాం ఉద్యాన పంటల్లో ఎల్నినో సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం.
1: రైతు సోదరులందరికీ కూడా నమస్కారములు. నా పేరు డాక్టర్ జి నారాయణస్వామి. నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల నందు ఉద్యాన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్ గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు రైతులందరికీ కూడా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎలినినో సమయంలో ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం జరుగుతుంది. మొదటగా ఎలినినో అంటే ఏంటంటే, ప్రస్తుతం మనకున్నటువంటి ఈ ఎలినో ప్రభావం ఎలా ఏర్పడింది అంటే, పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా పెరగడం వలన మనకు ఏర్పడ్డవంటి వాతావరణ పరిస్థితే ఎలినినో అన్నమాట. అయితే దీని ప్రభావంతో చాలా వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం, కరువు పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఉద్యాన పంటలు అనగా అంటే మనకు కూరగాయల తోటలు, పండ్ల తోటలు, పూల తోటలు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాల పంటల్లో ఈ ఎలినినో ప్రభావాన్ని గమనించినట్లయితే, ఎలినినో వల్ల వర్షపాతం తగ్గడం వల్ల మనకి నీటి కొరత ఏర్పడి పంటల పెరుగుదల అనేది మందగించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం వల్ల పూలు మనకి పండ్లు రాలిపోవడం అనేది గమనించవచ్చు. మనకు ముఖ్యంగా దిగుబడి నాణ్యత కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ తెగుళ్ళు పురుగుల యొక్క ఉధృతి కూడా మనకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే రసం పిలిచే పురుగులు, తామర పురుగులు కావచ్చు, పిండి నల్లి, అదేవిధంగా పేను బంక వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నల్లి కూడా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మన పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే మామిడి, చీని, నిమ్మ మరియు మనకి సపోటా మొదలగు పంటల్లో మనకు ఈ ఎలినినో ప్రభావం వలన ముఖ్యంగా రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తంగా గమనించినట్లయితే ఈ ఎలినినో ప్రభావం వలన మనకు పండ్లు యొక్క పరిమాణం గాని రుచి గాని దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సో దీని దృష్టిలో పెట్టుకుని మనము ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే విషయానికి వచ్చినట్లయితే, మనం నీటి పారుదల విషయంలో నీటిని ఆదా చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. దానిలో భాగంగా డ్రిప్ పద్ధతిలో నీరు పారించాలి. అదేవిధంగా మనకు ఒకవేళ వర్షం పడినట్లయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే మనకు ఫామ్ పాండ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మనము వర్షపు నీటిని ఆ ఫామ్ పాండ్లకి తెచ్చుకున్నట్లయితే నీటిని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం వెరైటీలు అంటే రకాల ఎంపిక విషయంలో కూరగాయ పంటలు కావచ్చు, ముఖ్యంగా కూరగాయల్లో బెట్ట పరిస్థితులని తట్టుకునేటువంటి రకాలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేటువంటి రకాలను, ముఖ్యంగా ఈ పురుగులను తెగుళ్లను తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. కూరగాయల పెంపకము మనకు అందుబాటులో ఉన్నంత వరకు ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్స్ అంటే మనకి షేడ్ నెట్లు, పాలీ హౌస్ల కింద సాగు చేపట్టినట్లయితే మనకు అధిక ఉష్ణోగ్రతల నుంచి మనము ఈ పంటలని కాపాడవచ్చు. మొత్తంగా మనము గమనించినట్లయితే మనము ఈ ఎలినినో ప్రభావం నుంచి పంటలని కాపాడాలంటే మల్చింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి నివారణ చర్యగా చెప్పవచ్చు. ఈ రోజు మీకు రైతు సోదరు అందరికీ కూడా మనకు ఉద్యాన పంటల్లో ఈ ఎలినినో ప్రభావం వల్ల అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడినట్లయితే ఉద్యాన పంటల్లో మల్చింగ్ వాడి ఏ విధంగా మనము పంటల్ని కాపాడవచ్చు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎలినినో వల్ల ఉష్ణోగ్రత పెరిగి భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితులు రానున్నాయి. పంటలు తోటలకు సమృద్ధిగా నీరు అందించాల్సిన అవసరం ఎంతనే ఉంది. లేదంటే మనకు పంటలు దెబ్బతిని దానివల్ల కూడా మనకు ఎటువంటి దిగుబడి గాని నాణ్యత గాని వచ్చేటువంటి అవకాశం ఉండదు. నీటి కొరత ఏర్పడడం వలన పంటలు తోటలకు సమృద్ధిగా నీరు అందించడం అనేది చాలా కష్టతరము. సో వీటిలో మనకు తేమ నిలకడగా ఉండాలంటే మల్చింగ్ చేసుకోవడం అనేది మనకు ఏకైక మార్గము. మల్చింగ్ అంటే ఏంటంటే మనకు మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థంతో కంపడాన్నే మల్చింగ్ అంటాం. ఈ పద్ధతి ద్వారా సాగునీటిని మనము ఆదా చేసుకోవచ్చు. మల్చింగ్ కోసం మనము వరి పొట్టు గాని, రంప పొట్టు గాని, చెరకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాలను కూడా మనము వాడుకోవచ్చు. అదేవిధంగా వరిగడ్డి, చెరకు పిప్పి, కొబ్బరి పీచు, వీటిని వాడడం వల్ల మనము మన కాలక్రమేణా ఇవి భూమిలో కుళ్ళిపోయి భూమికి కొంచెం సారవంతము చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా పీకేసిన కలుపు ముక్కల్ని, రాలినటువంటి ఆకులను కూడా మనము ఒక మల్చింగ్ లాగా చేసుకోవచ్చు. సో మల్చింగ్ అంటే ఏంటంటే మనకు మొక్కల చుట్టూ ఏదైనా పదార్థంతో కప్పి ఉంచ పెట్టడాన్ని మల్చింగ్ అంటాం. ఈ పద్ధతిని రెండు రకాలుగా రైతులు పాటించవచ్చు. మొదటి పద్ధతి విషయానికి వచ్చినట్లయితే బాగా ఎండిపోయినటువంటి ఎండుగడ్డి గాని, ఎండిన ఆకులు, వరి పొట్టు, రంపం పొట్టు మొక్క చుట్టూ 2 నుంచి 5 అంగుళాల మందంలో వేసుకోవాలి. ఇవి పంటకాలంలో పంటకు మల్చింగ్ తో పాటు ఆ తర్వాత సేంద్రియ ఎరువుగా కూడా మనకు ఉపయోగపడతాయి. రెండవ పద్ధతి విషయానికి వచ్చినట్లయితే ప్లాస్టిక్ మల్చింగ్ అంటాము. ప్లాస్టిక్ సీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్నే ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ సీట్లను ఉపయోగించి మొక్క చుట్టూ నేలని కప్పి ఉంచుతాము. వేసవిలో నీరు ఎండ ఏడిమికి ఆవిరి కాకుండా తేమని పట్టి ఉంచడానికి, అదేవిధంగా కలుపు మొక్కలను పెరగకుండా చేయడానికి ప్లాస్టిక్ మల్చింగ్ చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. పండ్లతో

చెట్ల విషయానికి వచ్చినట్లయితే మనకు చెట్ల యొక్క పాదుల చుట్టూ సరిపడేటువంటి మల్చింగ్ సీటుని నీటిగా మనము కత్తిరింపులు చేసి మొక్క యొక్క కాండం చుట్టూ గుండ్రంగా సరిపడ రంధ్రం చేసి అంటే చీలికలాగా చేసి ఆ చీలిక గుండా కాండం మధ్యలోకి ఆ ప్లాస్టిక్ పేపర్ ను చొప్పించి మనము ఈ మల్చింగ్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా 3-4 అర్ధచంద్రాకారంలో రంధ్రాలు చేస్తే భూమిలోకి అక్కడక్కడ మనకు నీరు కూడా ఇంకుతుంది. కూరగాయ పంటల విషయానికి వచ్చినట్లయితే మనము కూరగాయ పంటల్లో మల్చింగ్ సీటును విత్తనాలు విత్తే ముందే లేదంటే మనకు మొక్కలను నాటే ముందే మనము మల్చింగ్ సీటును ఎత్తైన మొడల మీద పరిచి దాని మీద విత్తనాలను లేదంటే మొక్కలను మనము నాటుకోవచ్చు. విత్తే ముందు విషయానికి వచ్చినట్లయితే మొక్కల మధ్య వరుసల మధ్య దూరాన్ని బట్టి ఈ మల్చింగ్ సీటుకు మనము రంధ్రాలను అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. రంధ్రాలను ఏర్పాటు చేసినటువంటి సీటును మనము నాగలి సాలం మీద అంటే నాగలి సాలం మీద కానీ లేదా ఎత్తైన మొడల మీద కానీ మనము పరిచి రెండు వైపులా మట్టిని ఎగదోసి మనము ఆ మల్చింగ్ సీటును అమర్చుకొని దాని మీద మనకు మొక్కల యొక్క మధ్య దూరాన్ని బట్టి మనము రంధ్రాలని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం వల్ల కలుపు నివారణ చేసుకోవడంతో పాటు విత్తనాలను కూడా మనం 20-25% వరకు ఆదా చేయవచ్చు. అలా కాకుండా మొలిచిన పంట మీద అంటే బాగా అంటే మనం విత్తనాలు వేసిన తర్వాత మొలిచిన పంట మీద మల్చింగ్ వేయాలనుకుంటే మొక్క చుట్టూ వేసేందుకు అనుకూలంగా సీటును తగిన సైజులో మనము కత్తిరించుకోవాలి. మొదటగా ప్రతి మొక్క మొదటి భాగంలో తొడిగేలాగా మనము ఆ సీటుని కత్తిరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఈ మల్చింగ్ సీట్ను వాడడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయని మనం గమనించినట్లయితే ఈ మల్చింగ్ సీట్లు మనకు చాలా రంగుల్లో ఉంటాయి. వివిధ రకాల మందంతో కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. సీజన్ అంటే మనం పంట వేసేటువంటి కాలము, వేసే పంటను బట్టి మల్చింగ్ సీట్లను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత విస్తీర్ణంలో మల్చింగ్ వేసుకోవాలో అందుకు తగ్గట్టుగా మనము ఈ యొక్క సాళ్ల పొడవును ఎన్ని మీటర్ల పొడవున మనము మల్చింగ్ వేసుకోవాలనే దాన్ని బట్టి మనము ఈ బోదలను గాని లేదా ఎత్తైన మొడలను కూడా మనము తయారు చేసుకోవాలి. వర్షాకాలంలో అయితే గనక మనకు రంధ్రాలు ఉన్నవి బాగా ఉపయోగపడతాయి. అదే తోటలకైతే ఎక్కువ మందంగా ఉండేటువంటి మల్చింగ్ సీటు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏసవి పంటలకు తెల్లని పురుగుల నివారణకు వెండి రంగు, అదేవిధంగా కలుపు నివారణకు నలుపు రంగు మల్చింగ్ సీట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మల్చింగ్ సీటు వేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మొదటగా మనం ఏం చేయాలంటే మల్చింగ్ సీటును బాగా బలంగా లాగరాదు. లాగినట్లయితే మనకు మల్చింగ్ సీటు డ్యామేజ్ అయ్యే అవకాశం అంటే చినిగిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చల్లని వాతావరణ సమయాల్లో అనగా ఉదయం సమయంలో గాని సాయంత్రం వేళలో గాని మనము మల్చింగ్ సీట్ను పొలంలో పరుచుకోవాలి. అదేవిధంగా ఎక్కువ గాలి అంటే 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్ సీట్ను వేసుకోకూడదు. దానివల్ల మనకు మల్చింగ్ సీటు చినిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మల్చింగ్ సీటు మందం గమనించినట్లయితే 7-25 మైక్రాన్లు మందం కలిగిన మల్చింగ్ సీటు ఒక పంట కాలానికి, అదేవిధంగా 50-200 మైక్రాన్లు మందం కలిగిన మల్చింగ్ సీటు 3 సంవత్సరాల వరకు కూడా మనకు ఉపయోగించవచ్చు. అదేవిధంగా 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటుంది అన్నమాట. మనకు సందర్భానుసారంగా మనం ఏ కాలంలో ఏ మల్చింగ్ సీటు వాడాలనే విషయానికి వచ్చినట్లయితే వర్షాకాలంలో మనకు బాగా కన్నాలు కనగలిగినటువంటి రంధ్రాలు కలిగినటువంటి మల్చింగ్ సీటును వాడుకోవాలి. మనకు ఉద్యానవన పంటలు గాని పండ్ల తోటలు గాని మనకు ముఖ్యంగా ఎక్కువ మందం ఉండేటువంటి మల్చింగ్ సీటును వాడాలి. మల్చింగ్ సీట్ యొక్క మందం 50-100 మైక్రాన్ల మందంతో ఉండాలి. నేల సోలరైజేషన్ అంటే మనకి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులని మనము సోలరైజేషన్ పద్ధతి ద్వారా మనము నిర్మూలించవచ్చు. వాటికి పల్చటి పారదర్శకంగా ఉండే మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. కలుపు నివారణకి నల్లటి మల్చింగ్ సీట్లు మనకు అనుకూలంగా ఉంటాయి. ఇసుక నేలలో అయితే గనక మనకు నల్లటి మల్చింగ్ సీట్లు వాడచ్చు. ఉప్పునీళ్ళు ఉన్నటువంటి ఒకవేళ మన పొలంలో ఉప్పునీళ్లు వాడుతున్నట్లయితే వాటికి కూడా నల్లటి మల్చింగ్ సీట్లు మనం వాడుకోవచ్చు. వేసవి పంటల విషయంలో వచ్చినట్లయితే మనకు తెలుపు రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్లు వాడుకోవచ్చు. శీతాకాలంలో అయితే గనక మనకు
నల్లటి

మల్చింగ్ సీట్లు అనుకూలంగా ఉంటాయి. మనం పంటను బట్టి కూడా మల్చింగ్ సీట్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనకి టమోటా పంటను సాగు చేసే వాళ్ళు ఎరుపు మరియు నలుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్లను వాడుకోవచ్చు. కాలీఫ్లవర్ ని సాగు చేసేటువంటి వాళ్ళు మనకు నలుపు రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్లను వాడుకోవచ్చు. అదేవిధంగా క్యాబేజీ పంటకైతే పసుపు రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీటు మనకు వాడుకోవచ్చు. ఇతర కూరగాయ పంటలు, మిగతా పండ్ల తోటలు చాలా వరకు నలుపు రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్ని మనం వాడుకోవచ్చు. కొబ్బరి విషయంలో వచ్చినట్లయితే కొబ్బరి పంట వెండి రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్ను వాడుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మనకి మల్చింగ్ వల్ల ఉపయోగాలు గమనించినట్లయితే, మల్చింగ్ విధానంలో ఒక్కసారి మనం నీరు పారించినట్లయితే 20 నుంచి 30 రోజుల వరకు కూడా మనము నీటిని ఆదా చేయవచ్చు. ఈ వేసవి కాలంలో కావచ్చు, ఏదైనా ఎలినిలో అటువంటి ప్రభావాలు వచ్చినప్పుడు నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మల్చింగ్ వల్ల మనకి మొక్క వద్ద తేమ ఆరిపోకుండా ఉంటుంది. దీంతో మనకు మొక్క ఆరోగ్యంగా కూడా ఎదుగుతుంది. మల్చింగ్ విధానంలో కలుపును పూర్తిగా నివారించవచ్చు. దీనివల్ల మొక్క ఎదుగుదలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకు పంటల యొక్క సాగు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే, మనకు మల్చింగ్ వాడడం వల్ల కలుపు నివారణకు అవసరమైనటువంటి కూలీల యొక్క ఖర్చు మనము తగ్గించవచ్చు. అదేవిధంగా మల్చింగ్ సమయంలో అందించేటువంటి ఎరువులను మొక్క అధిక శాతం తీసుకుంటుంది. సో మనకు బాహ్య వాతావరణంలో వచ్చేటువంటి తెగుళ్లను కూడా నివారణ చేసుకోవచ్చు. మల్చింగ్ తో పాటు డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తే మనకు ప్రయోజనాలు చాలా వరకు ఉంటాయి. నీటిని చాలా పొదుపుగా వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఒక మొక్క నుంచి మరొక మొక్కకు తెగులు సోకేటువంటి అవకాశం కూడా ఉండదు. ప్రతి మొక్కకు మనకు కూలీలను పెట్టేటువంటి ఎరువులు అందించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఇళ్ల వద్ద గాని డాబాల మీద గాని చాలా మంది కూరగాయ పంటలు, రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు. వీరు మనము వాళ్ళు కూడా మల్చింగ్ పద్ధతి పాటించినట్లయితే మనము నీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మల్చింగ్ విధానంతో తోటల్లోని సేంద్రీయ ఎరువులు తయారు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎండాకాలం ముగిసిన తర్వాత, వర్షాలు ప్రారంభమైన తర్వాత, వాతావరణం కొద్దిగా చల్లబడిన తర్వాత మనకు ఐసీనియా పోటిడా, యూటిలస్ యూజినా వంటి రక వానపాములు వదిలితే తోటల్లోనే మనకు సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను కూడా మనము నియంత్రణ చేయవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిలువ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరే అవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు కాని ఎరువులు భూమి లోపలి పొరల్లో నుండి మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. దీనివల్ల పంట కాలం తర్వాత నేల తయారీ ఖర్చు కూడా మనకు ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము మల్చింగ్ ఆరు తడి పంటలకు వాడడం వల్ల చెప్పిన విధంగా చాలా వరకు మనకు ఖర్చుని ఆదా చేసుకోవచ్చు, కలుపు నివారణ రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా యొక్క తెగుళ్ళు నివారణ చేసుకోవడంతో పాటు ఈ రసం పీల్చే పురుగులు కూడా రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అనగా ఎలినినో ఎఫెక్ట్ అంటే అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం వల్ల, చాలా వరకు అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మల్చింగ్ ని రైతులందరూ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది వరకు రైతులకు ఎలినినో ఎఫెక్ట్ నుంచి మల్చింగ్ వాడడం వల్ల ఏ విధంగా మనము అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటల్ని కాపాడుకోవచ్చు తెలియజేయడం జరిగింది. అదే విధంగా దానితో పాటు నీటి నిర్వహణ అంటే వాటర్ మేనేజ్మెంట్, ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించడం వల్ల మనకు 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేయవచ్చు. అదే విధంగా ఇదే డ్రిప్ ద్వారా ఎరువులను అంటే నీటిలో కరిగేటువంటి ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతి అంటాము, ఎరువులను కూడా మనము అందించడానికి ఆస్కారం ఉంటుంది. వర్షపు నీటి సంరక్షణ కొరకు ఫామ్ పాండ్లు గాని, చెక్ డ్యాంలు గాని, రీఛార్జ్ పిట్లు గాని, కాంటూర్ బండ్లు గాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేల నిర్వహణ విషయానికి వచ్చినట్లయితే సేంద్రీయ ఎరువులు, ముఖ్యంగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, అదేవిధంగా బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడర్మా విరిడి మిశ్రమం వంటి వాటిని మనము వేసుకోవాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా

గ్రీన్ మాన్యూరింగ్ క్రాప్స్ అంటే పచ్చిరొట్టె ఎరువులు కూడా జనుము, జీలుగలు, వెల్వెట్ బీన్ వంటి వాటిని మనము పచ్చిరొట్టె ఎరువులని గ్రీన్ మాన్యూరింగ్ కూడా వేసుకుంటే మనకు ఈ ఉష్ణోగ్రత ప్రభావాన్ని మనం అధిగమించవచ్చు. నేలలో మనకు వీలైనంత వరకు సేంద్రియ కర్బన శాతాన్ని మనం పెంచుకునేటువంటి విధంగా మనము పంటలను సాగు చేసుకోవాలి. అదేవిధంగా కలుపు మొక్కలను వీలైనంత వరకు మనము తొలగించి వేసేయాలన్నమాట. అదేవిధంగా మనకు పోషక నిర్వహణ అనేది మనకు నేల పరీక్ష ఆధారంగా అంటే సాయిల్ టెస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ ఆధారంగా ఎరువులను వేసుకోవాలి. అధికంగా నత్రజని ఎరువులని వాడడం అనేది తగ్గించాలి. అదేవిధంగా మనకు ఈ పొటాస్ ఎరువును మొక్కలకు అందించడం వల్ల మొక్కలకు ఎండను తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని మనము పెంపొందించవచ్చు. సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్లయితే జింక్, బోరాను, ఐరన్, మెగ్నీషియము, మ్యాంగనీస్ మొదలగు సూక్ష్మ పోషకాలను మనకు అవసరాన్ని బట్టి ఆకుల పైన పిచికారీ చేయాలి. అదేవిధంగా మనకు తోట నిర్వహణ విషయంలో కెనపీ మేనేజ్మెంట్ అంటాము, ఎండిపోయినటువంటి కొమ్మల్ని గాని అదేవిధంగా క్రిస్ క్రాస్ బ్రాంచెస్ అంటే అడ్డంగా పెరిగిన కొమ్మల్ని ప్రూనింగ్ పద్ధతిలో కత్తిరించి వేసేసేయాలి. తర్వాత మనకి కాండం యొక్క మొదలు భాగంలో అంటే కాండం యొక్క మొదలు నుంచి ఒక 3 అడుగులు ఎత్తు వరకు సున్నం గాని లేదంటే బోర్డాక్స్ పేస్ట్ 3 అడుగుల ఎత్తు వరకు పూసినట్లయితే తెగులు రాకుండా ఉంటాయి, చెదలు కూడా రాకుండా ఉంటుంది. పసుపు రంగులో ఉన్నటువంటి స్టికీ ట్రాప్స్ ని మనకి పొలంలో పెట్టుకోవాలి. దానివల్ల మనకు తెల్లదోమ అనేది ఆకర్షించబడి దానికి అతుక్కుపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్లూ రంగులో ఉండేటువంటి స్టికీ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల మనకి తామర పురుగులు అనేటివి వాటికి అంటుకుని పోతాయి. ఫెరమోన్ ట్రాప్స్ అంటే పురుగును బట్టి మనకు హెలికోవర్ప ఆర్మీజెరా అంటే కాయలు తెలిచే పురుగును బట్టి దానికి హెలీలూర్స్ అనేటువంటి బుట్టలను అమర్చుకోవాలి. స్పోడోప్టరా లిటరా పొగాకు లద్ది పురుగు ఉన్నట్లే నివారణ చేసుకోవాలంటే స్పోడోలూర్ అనేటువంటి అమర్చి ఫెరమోన్ ట్రాప్స్ ని మనము ఏర్పాటు చేసుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. వాటిలో ప్రధానంగా మనకు జీవ శిలీంద్ర నాశినులు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ వీటిని ఖచ్చితంగా మనము పశువుల ఎరువు, వేపపిండి 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి గాని లేదంటే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ గాని 3 బాగా మిక్స్ చేసి బాగా కలిపి కొద్దిగా మనకు పశువుల ఎరువు తేమతో కూడి ఉండాలి. దాన్ని బాగా 7 రోజుల పాటు మగ్గబెట్టి దాన్ని మొక్కలకు ఒక మొదల భాగంలో వేసినట్లయితే భూమి ద్వారా వచ్చేటువంటి తెగుల్ని నివారణ చేసుకోవచ్చు. అదే విధంగా కొంచెము మొక్కలకి పోషకాలను కూడా అందించిన వాళ్ళం అవుతాం. ఇంకొక విధానంలో మనకు నులిపురుగులు అంటే భూమి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ అయినట్లయితే నులిపురుగులు కూడా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ నులిపురుగులను నివారణ చేసుకోవాలంటే జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా 1 టన్ను పశువుల ఎరువుకు 100 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి, 2 కిలోల సూడోమోనాస్ ఫ్లోరిసిన్స్, 2 కిలోల ఫాస్లోమైసిస్ లిలాసైనస్ ఈ మొత్తం 6 కిలోలు కలిపి 1 టన్ను పశువుల ఎరువుకి 7 నుంచి 15 రోజుల పాటు లేదా 10 రోజుల పాటు బాగా మగ్గబెట్టి భూమి అంటే బేసల్ అప్లికేషన్ గా అంటే మనకి భూమి తయారీ టైంలో గాని లేదా చెట్లకు బాగా వృద్ధి చేయబడినటువంటి ఈ మిశ్రమాన్ని వేసుకోవడం వల్ల నులిపురుగులు అనేటివి మనకు రాకుండా ఉంటాయి. అదేవిధంగా వేపపిండి ఖచ్చితంగా దుక్కిలో వేసుకోవాలి. దీనివల్ల కూడా మనము నులిపురుగుల్ని నివారణ చేయవచ్చు. మనకు ఇంకా జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా విత్తన శుద్ధి కూడా ట్రైకోడెర్మా విరిడి ద్వారా కానీ చేసుకున్నట్లయితే మనకు భూమి ద్వారా వచ్చేటువంటి తెగుల్ని నివారణ చేసుకోవచ్చు. దీనితో పాటు ఈ యొక్క పోషకాలని మొక్కలకు అందించడంలో భాగంగా జీవన ఎరువులు కూడా మనము ప్రధానంగా ఉపయోగించుకోవాలి. వాటిలో ప్రధానంగా పొటాసియం సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, వాస్కులార్ ఆర్బిక్యులార్ మైకోరైజా వంటి జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మొక్కలకు కావలసినంత ఎరువుల్ని అంటే మనకి నత్రజనిని, పొటాస్ని, ఫాస్ఫరస్ ని మొక్కలకు అందుబాటులోకి తీసుకొచ్చేది.

విధంగా ఈ జీవన ఎరువులను కూడా వాడుకోవాలి. పంటల వారీగా గమనించినట్లయితే మామిడి విషయంలో ఖచ్చితంగా మనకు ప్రస్తుతం ఈ జూన్ జులై టైంలో కత్తిరింపులు అనేటివి చేసుకోవాలి. ఈ కత్తిరింపులు చేసేటప్పుడు ఈ తెగులు సోకినటువంటి కొమ్మల్ని కానీ

0: అందించాలి. టమోటా విషయానికి వచ్చినట్లయితే టమోటాని ప్రొటెక్టర్ స్ట్రక్చర్ షేడ్ నెట్ విధానంలో షేడ్ నెట్ల కింద సాగు చేసినట్లయితే మనకు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా క్రిటికల్ స్టేజెస్ ఆఫ్ ఇరిగేషన్ అంటే అవసరమైన సమయంలో టమోటా విషయానికి వచ్చినట్లయితే పూత ఏర్పడే సమయంలోను పూత పిందే ఏర్పడే సమయంలోను కాయ ఎదుగుదల సమయంలో తప్పనిసరిగా మనము నీరు అందించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంటుంది మనకు. ఈ విధంగా వాతావరణం యొక్క ఆధారితంగా ఈ యొక్క పద్ధతులన్నిటినీ పాటించడం వలన ఈ అధిక ఉష్ణోగ్రతల నుంచి మనము పంటల్ని సంరక్షించవచ్చు. ఇంకొక విధంగా మనము గమనించినట్లయితే గాలి నిరోధక చెట్లు వరసలు అంటాం, అంటే విండ్ బ్రేక్స్ ను కూడా మనము ఈ పండ్ల తోటల్లో చుట్టూ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఉష్ణోగ్రతల్ని నియంత్రించ చేయవచ్చు, అధిక గాలి వేగాన్ని కూడా మనము నియంత్రణ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటించడం, మల్చింగ్ చేసుకోవడం, సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడడం, నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేయడం, చీడపీడల నివారణలో జీవ నియంత్రణ పద్ధతులు వాడుకోవడం, అదేవిధంగా వర్షపు నీటిని ఆదా చేయడం వలన వాతావరణ సూచనలను అనుసరించి చేయడం వలన ఈ ఎలినో ఎఫెక్ట్ నుంచి మన ఉద్యాన పంటలని కాపాడుకోవచ్చు. మనం ముఖ్యంగా చేయకూడని పనులు ఏమి అంటే అధికంగా నత్రజని ఎరువులను ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు, అవసరమైన మంతం వరకు మాత్రమే నత్రజని ఎరువులను వాడాలి. మధ్యాహ్నం బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం నీరు చెట్లకు పెట్టకపోవడమే మంచిది. దానివల్ల ఏమైతుందంటే త్వరగా ఆవిరిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నేలను బహిర్గతంగా ఉంచకూడదు, అంటే బాగా ప్లవ్ చేయడం కానీ లేదంటే అంటే బాగా దున్నకాలు చేయడము, బాగా ఎండ ఉన్నప్పుడు అలా చేయకూడదు. అలా చేయకుండా మనకి ఒకవేళ ఆ విధంగా చేసిన వెంటనే మనము మల్చింగ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైన వరకు మాత్రమే నీళ్లు పెట్టాలి, అధికంగా నీళ్లు అనేటివి పారించకూడదు. పురుగు మందులను కూడా అనవసరంగా అంటే అవసరం లేకుండా కూడా వాడకూడదు. ఈ విధంగా అన్ని రకాల వాతావరణ ఆధారిత సూచనలు రైతులు పాటించినట్లయితే ఈ ఎలినో ప్రభావం నుంచి ఉద్యాన పంటలని మనము కాపాడుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి అంటే పంటల బీమా మరియు ఆర్థిక ప్రణాళిక కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో మనకు వాతావరణ ఆధారిత పంట బీమా పథకాల్లో మనము పంటల్ని నమోదు చేసుకోవాలి. ఇన్పుట్ ఖర్చులను తగ్గించేటువంటి పద్ధతులను మనము తెలుసుకొని దానికనుగుణంగా మనము పాటించాలి. అదేవిధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మార్కెటింగ్ సదుపాయాలు పొందడం వల్ల కూడా మనము అంటే అధిక నష్టం వాటిల్లకుండా మనము చేయవచ్చు. దీనితో పాటు మనకి పంట ఒత్తిడి నిర్వహణ అంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఆకులపై నీళ్లను పిచికారీ చేయడం కూడా ఒకటి మనము అధిక ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు. తేమ ఒత్తిడిలో అధిక నత్రజని ఎరువు వాడకం పూర్తిగా తగ్గించి వేసేయాలి. పొటాషియం ఎరువుల ద్వారా అంటే ఎండ ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండ ఒత్తిడిని తట్టుకునేటువంటి స్వభావాన్ని మనము పొటాషియం ఎరువులు వాడడం ద్వారా మనము ఎండ ఒత్తిడిని తట్టుకునే విధంగా చేయవచ్చు. ఈ విధమైనటువంటి అన్ని పద్ధతులను పాటించడం ద్వారా ఎలినో ప్రభావం నుంచి ఉద్యాన పంటల్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కావున రైతులందరూ పైన చెప్పబడినటువంటి అన్ని యాజమాన్య పద్ధతుల్ని రైతులు పాటించి ఈ అధిక ఎండ ప్రభావం నుంచి ఉద్యాన పంటల్ని కాపాడుకోవాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు పాడి పంటల కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో ఎల్నినో సమస్యల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 8 గంటలకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు ప్రసారమవుతుంది.
1: ప్రతిభకు ప్రోత్సాహం, వికసిత్ భారత్ కు బాట. హనుమకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి.
2: వికసిత్ భారత్ కు దోహదం చేసేటువంటి క్రీడా పథకాల విషయానికి వస్తే, ఆరోగ్యవంతమైనటువంటి యువతే బలమైన దేశానికి పునాది. క్రీడలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడా వేదికల పైన భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారులకు శిక్షణ, ఆర్థిక సహాయం, మౌలిక వసతులు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం, ఫిట్ ఇండియా ఉద్యమం, NSDF, సాయి శిక్షణ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునేందుకు గాను మనకు హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి ముందుగా తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: సార్ చెప్పండి, ముందుగా ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంత ముఖ్యమైనది, యువతకు క్రీడలు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయంటారు?
3: ఎన్నో పథకాలున్నా క్రీడలకు ఆరోగ్యపరమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రీడల వల్ల యువతలకు శారీరక దృఢత్వము మేలుకొరుతుంది. దాంతోపాటు క్రమశిక్షణం కూడా, ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు గెలుపు ఓటమిలను వాళ్లకు ప్రయత్నాలు చేసుకుంటే ముందస్తు అంతర్జాతీయ క్రీడలకు వెళ్లాలో అనేది వాళ్లకు తెలిసిపోతుంది. ఈ భారతీయ క్రీడలలో సాధించే విజయాలలో దేశాన్ని ముందస్తు తీసుకోవడానికి యువత ఎంతో అవకాశం ఉంటది. అలాగే ఆరోగ్యంగా యువతకు ప్రభావితమైన క్రీడలే వికసిత్ భారత్ కు బలమైన పునాది వేస్తుందని తెలియజేస్తున్నాను.
2: అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఖేలో ఇండియా కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందంటారు?
3: ఖేలో ఇండియా మాత్రం చాలా అద్భుతమైన స్కీమ్ తోటి ముందుకెళ్తుందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం లేక చాలా మంది వెనుకబడుతున్నారు. ఇలాంటి ప్రతిభ గుర్తించి అభివృద్ధి చేయడంలో ఖేలో ఇండియా ముందుగున్నది, ముఖ్య వేదికగా నిలుస్తుంది. ప్రతిభ అన్వేషణ శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతులు మరియు అభివృద్ధి ద్వారా గ్రామీణ యువతలకు కూడా జాతీయ స్థాయికి ఎదగనీకి మళ్ళా ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఖేలో ఇండియా ముందస్తు లభిస్తుందని మనము తెలియగలుగుతాం.
2: ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రీడా మౌలిక వసతులు, అదేవిధంగా వారి పోటీలకు అవకాశాలు ఎలా అందుతున్నాయంటారు?
3: ఖేలో ఇండియా ద్వారా మనకు ప్రతిభావంతులైన క్రీడాకారులు గుర్తిస్తున్నాము. వారికి శిక్షణకు అవసరమయ్యే క్రీడా సౌకర్యాలు, పోటీలో పాల్గొండే అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా క్రీడాకారులకు ప్రారంభ దశలోనే సరైన కోచింగ్ ఇవ్వడము, అన్ని వసతులతో కూడుకున్న అభివృద్ధి చేయడంలో దీని ముఖ్య ఉద్దేశం ఒకటండి.
2: ఇదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో TOPS అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
3: మంచి క్వశ్చన్ అడిగారు. ఈ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది ప్రధానంగా అత్యున్నత స్థాయికి రాణించే క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలు పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. భారత క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ ఉద్దేశించి దీంట్లో మెయిన్ పాత్ర ఏంటంటే ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మకమైన పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు అవసరమైన శిక్షణ మరియు పరికరాలు, పోటీ అనుభవం వంటి అంశాల్లో మద్దతు అందించడం దీని ప్రత్యేకంగా ఉంటుందండి.
2: ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యేటువంటి క్రీడాకారులకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా ఎలాంటి ఆర్థిక శిక్షణ సహాయం అందుతుందంటారు?
3: క్రీడాకారులకైతే మనము ఈ టాప్స్ నుంచి అవసరాన్ని బట్టి విదేశాలలో శిక్షణ మరియు అంతర్జాతీయ పోటీల పాల్గొనడంలో అత్యున్నత స్థాయి కోచ్లను, ప్రతిభావంతులైన క్రీడలను ఆర్థిక పరిమితుల కారణంగా తమ శిక్షణకు రాజీ పడకుండా ప్రపంచ స్థాయి పోటీలు సిద్ధమయ్యే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నామండి.
2: జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం వల్ల ఎలాంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయంటారు?
3: జాతీయ క్రీడా సమాఖ్యాలైతే వివిధ క్రీడల్లో క్రీడాకారులకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం అందించే సహాయం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం, కోచ్లను నియమించడం, క్రీడా పరికరాలను సమకూర్చడము, అంతర్జాతీయ పోటీల క్రీడాకారులను పాల్గొనించడము వంటి కార్యక్రమాలు చేపట్టుతానే మెరుగైన శిక్షణ లభించే అవకాశం కూడా ఉంటుందండి.
2: ఈ ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం క్రీడాకారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఎలా ఉపయోగపడుతుందంటారు?
3: ఫిట్ ఇండియా మూమెంట్ అనేది లక్ష్యం కేవలం పథకాలకే సాధించే క్రీడాకారులకు తయారు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ పై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం అండి. నడక, ఎగ్జాంపుల్ వ్యాయామం, యోగా, క్రీడలు వంటి శారీరక కార్యక్రమాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవన శైలి అమలుపరచుకోవచ్చు. పాఠశాల విద్యార్థుల నుంచిలే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని అనుగుణంగా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
2: నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ NSDF ద్వారా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు అందుతున్నటువంటి సహాయం గురించి వివరించండి.
3: NSDF ద్వారా మనము చాలా మంది క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ ఇప్పిస్తూ అవసరమైన క్రీడా పరికరాలు అందిస్తూ వాళ్లకు ఆర్థికంగా సహాయం అందిస్తూ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడం ద్వారా ప్రతిభను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందండి ఈ స్కీమ్.
2: ఇవే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి శిక్షణా కేంద్రాలు యువ క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాయంటారు?
3: దేశవ్యాప్తంగా క్రీడలో ప్రతిభను గుర్తించి క్రీడాకారులను శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళను కోచ్లను తీర్చిదిద్దడానికి మనకు పాఠశాలలో NSNIS ఉంది. అలాగే అక్కడ అంతర్జాతీయ పాల్గొనే క్రీడాకారులకు కేంద్రంగా స్పోర్ట్స్ అథారిటీ ఇండియా ఒక సంస్థ ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో యువత పాఠశాలలకు కూడా కళాశాలలకు క్రీడా వ్యూహాలకు సంబంధిత ఎంపిక పరీక్షలు కూడా ట్రయల్స్ గురించి చాలా తెలియజేస్తుందండి స్పోర్ట్స్ అథారిటీ ఇండియా. దీని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది క్రీడాకారులందరికీ.
2: ఆరోగ్యవంతమైనటువంటి యువత, ప్రతిభావంతమైనటువంటి క్రీడాకారులు, అంతర్జాతీయ పథకాలు, ప్రపంచ క్రీడా శక్తిగా భారత్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు మీ యొక్క సందేశం ఏమిటంటారు?
3: నా సందేశం ఒకటే సార్, క్రీడలు జీవితంలో భాగం చేసుకోవాలా. తల్లిదండ్రులు చదువులకే కాకుండా పిల్లలను ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలను కంపల్సరీ ఒక పీరియడ్ గా క్రీడా పథకాలను, శిక్ష అవకాశాల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రతిభావంతుడైన క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించడానికి, ఆరోగ్యవంతమైన యువతకు బలమైన క్రీడా వ్యవస్థకు అంతర్జాతీయ విజయాలకు ఈ వికసిస్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ.
2: పథకాల విషయానికి వస్తే ఈ పథకాల్లో మీ దగ్గర అంటే హన్మకొండ జిల్లా యువజన అదే విధంగా క్రీడా అధికారిగా ఇక్కడి నుండి ఎంతమంది విద్యార్థులు సంవత్సరానికి అంతర్జాతీయ స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని మీరు ప్రోత్సహించడం జరుగుతున్నది, వాళ్ళు ఏ ఆటలలో రాణించడం అనేటువంటి జరుగుతుంది?
3: మాకు మొన్ననే హ్యాండ్బాల్ లో మనకు అంతర్జాతీయ స్థాయిలో మన హన్మకొండ యువకులకు మన RSS హాస్టల్ నుండి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అలాగే షటిల్ లో కూడా చైనాలో ఒక బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా అందిస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి చాలా మంది జాతీయకు అంతర్జాతీయలో అన్ని గేమ్లు ప్రజెంట్ ఇప్పుడే మన దగ్గర 13 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాని నుంచి చాలా మంది అంతర్జాతీయకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా జాతీయకు మరి అంతర్జాతీయ అందించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కోచ్లు కూడా వారి యొక్క శిక్షణతోటి పిల్లలను పొద్దున సాయంత్రం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నా సార్.
2: ఇదే కాకుండా మీరు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులకు కూడా ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో కూడా మీ దగ్గర నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు మెడల్స్ సాధించడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు
3: సార్? మేము ఎవ్రీ ఇయర్ ఒక 1500 మంది పైననే మనకు సమ్మర్ క్యాంప్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ హన్మకొండకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అనేది కొత్తగా మనకు కల్పించడం జరిగింది. చింతనూరున ఓపెనింగ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాని ద్వారా రాబోయే రోజులలో ఇప్పుడు 4th మొన్ననే 5th

0: ఏటీ మెంబర్స్, ఫోర్త్ క్లాస్ కి ఏటీ మెంబర్స్ తోటి మనం శిక్షణ ప్రారంభించుకున్నాము. వాళ్లను రాబోయే తరానికి కాబోయే ఛాంపియన్స్ గా తీర్చిదిద్దడంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఏదైనా గానీ ఇప్పుడు స్టేడియం నిర్మించుకోవడానికి 35 ఎకరాల నుంచి 50 ఎకరాల మధ్యలో ప్రతిపాదనలు పంపించాము. అలాగే ఇప్పుడు దీనికి అలాజినేషన్ అనేది హ్యాండింగ్ ఓవర్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నది. ల్యాండ్ కన్ఫర్మ్ గానే దాన్ని మేము మా స్పోర్ట్స్ ఆర్ట్ తెలంగాణ డిస్టిక్ట్ ప్రధాని హన్మకొండ మేము సద్వినియోగం చేసుకుని దాన్ని ఒక 10 ఈవెంట్స్ ను ఫర్దర్ ఫ్యూచర్ లో మొత్తం ఇండోర్ స్టేడియం నిర్మాణాలతో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు పాల్గొనే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాననేసి ఆ నమ్మకంతో ముందస్తు ఈ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం సార్. ఇది మా భవిష్యత్ రిపోర్ట్. అయితే
1: భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంది. గతంలో మీ ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మీరు కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఎంత మంది జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది, ఎంత మందికి పథకాలు అనేటువంటిది రావడం జరిగిందంట
0: సార్? నేను కోచ్ ఉన్న రోజులలో అయితే నేషనల్ సిల్వర్ మెడల్ అలాగే నేషనల్ గోల్డ్ మెడల్ చాలా మంది జాతీయ స్థాయికి బాస్కెట్ బాల్ గేమ్ లో చాలా స్టేట్ గోల్డ్ అండ్ యూనివర్సిటీ ప్లేయర్స్ ను చాలా మందిని తీర్చిదిద్దాను. అలాగే ఇప్పుడు కూడా రాబోయే రోజులలో కూడా చాలా ఈవెంట్స్ ను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కొత్త ఈవెంట్స్ ను కూడా సపోజ్ పికిల్ బాల్ ను ఇంకా తర్వాత జాతీయ గేమ్ ఎక్కడ హాకీ లేదండి దాన్ని మేము కంపల్సరీ ఈ స్పోర్ట్స్ స్కూల్ లో టర్ఫ్ కోర్ట్ తోటి నిర్మిస్తామనేసి హామీ ఇస్తున్నామండి. ఇంకా ఏ గేమ్స్ అయినా కూడా ప్రోత్సహించడానికి కూడా ఎవరైనా ప్రతిభావంతులు వాళ్లకు ఏది లేకున్నా కూడా మేము మా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళెంబడి ఉండి వాళ్ళ సహాయకాలు అందించి ముందస్తుగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానండి.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు పథకాల కోసం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి, క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి, దేశభక్తికి పునాది వేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికి తీసి వారికి సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించినప్పుడే భారత క్రీడాశక్తి మరింత బలోపేతం అవుతుంది. వికసిత్ భారత్ లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన యువ భారతాన్ని నిర్మించడమే. మరి మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలిపినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అందరికి థ్యాంక్ యూ అని.
2: క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్ కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయమైనారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయ్.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు

0: సందర్శించని సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బొమ్మ గారు, నేను కూడా వింటాను కదా.
0: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00 కావస్తుంది. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీగీతాలు. ఈనాటి మన కార్యక్రమంలో మొదటి వాట్సాప్
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటూ
2: ప్రతాప్ గారు కోరుకుంటున్నారు. సంతోషం చిత్రం నుంచి రాజేష్ మరియు ఉష ఆలపించిన యుగలగీతం, సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
4: ప్రగతి పదంలో భారతదేశం ప్రసంగం వింటారు. రచన శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక.
5: ఒక దేశం ప్రగతి పథంలో పయనించాలంటే ఆ దేశాన్ని పాలించే వ్యక్తి దార్శనిక దృక్కోణం కలిగి ఉండాలి. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాలి. భవిష్యత్ ప్రగతిని మనోనేత్రంతో దర్శించగలగాలి. దేశాన్ని ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేయిస్తూనే విశ్వవేదికపై విజయగీతికలను ఎగురవేయగలగాలి. ఇప్పుడు భారతదేశం ఆ స్వర్ణపథంలోనే పయనిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అన్ని రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు సాంఘిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే సామాజిక చైతన్యంతో ప్రజాజీవన గతివేగాన్ని ప్రగతి పరుగులు తీయిస్తున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, నవభారత నిర్మాణమే ధ్యేయంగా కొత్త ఒరవడిలో సాగుతున్న ఆ ప్రగతి ప్రయాణంలో పసిబిడ్డల సంరక్షణ నుంచి సుకన్య సమృద్ధి యోజన పథకాల వరకు, యువత ఆలోచనలకు రూపమిచ్చే సూక్ష్మ రుణాల చేయూత నుంచి దేశ రక్షణ, ఆర్థిక రంగాల స్వావలంబనకు దోహదం చేసే అణ్వస్త్రాల ప్రయోగాల వరకు అనేక పథకాలకు ఊతమిస్తూ భారత్ను ప్రగతి మార్గంలో పయనింపచేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మనిషి ఎదుగుదలకు బీజం తల్లి గర్భం నుంచే ఆరంభం అవుతుంది. అందుకే మాతా శిశు సంరక్షణ కోసం జననీ సురక్ష యోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం మాతృవందన యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాలింతలకు ఆర్థిక చేయూతనందిస్తూ వారి ఆహార భద్రతకు ఆసరాగా నిలుస్తోంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన పరిశుభ్రమైన తాగునీటిని మారుమూల ప్రాంతాలకు సైతం అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా మంచినీటి కుళాయి కనెక్షన్లను మంజూరు చేసింది. కొత్త చెరువులు, ఇంకుడుగుంతల తవ్వకాలు, నీటి శుద్ధి యంత్రాల ఏర్పాట్లు వంటి అనేక చర్యలతో ప్రజాజీవన వ్యవస్థను పరవళ్లు తొక్కిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. తరాలు మారుతున్నా, అంతరాలు చెరిగిపోతున్నా, మార్పులకు నోచుకొని అనేక వ్యవస్థల్లోని లోపాలను సరిచేస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. విద్యా వ్యవస్థలో కీలకమైన ఈ నిర్ణయం భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో మోదీ దార్శనికతను తేటతెల్లం చేస్తోంది. బాల్యం ఓ అందమైన జ్ఞాపకం. దానిని ఆశలు, ఆశయాలకు అనుగుణంగా మలుచుకుని అవకాశాల్ని అందుకోవాలే తప్ప పోషకాహార లోపంతో అనారోగ్యాల బారిన పడి ఆ బాల్య స్మృతులకు భంగం వాటిల్లకూడదన్న సమున్నతమైన ఆలోచనల నుంచి రూపొందిన పథకమే పీఎం పోషణ్ అభియాన్. ఈ పథకం కింద ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం కింద పోషకాహారాన్ని అందిస్తోంది

కేంద్ర ప్రభుత్వం 10వ తరగతి తరువాత ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు అర్హులైన వారికి స్కాలర్షిప్ కింద ఆర్థిక చేయూతనందిస్తూ వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం. ఇక భారత్ గతిశక్తిని పెంపొందింప చేయడంలో యువతది అగ్రస్థానం. దేశ ప్రగతిలో వీరి భాగస్వామ్యం ఎంతో కీలకం. కొత్త ఆలోచనలతో పరవళ్లు తొక్కే యువతరాన్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు నరేంద్రమోదీ. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఆలోచనలకు ఊతమందిస్తూ లక్షలాది పథకాలకు జీవం పోసిన దీని ద్వారా దాదాపు 24 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించాయి. ఇక అన్నదాతకు అన్నింటా అగ్రపీఠం వేస్తూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఏడాదికి 3 పర్యాయాలు సాగుకు చేయూతనందిస్తోంది. ఈ పథకం 2019లో ప్రారంభమైన అనతి కాలంలోనే 4 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని దేశవ్యాప్తంగా 9 కోట్ల 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి రైతాంగానికి ఆర్థిక భరోసా కల్పించింది. కిసాన్ సమ్మాన్ నిధిని అందుకున్న లబ్దిదారుల్లో ప్రతి 4లో ఒకరు మహిళలు కావడం విశేషం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు అగ్రస్థానమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. రక్షణ రంగంలోనూ వారికి సముచిత స్థానాన్ని కల్పించే చర్యలకు శ్రీకారం చుట్టారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళాభివృద్దికి కొత్త పథకాలను ప్రారంభించారు. డ్రోన్ల సాయంతో వ్యవసాయం చేయడంలోనూ స్త్రీలకు తర్ఫీదునందించి నమో డ్రోన్ దీదీ, లఖపతి దీదీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళాభ్యున్నతికి పాటుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇక మహిళల వంటచెరకు అవసరాలను తీర్చేందుకు వారు అనారోగ్యాల బారిన పడకుండా తీసుకువచ్చిన పథకమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ పథకం కింద బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్న మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించింది కేంద్ర ప్రభుత్వం. 2016 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లను మంజూరు చేశారు. ఇంటి యజమానిగా మహిళలకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ రూపొందిన ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు వంటచెరకు కష్టాల నుంచి విముక్తి లభించింది. ఇక ఆరోగ్య అవసరాలకు ఆసరాగా నిలుస్తూ కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది ఆయుష్మాన్ భారత్. ఈ పథకం కింద అర్హులైన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు, గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత వైద్యం అందుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 12 కోట్లకు పైగా కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ సేవల సౌలభ్యాలను ఉపయోగించుకునే అర్హతను కలిగి ఉన్నాయి. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆయుష్మాన్ వందన పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు దాటిన వృద్ధులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తోంది. దాదాపు 6 కోట్ల మంది వయోజనులకు లబ్ది కలిగేలా ఈ పథకాన్ని విస్తరించి వారి ఆరోగ్య భద్రతకు ఆసరాగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. సమృద్దిగా ఉన్న ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకుంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని సముపార్జించుకోగలిగితే సరిగ్గా ప్రధాని మస్తిష్కంలో విరిసిన ఈ ఆలోచనకు కార్యరూపమే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సోలార్ ప్యానెల్స్ను అమర్చుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందిస్తూ ప్రజలకు ఉచిత సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వారి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడుతోంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు లబ్ది చేకూరుతోంది. తొలుత ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో

0: కేవలం 2.8 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రస్తుతం 165 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దూసుకుపోతూ సౌరశక్తి వినియోగంలో భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేస్తోంది మోదీ సర్కార్. పీఎం జన్ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిపించి 3.15 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు అందేలా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో 46 కోట్ల ఖాతాలు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉండగా 33 కోట్ల ఖాతాలకు మహిళలే లబ్ధిదారులు కావడం గమనార్హం. అర్హత ఉన్నవారికి అవకాశాలు, అవకాశాలు కలిగిన వారికి అర్హతలు సాధించగలిగేలా రుణాలిచ్చి ప్రోత్సహిస్తోంది పీఎం ముద్రా యోజన. ముద్రా యోజన పథకం కింద చిన్నస్థాయి వ్యాపారాలు చేసుకునే వారికి పూచీకత్తు లేని రుణాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2015 సంవత్సరంలో ప్రారంభమైన ముద్రా యోజన ఇప్పటి వరకు 57 కోట్ల లోన్లను మంజూరు చేసింది. 40 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని చిరు వ్యాపారులకు లోన్ల రూపంలో అందించి వారి ఆర్థిక ప్రగతికి బాసటగా నిలిచింది. ముద్రా యోజన కింద 1.12 కోట్ల ఉద్యోగాల కల్పన కూడా జరిగిందంటే ఈ పథకం ఎంతగా ప్రజల్లో అల్లుకుపోయిందో అర్థమవుతుంది. ఇక తీర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వాణిజ్యపరంగా వారిని అభివృద్ది పథంలో పయనింపచేసేందుకు, నౌకాయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు, అంతర్గత జలమార్గాలను విస్తృతంగా వినియోగించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకం సాగరమాల. 6 లక్షల కోట్ల పెట్టుబడితో 845 ప్రాజెక్టులతో సాగరమాల శరవేగంగా దూసుకుపోతోంది. జనజీవన స్రవంతిని జాగృతపరుస్తూ అభివృద్ది తీరాల తేలియాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2.5 దశాబ్దాల రాజకీయ ప్రగతి ప్రస్థానంలో ఆయన ఆలోచనల నుంచి జాలివారిన కొన్ని మచ్చుతునకలివి. కేవలం ఇవే కాదు, జాతీయ రహదారుల అనుసంధానం, టన్నెళ్ల నిర్మాణాలు శరవేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశ ప్రగతికి దోహదం చేసే న్యాయ వ్యవస్థల సవరణలు, ఆర్థిక రంగాన్ని అనంత వేగంతో పరుగులు తీయిస్తున్న యూపీఐ విధానాలు, ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్థవంతమైన పాలనకు నిలువెత్తు సాక్ష్యాలు, నవభారత నిర్మాణానికి ఆ ప్రజానేత పరిచిన బంగారు బాటలు. భారత్ ఇదే దార్శనిక గమనంతో ముందుకు సాగితే, ఆ ఆలోచనల అడుగుజాడల్లో మనమంతా కలిసి పయనిస్తే 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. భారతదేశపు కీర్తి పతాక విశ్వవేదికపై విహంగ వీక్షణం చేస్తుంది. దేశఖ్యాతి అజరామరమై నిలుస్తుంది.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ప్రగతి పథంలో భారతదేశం ప్రసంగం విన్నారు. రచన శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:12. వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మొదటి వాట్సాప్ విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు కోరుకుంటున్నారు. సంతోషం చిత్ర నుంచి రాజేష్ మరియు ఉష ఆలపించిన యుగల గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మరియు పున్నం వెంకటేశం మరియు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలతో చిత్ర నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, భాస్కర్ పట్ల సాహిత్యం, సాగర్ మరియు గీతామాధురి ఆలపించిన యుగల గీతం.

ఇతర మైల్తో చిత్రించి బ్యూటిఫుల్ ట్రెండియస్ సాంగ్ నేత మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినిమా గీతాలు. అండ్ ఇవాళ మనకు చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, కాకపోతే ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతల పేర్లు ఏంటంటే ఒకసారి చూసేద్దాం, ఎందుకంటే కార్యక్రమం కూడా ముగింపు సమయానికి వచ్చేసింది కాబట్టి. ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన వారు పాపినేపాలెం నుంచి నల్లమ్మ గారు మనకు మెసేజ్ పంపించారు. అండ్ అలాగే పశ్చిమ సింహం చైభాష జార్ఖండ్ జిల్లా నుంచి శివ్ గోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష మరియు కుటుంబ సభ్యులు. అలాగే హైదరాబాద్ నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి మరియు కృపా

మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద మరియు జానకిరాజు మెసేజ్ పంపించారు. వీరితో పాటు మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్ మరియు కుటుంబ సభ్యులు కూడా మనకు మెసేజ్ చేశారు. అలాగే కర్ణాటక పెత్తనహల్లి నుంచి సుబ్రహ్మణి గారు మెసేజ్ పంపించారు. బెంగళూరు నుంచి జయలక్ష్మి మరియు ప్రేమలేఖ గారు మనకు మెసేజ్ చేశారు. వీరితో పాటు బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్ మరియు ఫ్రెండ్స్ మెసేజ్ పంపించారు. అలాగే గణగల్లు గ్రామం నుంచి లక్ష్మమ్మ, కిషోర్ మరియు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్ళ నుంచి షేక్ తబలా మస్తాన్, భాష మరియు కుటుంబ సభ్యులు అలాగే ఫ్రెండ్స్ మెసేజ్ పంపించారు. వీరితో పాటు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అలాగే నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి మరియు కుటుంబ సభ్యులు కూడా మనకు మెసేజ్ చేశారు. వీరితో పాటు నారాయణపేట జిల్లా ఉట్కూరు గ్రామం నుంచి అరుణ, మోహన్, దివ్యాభాయ్, అజయ్ మరియు శృతి గారు మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద మరియు ఆయేష మనకు మెసేజ్ పంపించారు. సో ఇవాళ కార్యక్రమంలో మనకు మెసేజెస్ పంపించిన శ్రోతలందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా వసంతం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ మరియు సుజాత ఆలపించగా ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం ఇప్పుడు మీకోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత పదేళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తరువాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న కలను దార్శనిక విధానాలు కఠోర శ్రమతో భారత్ తప్పక సాకారం చేసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాలలో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో దిగుమతులను పెంచేందుకు ప్రయత్నాలు జరిగేవని ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందన్నారు. 2015 నుంచి 2025 వరకు ఉన్న దశాబ్దంలో స్వాతంత్ర్యానంతరం అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ది నమోదైందని, సంకల్పం స్పష్టంగా ఉండి విధానాలు సుస్పష్టంగా రూపొందించినప్పుడు ఇటువంటి పరివర్తన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తన మొత్తం రాజకీయ ప్రయాణం దేశ ప్రజలు తనపై ఉంచిన అచంచల విశ్వాసం, అందించిన మద్దతుతో ముడిపడి ఉందని చెప్పారు. దేశం కోసం పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం ఇదేనని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: ఆజం ఖుద్ హీ అప్నీ నియతి కే నియంతా హై, యే సమయ హై జబ్ హమ్ ఏక్ దేశ్ కే రూప్ మే బడే లక్ష్య రఖే, హమే ఐసా భారత్ బనానా హై, టూరిజం కీ బాత్ హో, పఢాయీ కీ బాత్ హో, మనోరంజన్ కా డెస్టినేషన్ హో, టెక్నాలజీ మే భారత్ కా డంకా పూరే విశ్వ మే బజే, లక్ష్య ఐసే హో కి హర్ క్షేత్ర మే తిరంగా శాన్ సే లహరాయే, ఆజం ఖుద్ హీ అప్నీ.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గురుగ్రామ్లో జరిగిన వికసిత్ భారత సంకల్ప సభ సేవాజ్యోతి యాత్రలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని ఒక చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలన, దేశ మౌలిక సదుపాయాలను అత్యున్నత స్థాయికి తీసుకురావడం వంటి ముఖ్యమైన విజయాలను అందుకోగలిగాయని చెప్పారు.
3: ये 25 साल में गरीबी से मुक्ति, सुरक्षित भारत, धारा 370 हटाना, नक्सलवाद समाप्त करना, राम जन्मभूमि और काशी विश्वनाथ का मंदिर बनाना, देश में इंफ्रास्ट्रक्चर को ऊपरी सीमा तक ले जाना और 25 करोड़ गरीबों को गरीबी रेखा से ऊपर उठाना.
1: ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసీ 2026 సన్నాహకాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ జీఎస్ఎంఏ బోర్డు సభ్యులతో న్యూఢిల్లీలోని సేవాతీర్థిలో ఈ సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలన్నారు. సమాజంలోని ఏ వర్గం కూడా అభివృద్ది ప్రయోజనాలకు దూరం కాకుండా ఉండేందుకు సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని చెప్పారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రజలకు సాంకేతికత, డిజిటల్ సేవలు అందుబాటు ధరల్లో లభించేలా చూడాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ సేవలు అందరి

0: అందరికీ సులభంగా సమానంగా అందుబాటులోకి వచ్చినప్పుడే సాంకేతిక పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈరోజు కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ
1: of this month to deliberate and decide. In this global backdrop, the MPC met on 5th, 6th and 7th of this month to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAB by 25 basis points to 5.5%.
0: అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి రియల్ జీడీపీ వృద్ది 7.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి దాడులు వాణిజ్య నౌకా రవాణాకు ముప్పు కలిగించడంతో పాటు సముద్రయాన సమాచారాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ రోయడ్ మమడోవ్పై దాడి జరిగిందని తెలిపారు. ఆ నౌకలో 3 భారతీయులున్నారని వారంతా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే వారిలో ఒకరికి గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే టోగో జెండాతో ప్రయాణిస్తున్న ఆల్ఫా వాటన్ అనే మరో నౌకపై కూడా నిన్న దాడి జరిగినట్లు రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. నల్ల సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని త్వరగా పునరుద్ధరించేందుకు చర్చలు దౌత్య మార్గాలను అనుసరించాలని భారత్ మరోసారి పిలుపునిస్తోందని జైష్వాల్ తెలియజేస్తూ
2: चार ढाज पर पिछले सवा दिन में हमला हुआ. जिस प्रकार का ये खतरा एक तरीके से वाणिज्य जहाजों के लिए और हमारे लोगों के लिए पैदा करती है, इससे हमको बहुत चिंता है और इस कारण से हम लोग फिर से एक बार आह्वान करते हैं कि संवाद का रास्ता अपनाया जाए ताकि शांति फिर से लौटे. और ये जो टारगेट किया जाता है कमर्शियल वेसल को, जहाज को, ये बंद होना चाहिए और जो अंतर्राष्ट्रीय जलमार्ग है उसके रास्ते वो पूरे बिना किसी रुकावट के आजाद ढंग से चलते रहना चाहिए.
0: పటిష్టమైన వాతావరణ చర్యలు చేపట్టడంతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలును వేగవంతం చేయాలని భారత్ ఉద్ఘాటించింది. ఫిజీలో జరుగుతున్న ప్రీ కాప్ 31 సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ వాతావరణ మార్పులకు సంబంధించిన అవగాహనలో ఉన్న అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఆమోదించిన ప్రతిపాదనలను నెరవేర్చడంతో పాటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్య సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ రక్షణ అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు సాధికారత పొంది సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ది చెందిన భారతదేశం సాధించాలనే సంకల్పం నెరవేరుతుందన్నారు. మహిళల్లో భద్రత, గౌరవ భావాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, భారతదేశ బలం మహిళా శక్తిలోనే ఉందని నరేంద్ర మోదీ గట్టిగా విశ్వసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా పారా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకదారులుగా పారా ఒలింపిక్ ఛాంపియన్ ప్రమోద్ భగత్, భావినా పటేల్ వ్యవహరించనున్నారు. ఆసియాలోని వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ 2014 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో మొత్తం 6 పతకాలు సాధించారు. ఇందులో 2 స్వర్ణ పతకాలు, 4 కాంస్య పతకాలున్నాయి. పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ 2018 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో 2 పతకాలు సాధించారు. ఇందులో

రజతం, ఒక కాంసి పథకం ఉన్నాయి. భారత పతాకాన్ని మోసే అవకాశం దక్కడం గర్వకారణమని భావన పటేల్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,067 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 249 పాయింట్ల నష్టంతో 72,638 వద్ద ముగిసింది. నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 22,603 వద్ద స్థిరపడింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని?

వెన్నెల గురించి తెలుసు కానీ మరి ఈ ప్రేమ వెన్నెల గురించి అయితే నాకు తెలీదండి. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజల్ నింద. మనం ఉన్నాం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ లో. మరి డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ కదా, సో వెన్నెల కూడా అలా ప్రేమ వెన్నెల్లా మారిపోతుంది అనమాట. సో ఎస్, దట్ వాజ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ చిత్రలహరి. సో నెక్స్ట్ అయితే మీకోసం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మ్ లో తండేల్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఏ బంధాన్నైనా దగ్గర చేసే ఏకైక శక్తి ఉన్నది ప్రేమకి మాత్రమే. సో ఏ బాండ్లో అయినా ఆ ప్రేమ అనే ఎలిమెంట్ లేకపోతే ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ అండ్ అలానే గొడవలు కూడా. మరి డ్యూయట్ డ్యూయట్ అంటే కొంతమంది ఎదుగుండి ఇలా హైలెస్ హైలెస్ అంటూ చక్కగా ఇద్దరు డాన్స్ వేసుకుంటూ పాడుకోవచ్చు. మరి ఇంకొంతమంది అయితే వాళ్ళ ప్రేమని వాళ్ళపైన చూపిస్తూ కూడా ఆ పాటను పాడచ్చు. మరి అలాంటి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ కి చెప్పేద్దాం. సో ఎస్, ఓజీ ఫిలిం నుంచి ఈ లవ్లీ బ్యూటిఫుల్ మెలోడియస్ ట్రాక్. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ ఎయిర్టెల్ నంద అండ్ స్టూడియోలో టైం 9:05, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయ్యాం మధురస్వరాలు ప్రోగ్రామ్ లోకి. మరి ఈనాటి మధురస్వరాలు ప్రోగ్రామ్ లో ఒక యాక్టర్ గురించి మాట్లాడుకుందామా, లేదా ఒక కమెడియన్ గురించా, లేదా ఒక డైలాగ్ రైటర్ గురించా, ఒక డైరెక్టర్ గురించా? సో అర్థమైపోయింది కదా, ఈ రోజైతే ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తి గురించి షోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆయన ఎవరో గెస్ట్ చేస్తూ ఉండండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఫ్రమ్ ద ఫిల్మ్ పౌర్ణమి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే అల్క్నంద. అండ్ మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ అబ్బాయి ఇలయరాజా గారి లాగా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, గాని ముందుగా అయితే నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన ఇన్నోసెంట్ ఫేస్ అండ్ మంచి కామెడీ టైమింగ్ ఉంది అని చెప్పి ఎన్నో ఫిల్మ్స్ లో కమేడియన్ గా మనకు కనిపించారు. ఆ తర్వాత డైలాగ్ రైటర్ గా తన కెరీర్ ని కొనసాగించి ఫైనల్లీ డైరెక్టర్ గా కూడా తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. అండ్ ఎస్, హీఈస్ యాక్టర్ హర్షవర్ధన్. మరి యాక్టర్ హర్షవర్ధన్ గురించి తెలుసుకుంటూ మధుర స్వరాలు మీకోసమైతే నేను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ తను నటించిన కొన్ని సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ లోని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కూడా మీకోసం వినిపించడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అనుకోకుండా ఒకరోజు సో హర్షవర్ధన్ చార్మి వాళ్ళ నైబర్ గా నటిస్తారు ఈ సినిమాలో. సో ఎన్నో బ్యూటిఫుల్ సీన్స్ అండ్ కన్వర్సేషన్స్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన. సో మరి ముందైతే ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఆ తర్వాత ఇంకా మీతో షేర్ చేసేస్తాను హర్షవర్ధన్ సినీ జర్నీ గురించి. స్టూడియో ఉంటుంది విత్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్.
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియ, ప్రేమతో నీకు.
1: నీకు
0: నే
1: రాసే.
0: నేను రాసే ఉత్తరం. లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా.
2: కన్నని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
3: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో.
4: ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
3: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
3: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
3: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నిందా అండ్ మనం ఉన్నాము మద్రాసు ప్రోగ్రామ్ లో మల్టీ టాలెంటెడ్ యాక్టర్ హర్షవర్ధన్ గురించి మాట్లాడుకుంటున్నాం. 90s లో ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ సీరియల్సే కదా, మరి ఇప్పుడైతే ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. కానీ 90s లో మనం అందరం బుద్ధిగా ఇంట్లో వాళ్ళతో కలిసి కూర్చుని టీవీలో ఏది వస్తే అది ఛానల్ మార్చకుండా బుద్ధిగా చూసేవాళ్ళం, రైట్? మరి అలా కేవలం సీరియల్స్ అంటే ఆడవారు మాత్రమే కాదు కుటుంబ సమేతంగా అందరూ చూడొచ్చు అని చెప్పి ఒక కామెడీ సీరియల్ ప్రూవ్ చేసింది. అండ్ ఆ సీరియల్లో ఒక ముఖ్య పాత్ర పోషించారు హర్షవర్ధన్. సో అలా అందరికీ దగ్గరైపోయారు అమృతరావు పాత్రలో. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఆయన ఒక కోటి రూపాయలు ఇచ్చి నువ్వు ఎవరికైనా హాన్ తలపెట్టు అన్నా కూడా చేయలేరు. అంటే ఆయన ఫేస్, ఆ ఇన్నోసెన్స్, ఆ స్మైల్ అవన్నీ కూడా అలానే ఉంటాయి. సో అందుకే ఆ అమృతరావు పాత్రకి అంతగా సెట్ అయిపోయారు. మరి ఆ తర్వాత కూడా అలాంటి రోల్సే, అంటే ఆయన మొహం చూసి, అంత అమాయకమైన మొహం చూసి అసలు నెగిటివ్ రోల్స్ ఎవరైనా ఇస్తారో చెప్పండి. సో అలా అమృతరావు గారు ఆ పాత్రలో, మరి ఆ తర్వాత సీరియల్స్ నుంచి, అంటే ఎన్నో వండర్ఫుల్ సీరియల్స్ లో నటిస్తూ కూడా ఆ తర్వాత బుల్లితెర నుండి వెండితెరకి తన ప్రయాణాన్ని కొనసాగించారు. అండ్ హీరో ఫ్రెండ్స్ రోల్స్ లో ఎన్నో ఫిల్మ్స్ లో నటించారు. అలానే హీరోయిన్ ని ప్రపోజ్ చేసే రోల్స్ లో తన అమాయకత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఎన్నో వండర్ఫుల్ రోల్స్ లో నటించారు. అండ్ సుమారు 75 చిత్రాల్లో తన యాక్టింగ్ తో ఒక మార్క్ సెట్ చేసుకున్నారు యాక్టర్ గా హర్షవర్ధన్. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు, లైక్ ఐ సెడ్, ఎన్నో ఫిలిమ్స్ లో ఆయన నటించారు అని చెప్పి, సో స్టార్టింగ్ అయితే

చిరుజల్లు, అతడే ఒక సైన్యం. అనుకోకుండా ఒకరోజు అతడు ఇట్లా కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో వండర్ఫుల్ ఫిల్మ్స్ లో నటిస్తూ ఇప్పటికీ మంచి పాత్రలు చేస్తూ కూడా వేరియస్ అదర్ థింగ్స్ ని కూడా మేనేజ్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు అతడు ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ ని అందరి కోసం స్ట్రీట్ యూంటూ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్టెందా.

మీరు విన్నారు వివిధ భారతి 101.3 ఎంతసేస్ యూర్ రియల్ నందా. మనం ఉన్నాము మధురస్వరాలు ప్రోగ్రామ్ లో. మరి మాట్లాడుకున్నాం యాక్టర్ కమెడియన్ అండ్ అలానే డైలాగ్ రైటర్ అండ్ డైరెక్టర్ అయిన హర్షవర్ధన్ గారి గురించి. సో ఎస్, హర్షవర్ధన్ చేసిన ఆ రోల్స్ అన్ని చూస్తే అంటే లైక్ ఎన్నో ఫిలిమ్స్ లో హీ యాక్టెడ్ యాజ్ ఎ డాక్టర్. సో అందులో ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో అయితే మిస్ సెట్టి, మిస్టర్ పోలి సెట్టి ఫిలిం లో కూడా మనకి డాక్టర్ గా కనిపిస్తారు. అండ్ ఇంకా గబ్బర్ సింగ్ లో డాక్టర్ గా కనిపిస్తారు. నేను మీకు తెలుసాలో డాక్టర్ గా 3 ఫిలిం లో సైకియాట్రిస్ట్ గా. సో ఏదో లింక్ ఉంటుంది, అంటే మేబీ ఆయన ఏమన్నా డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారో, ఆర్ లేదా ఆ రోల్ కి అంత సెట్ అయిపోయారు కాబట్టి ఆ రోల్ ని కొనసాగిస్తున్నారు.

సో మొత్తానికైతే ఆయన చేసిన చాలా రోల్స్ లో అండ్ అల్లుడు ఆ దుర్స్థాన్లో కూడా సైకియాట్రిస్ట్ రోల్లో, సో ఇంకా మాస్ట్రో, స్వాతిముత్యం, సో ఇట్లా ఎన్నో ఫిలిమ్స్ లో ఐ థింక్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ ఆయన డాక్టర్ గానే మనకి కనిపించారు. సో ఎస్, అన్ని రోల్స్ కూడా ఇన్నోసెన్స్ తో పాటు సిన్సియారిటీ ఉండే పాత్రలు అని కూడా చెప్పాలి. సో ఇందాక మాట్లాడుకుంటే అనుకోకుండా ఒక రోజులో సో ఎంతో సిన్సియర్ గా చార్మి దగ్గరికి వచ్చి సో దాని బయోడేటా అంతా చెప్పేసి, సో ఇదండి. సో మీకు ఇష్టమైతే నెక్స్ట్ స్టెప్ అట్లాగా, అంటే ఎక్కడా కూడా కల్మషన్ లేని స్వచ్ఛమైన రోల్స్ అంటారు కదా, సో ఐ థింక్ ఆయన చేసిన రోల్స్ అన్ని కూడా అలాంటివే అని చెప్పి. అండ్ రాఖీలో మనకి ఆటో డ్రైవర్ గా కనిపిస్తారు, పౌర్ణమి, స్టాలిన్, గేమ్, ఇట్లా ఎన్నో ఫిలిమ్స్ లో నటించారు. అండ్ లీడర్ లో అయితే ఆయన రోల్ అందరికీ ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది, బికాజ్ ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ సెక్రటరీగా రానా పక్కనే ఉంటూ, సో హీరోయిన్ అంటే మన ప్రియా ఆనంద్ వచ్చినప్పుడు తనతో కూడా తన మధ్యన జరిగే ఆ సీక్వెన్సెస్ అన్ని కూడా ఎంతో కామెడీ పండిస్తూ, అండ్ దీనిలో కూడా రానాకి సిన్సియర్ అడ్వైజెస్ ఇస్తూ, అంటే లైక్ పర్సనల్ సెక్రటరీగా ఆయనకి మంచి అడ్వైజెస్ ఇస్తూ మనం చేయాలి జనాలకి ఏదైనా అంటూ, అట్లా అన్ని కూడా ఎంతో వండర్ఫుల్ రోల్స్ లోనే నటించారు అని చెప్పాలి మన హర్షవర్ధన్ గారు. సో అయితే యాక్టర్ గా తన జర్నీ అలా కొనసాగిస్తూనే మరి డైలాగ్ రైటర్ గా ఎలా మారారు అవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ లక్ష్మీ కళ్యాణం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ ఆజియల్ తిందా అండ్ మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. సో మరి ఈ రోజు హర్షవర్ధన్ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో యాక్టర్ గా తన జర్నీ కొనసాగిస్తూనే విశాఖ ఎక్స్ప్రెస్, 3, ద్రోణ వంటి ఫిలిమ్స్ లో డైలాగ్స్ రాయడం జరిగింది మన హర్షవర్ధన్. అంటే 3 ఇస్ ఎ తమిళ ఫిలిం, సో దానికి తెలుగులో డైలాగ్స్ ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పచ్చు. అంటే అది కూడా ఏమి అంత ఈజీ కాదండోయ్. తమిళ భాషలోని ఆ భావం ఎక్కడా కూడా మారకుండా అదే భావం వచ్చేలాగా తెలుగులోకి రాయడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. మరి మొదటిసారిగా అంటే లైక్ ఇట్లా ట్రాన్స్లేట్ చేయడం కాకుండా మొదటిసారిగా ఇండిపెండెంట్ డైలాగ్ రైటర్ గా ఆయన వర్క్ చేసిన ఫిలిం, మన హీరో నితిన్ నటించిన గుండెజారి గల్లంతైందే. మరి ఆ ఫిలిం లో మీకైతే ఐ మీన్ లైక్ మీరు కనుక గమనిస్తే అన్ని డైలాగ్స్ కూడా కొంచెం ఆ కామెడీ టైమింగ్ తో అండ్ ఇంకా సింపుల్ లాంగ్వేజ్ తో రాసే డైలాగ్స్ అయినా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండేలా ఉంటాయి. అంటే సింపుల్ గా ఉంటాయి కానీ గుండెకి హత్తుకునేలా ఉంటాయి. సో అలా గుండెజారి గల్లంతైందే ఫిలిం ద్వారా మన ముందుకు వచ్చేశారు ఫుల్ టూ డైలాగ్ రైటర్ గా అండ్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు కూడా, అందరి అభిమానం సొంతం చేసుకుని డైలాగ్ రైటర్ గా కూడా. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినిపించేస్తున్నాను గోవిందుడు అందడి వారి ఫిలిం నుంచి. ఆ తర్వాత మరి ఇంకా తెలుసుకుందా మన అమృతరావు అదే అండి హర్షవర్ధన్ గారి గురించి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మేము విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం విన్నాము మధురస్వరాలు ప్రోగ్రామ్ లో ఎంత సేస్ యువర్ ఆర్జే అజ్నంద. మరి అలా డైలాగ్ రైటర్ గా గుండెజారి గల్లంత అయింది ఫిలిం ద్వారా మన ముందుకు వచ్చారు. మరి ఆ తర్వాత అందరికీ అసలు హర్షవర్ధన్ ఈజ్ ఎ ప్రో ఇన్ డైలాగ్ రైటింగ్ అని చెప్పి తను ప్రూవ్ చేసుకున్న ఫిలిం మనం. అంటే మనం ఫిలిం గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఆ చిత్రంలో 3 జనరేషన్స్ అండ్ అది వాళ్ళ రోల్స్ మళ్ళీ రీబర్త్ కూడా మనకి చూపిస్తారు. అది కూడా 3 డిఫరెంట్ ఫ్యామిలీస్ లో కదా. అంటే లైక్ ఒకరినొకళ్ళు ఆ నేమ్స్ కూడా చేంజ్ చేసి డైరెక్టర్ ఎంతో ట్రిక్కీగా ఆ స్టోరీని పెట్టడం జరిగింది. సో ఇఫ్ యూ రిమెంబర్ అక్కడే నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు అండ్ ఇంకా నాగ చైతన్య ముగ్గురి స్టోరీస్ కూడా ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇంకా మళ్ళీ అలానే రీబర్త్ తో కూడా ఇంటర్లింక్ చేస్తూ ఎంత అందంగా రాశారో.

అంటే ఇట్లా రీబర్త్ అండ్ ఇంకా 3 జనరేషన్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇంట్రెస్టింగ్ గా ఆ డైలాగ్స్ లో కూడా కామెడీ పండే విధంగా ఎంతో అద్భుతంగా డైలాగ్స్ రాశారు మన హర్ష. మనం ఫిలిం ద్వారా అందరి ప్రశంసలు, ఎస్పెషల్లీ నాగార్జున గారు కూడా వాళ్ళ ఫ్యామిలీకి మెమరబుల్ అండ్ ఇంకా ఎంతో ప్రెషియస్ ఫిలిం అయిన మనంకి ఇంత చక్కగా ఆయన డైలాగ్స్ తీర్చిదిద్దినందుకు హర్షవర్ధన్ గారిని ఎన్నో ఈవెంట్స్ లో అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది.

ఇలా ఇవ్వు, సో ఐ లవ్ యూని ఇలా ఇవ్వు అంటూ ఎంత అందంగా రాశారు కదా. సో ఇయర్స్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనం అండ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. సో ఇయర్స్ ఫ్రెండ్స్, మనమైతే మాట్లాడుకున్నాం మరి డైలాగ్ రైటర్ యాక్టర్ అండ్ కమీడియన్ అయిన హర్షవర్ధన్ గారి గురించి. మరి ఇందాక చెప్పినట్టుగా మనల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దారు అండ్ అందరి ప్రశంసలు కూడా అందుకున్నారు. అండ్ ఆ తర్వాత తన డైరెక్టర్ డెబ్యూ హీరో సుధీర్ బాబు తోటి మామ మశీంద్ర ఫిలిం ద్వారా చేశారు హర్షవర్ధన్. సో ఇలానే మరిన్ని కొత్త ఫిలిమ్స్ తో మేబీ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ కమీడియన్ మనకైతే ఏదో రకంగా దగ్గర అవుతూనే ఉంటారు. అండ్ తన ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్. అండ్ ఇది మరి ఈనాటి మధురస్వరాలు ప్రోగ్రామ్. సో తాను నటించిన లీడర్ ఫిలిం లోని ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి మధురస్వరాలు కార్యక్రమానికి చెప్పేద్దాం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజల్ నంద. మరి స్టూడియోలో సమయం 10:06 విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం వినిపించని రాగాలే కార్యక్రమంలోకి. సో అయితే ఇందాక విన్నారు కదా లీడర్ ఫిలిం లో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఒక వ్యక్తి గురించే వినిపించని రాగాలేలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఆయన ఎవరు చెప్పేస్తాను, బట్ అంతకన్నా ముందు మన లిజనర్స్ కి ఒక ధర్మ సందేహమే వచ్చింది. అదేంటో తెలుసా? వినిపించని రాగాలే కదా, మరి మీరెందుకు వినిపిస్తున్నట్టు అంటున్నారు కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. అయితే వాస్తవానికి ఇవి చెవితో వినడం కాదు, మనసుతో విని ఆస్వాదించాల్సిన పాటలు అన్నమాట. అందుకని వినిపించని రాగాలే అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టాం. అండ్ ఇంకోటి పొద్దు నుంచి కూడా ఈ జనరేషన్ సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్, ఆ సాంగ్స్, ఈ సాంగ్స్ అన్ని విని ఇప్పుడు మనం 10-11 అయితే వినిపించే ఈ పాటలు ఇంకెప్పుడూ వినిపించాం. అందుకని చెప్పి కూడా వీటిని వినిపించని రాగాలి అని పెట్టామన్నమాట. సో రమణమూర్తి గారు క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇంకా చిన్న అమ్మాయి నాని మిరియాల కూడా నుంచి, సో చూడరా ఎంత బాగా చెప్తుందో అని మెచ్చుకుంటున్నారు అమ్మా అంటున్నారు. అయ్యో దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అమ్మా. నేను ఇలా చెప్తూనే ఉంటా, మీరు కూడా చక్కగా వింటూనే ఉండండి, ఆస్వాదిస్తూనే ఉండండి. మరి ఇప్పుడైతే ఉయ్యాల జంపల చిత్రాలలోని ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. స్టూడియో ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున వినిపించని రకాల కార్యక్రమంలో అంతా సిసిఆర్ అజయల్ కింద కలిసి ఉంటే కలదూసుకు. సో బ్యూటిఫుల్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఈ రోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో ఇందాక లీడర్ లో ఒక పాట వినిపించి ఆ చిత్రానికి సంబంధించిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం అని చెప్పాను. మరి ఆయనే రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, ఇంకా తెలుగు సాహిత్యానికి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితుడైన గొల్లపూడి మారుతీరావు గారు. మరి ఆయన గురించి మాట్లాడుకుందాం. సో లీడర్ ఫిలిం లో కూడా ఒక వండర్ఫుల్ రోల్లో ఆయన మనకు కనిపిస్తారు. అయితే ఆయన సినిమా రంగంలోకి రాకముందు ఎన్నో నాటకాలు, కథలు, నవల్స్ ఎన్నో రాశారు. ఇంకా అలానే రేడియోలో కూడా ప్రయోక్తగా, ఇంకా అలానే అసిస్టెంట్.

స్టేషన్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. అండ్ మరి ఆ తర్వాత అసలు ఫిలిమ్స్ లోకి ఎలా వచ్చారు, మరి ఏంటి ఆయన ఫిలిం జర్నీ, అవన్నీ కూడా మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో మరి ఆయన మొట్టమొదటి రచన అయిన డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మొదటి రచనకే ఆ అవార్డు రావడం అంటే సంథింగ్ స్పెషల్ కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం డాక్టర్ చక్రవర్తి ఫిలిం నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపిస్తున్నాను. ఆ తర్వాత తెలుసుకుందాం మరింత మన గొల్లపూడి మారుతీరావు గారి గురించి. స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. అండ్ నేను మీ ఆర్షే అల్క్నందా. మరి విన్నారు కదా గులేబా కావలి కదా చిత్రం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. మరి ఈ రోజు గొల్లపూడి మారుతీరావు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. 1939 ఏప్రిల్ 14 ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో జన్మించారు అన్నపూర్ణ ఇంకా సుబ్బారావు దంపతులకి గొల్లపూడి మారుతీరావు గారు. సో ఆవిడ విద్యాభ్యాసం అంతా కూడా అయింది విశాఖపట్నంలోనే అయింది. తర్వాత 1959 ఒక దినపత్రికకి ఉప సంచాలకులుగా ఆయన ఉద్యోగాన్ని అంటే ఆ కెరీర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా హైదరాబాద్లో మొదటగా పనిచేశారు. తర్వాత మన ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత సంబల్పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో కూడా కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంకా 1981 ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఇంకా 20 సంవత్సరాలు

పాటు మన ఆకాశవాణితో అనుబంధం తర్వాత అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో రిటైర్ అవడం జరిగింది. మరి అయితే ఇవన్నీ చేస్తుండగా ఫిలిమ్స్ లో రైటర్ గా ఎలా వచ్చారు, అసలు ఏమేమి చిత్రాలకి ఆయన వర్క్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీకోసం దేవతా ఫిలిం నుంచి ఈ అద్భుతమైన పాట వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: తుల పరబుల్లోడాధుల పరబుల్లోడా తెలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను తెలకబట్టుకొని వన్
1: టూ త్రీ
0: చెప్పి దుల పరబుల్లోడాధుల పరబుల్లోడా తెలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను తెలకబట్టు

0: గిరి తిరనాళ్లకు పోతే జనం ఒత్తిడికి సతమతమవుతూ పిక్కు తోచక తికమక పడితే
1: అయ్యయ్యో
0: సందు తోసుకొని సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసుకొని కళ్ళతో షికార్లు కొట్టి మలపరాములను పిలకబట్టుకొని

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమనం వినిపించని రాగాలి ప్రోగ్రామ్ లో. అండ్ నేను మీ ఆర్జే అభినంద. సో అంతస్తులు చిత్రం నుంచి మరి ఈ వాయిస్ కి పరిచయం అవసరమా చెప్పండి? ఎవరు పాడింది అంటే మన భానుమతి గారు ఈ అద్భుతమైన పాట అంతస్తుల చిత్రంలోనే. అండ్ యూ నో వాట్, నంది అవార్డ్స్ మొట్టమొదటిసారిగా బెస్ట్ స్టోరీ రైటర్ కేటగిరీలో కూడా ఇవ్వడం మొదలు పెట్టారు 1965. మరి 1965 ఈ అవార్డుని రెండు ఫిల్మ్స్ తగ్గించుకున్నాయి. సో ఒకటే వచ్చి ఇప్పుడు మీరు విన్న ఆ పాట అంతస్తులు చిత్రం, మరి దీనికి స్టోరీ అందించింది ఎవరు అంటే సీతారామన్ గారు. మరి ఇంకొక చిత్రం ఏంటి అంటే ఆత్మగౌరవం. మరి ఆత్మగౌరవం చిత్రానికి ఈ అవార్డుని షేర్ చేసుకున్నారు గొల్లపూడి.

మారుతీరావు గారు అండ్ ఇంకా ఎద్దనపూడి సులోచనారావు గారు. సో స్టార్ట్ చేసిన అంటే ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ఇయరే ఈ రెండు చిత్రాలు అవార్డు దక్కించుకోవడం అండ్ అందులో గొల్లపూడి మారుతీరావు గారికి నంది అవార్డు రావడం అనేది ఎంతో విశేషం. అయితే మరి మాట్లాడుకుందాం ఆయన రేడియో.

విశ్వవిద్యాలయంలో ఆయన దర్శకత్వం వహించిన స్నానాల గది నాటకంలో అండ్ ఇంకా మనస్తత్వాలు ఇట్లా ఎన్నో నాటకాలకి ఆయన రచన అందించేవారు. ఇంకా అన్ని అంటే ఆ క్రూక్ అంతా కూడా ఆ కాస్ట్యూమ్స్ కానీ అంటే ఇది అది అని కాదు, అన్నిట్లో కూడా ఆ నాటకం పర్ఫెక్ట్ గా రావడానికి ఏ చిన్న మార్పులు ఉన్నా సరే ఆయన వెళ్ళి దానిలోని ఆ సవరణలు అవన్నీ కూడా చేయడం జరిగేది. సో అలా ఆయన ఎన్నో అద్భుతమైన నాటకాల్ని ఇంకా పుస్తకాల్ని ఇంకా నావెల్స్ ని కూడా రాయడం జరిగింది. సో మొత్తం ఆయన వర్క్స్ కనుక చూసుకుంటే 9 నాటకాలు ఇంకా 12 నావెల్స్ ఇంకా పిల్లల కథలు అయితే ఎన్నో రాశారు. ఇంకా ఇవి కాకుండా ఎన్నో పత్రికల్లో వీక్లీ కాలమ్స్ ఇంకా ఆయన పొలిటికల్ అండ్ ఇంకా సోషల్ ఇష్యూస్ పైన ఎన్నో కాంటెంపరీ స్పీచెస్ అండ్ ఇంకా ఆర్టికల్స్ కూడా సుమారు 25 ఇయర్స్ పాటు రాయడం అండ్ ఇంకా అలానే స్పీచెస్ ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఆయన లైవ్ లో మాట్లాడటం లేదా ఆయన ఇంటర్వ్యూస్ నిర్వహించిన షోస్ కూడా ఉన్నాయి, అవన్నీ చూస్తే ఏ టాపిక్ గురించి మాట్లాడినా ఆయనకి తెలీదు అన్నమాట ఆయన మాటల్లో మనకు కనిపించదు. బికాస్ అంత నాలెడ్జ్ ఉంది అండ్ ఇంకా అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా మన గొల్లపూడి మారుతీరావు గారు. మరి ఇప్పుడైతే ఆయనకి నంది అవార్డు బెస్ట్ స్టోరీ రైటర్ గా తెచ్చిపెట్టిన చిత్రం ఆత్మగౌరవం. మరి ఆత్మగౌరవం చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ RJ అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచే అజ్నంద. మరి మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. సో ఈరోజు గొల్లపూడి మాతిరావు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలా ఎన్నో నావెల్స్, నాటకాలు, ఇంకా ఎన్నో కథనాలు రాసిన ఆయన మొదటిసారిగా 1963 డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. మరి మొదటి చిత్రానికే తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మొదలుపెట్టిన ఆ నంది అవార్డు ఆయనకి దక్కింది. మరి ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 1965 బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఆ సంవత్సరమే ఆత్మగౌరవం చిత్రానికి ఎద్దన్పూడి సులోచన రాణి గారితో పాటు రెండో నంది అవార్డు దక్కించుకున్నారు గొల్లపూడి మారుతీరావు గారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా రచనలు, నాటకాలు కొనసాగిస్తూనే ఆకాశవాణిలో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి అలా అక్కడ రిటైర్ అయిన తర్వాత ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం ద్వారా 1982 యాక్టర్గా వెండితెరకి పరిచయం అయ్యారు. మరి ఆ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అవడం, ఇంకా ఆయన వాయిస్ అండ్ ఇంకా ఆ లాంగ్వేజ్, ఆ స్టైల్కి, ఆ వొకాబులరీకి ఒక ట్రేడ్ మార్క్ లాగా అనమాట. అంటే ఆ స్పష్టత, ఇంకా ఒకవేళ నెగిటివ్ రోల్స్ అయితే కొంచెం వ్యంగ్యంగా అంటే వెటకారంగా మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా మొత్తానికి ప్రేక్షకుల్ని అబ్బా అంటే మనకు మంచి విలన్ అనే చెప్పలేము. ఆయన చేసిన పాత్రలో సహాయ నటుడిగా చేసిన పాత్రలు ఉన్నాయి, హాస్య నటుడిగా ఇంకా కొన్ని అయితే

సో ఇట్లా అన్ని రోల్స్ లో ఆయన కనిపించారు. మరి సుమారు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత సుమారు 250 చిత్రాలకి పైనే ఆయన యాక్టర్ గా వేరియస్ రోల్స్ లో నటించడం జరిగింది. సంసారముఖ చిత్రంగం, త్రిశూలం అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆలయ శిఖరం, ఆదిత్య 369, అల్లుడు దిద్దిన కాపురం, తరంగిణి, ఇట్లా రీసెంట్ గా రిలీజ్ అయిన, అంటే ఇందాక మనం విన్న పాట లీడర్ లో సాంగ్ విని ఇందులో నటించిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటామని చెప్పాను కదా. సో ఇలా ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు అందరి యాక్టర్స్ తో కూడా నటించారు. అందులోనూ అద్భుతమైన పాత్రలో మన గొల్లపూడి మారుతీరావు గారు.

మీరు విన్నారు వివిధ భారతి మనమున్నాం వినిపించని రాగాలి కార్యక్రమంలో గొల్లపూడి మారుతీరావు గారి గురించి తెలుసుకుంటున్నాం. 1965లో ఆత్మగౌరవం చిత్రానికి బెస్ట్ స్టోరీ రైటర్ గా, 1988లో కళ్ళు చిత్రానికి కూడా బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు మారుతీరావు గారు. ఇంకా అలానే 1983లో తరంగిణి చిత్రానికి బెస్ట్ మేల్ కామెడియన్ గా, రామాయణంలో భాగవతం చిత్రంకి బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా, ఇంకా 1990లో బెస్ట్ డైలాగ్ రైటర్ గా, ప్రేమ పుస్తకం చిత్రానికి 1993లో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా, అండ్ ఇంకా అలానే బెస్ట్ యాక్టర్ టెలివిజన్ కేటగిరీలో కూడా 1996లో అవార్డు అందుకున్నారు. ఇంకా ఇంటర్ యూనివర్సిటీ రేడియో

ప్లే కాంటెస్ట్ ఆల్ ఇండియా రేడియో వారు కండక్ట్ చేసినప్పుడు అనంతం అనే స్క్రిప్ట్ కూడా బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్, ఇంకా ఆల్ ఇండియా కాంటెస్ట్ లో ఆయన పార్టిసిపేట్ చేసి ప్రశ్న అనే తన వర్క్ గాను మహాత్మా గాంధీ అవార్డ్ ఫర్ క్రియేటివ్ లిటరేచర్, ఈ కేటగిరీస్ లో ఆయన అవార్డ్స్ అందుకోవడం జరిగింది. అండ్ ఇవే కాకుండా ఇంకా మెడ్రాస్ తెలుగు అకాడమీ, తెలుగు వెలుగు అవార్డ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ ఆయన అద్భుతమైన వర్క్స్ గాను అందుకున్నారు మన గొల్లపూడి మారుతీరావు గారు. సో ఇందాక చెప్పినట్టుగా ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ నటులందరితో కూడా నటించడమే కాదు, బట్ ఆయన మార్క్ అంటూ సెట్ చేసుకున్నారు. అందుకే ఈనాటికి ఆయన మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి గొల్లపూడి మారుతీరావు గారిని గుర్తు చేసుకుంటూ ఇది ఈనాటి వినిపించని రాగాలి కార్యక్రమం.